ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 అశ్విన మాసం 3వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 25వ తేదీ శుక్రవారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు వింటారు.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, సతీష్ ధావన్ జయంతి నేడు భారత అంతరిక్ష రంగం గురించి మాట్లాడుకుంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లలో సతీష్ ధావన్ పేరు కూడా ఒకటి. సతీష్ ధావన్ 1920 సెప్టెంబర్ 25 శ్రీనగర్లో జన్మించారు. ఆయన ప్రముఖ ఏరోస్పేస్ ఇంజనీర్. విమానాలు, రాకెట్లు, గాలిలో వాటి కదలికలపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి ఉన్న ధావన్ భారత్తో పాటు అమెరికాలో కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. ముఖ్యంగా విమానం గాలిలో ఎలా కదులుతుంది, గాలి వేగం మారినప్పుడు విమానంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఇలాంటి విషయాలపై ఆయన లోతైన పరిశోధనలు చేశారు. టర్బులెన్స్, బౌండరీ లేయర్ వంటి ఫ్లూయిడ్ డైనమిక్స్ రంగాల్లో ఆయన చేసిన పరిశోధనలు ఎంతో ముఖ్యమైనవి. అందుకే సతీష్ ధావన్ ను ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. భారత అంతరిక్ష రంగ అభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. 1972 సతీష్ ధావన్ ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో భారత అంతరిక్ష రంగం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. అలాంటి సమయంలో శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తూ భారత్ సొంతంగా రాకెట్లు, ఉపగ్రహాలను అభివృద్ధి చేసే దిశగా ఆయన కృషి చేశారు. సతీష్ ధావన్ నాయకత్వంలో ఇస్రో మరింత బలపడింది. భారత అంతరిక్ష పరిశోధనకు ఒక బలమైన పునాది ఏర్పడింది. ఆయన గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు, మంచి నాయకుడు కూడా. విజయం వచ్చినప్పుడు ఆ విజయాన్ని తనకే కాకుండా తనతో కలిసి పనిచేసిన శాస్త్రవేత్తలకు ఇచ్చేవారు. అలాగే వైఫల్యం ఎదురైతే దాని బాధ్యతను తానే తీసుకునేవారని ఆయనతో పనిచేసిన శాస్త్రవేత్తలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందుకే సతీష్ ధావన్ జీవితం మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. విజయం ఒక్కరోజులోనే రాదు, దాని వెనుక ఎన్నో సంవత్సరాల కృషి ఉంటుంది. దేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేసిన సతీష్ ధావన్ 2002 జనవరి 3 కన్నుమూశారు. అయితే ఆయన చేసిన పరిశోధనలు, భారత అంతరిక్ష రంగానికి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భారత అంతరిక్ష రంగం అభివృద్ధిలో సతీష్ ధావన్ చేసిన కృషి మన దేశ అంతరిక్ష చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం.

భారతదేశ రాజకీయ సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖుల్లో దీనదయాళ్ ఉపాధ్యాయ ఒకరు. ఆయన జయంతి నేడు. దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మథురా సమీపంలోని నగ్లా చంద్రభాన్ గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చదువును కొనసాగించారు. చదువుపై ఎంతో ఆసక్తి ఉన్న దీనదయాళ్ ఉపాధ్యాయ మంచి విద్యను అభ్యసించారు. ఆ తర్వాత సమాజ సేవ వైపు అడుగులు వేశారు. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో చేరి ప్రచారకగా పనిచేశారు. దేశ సేవ, సమాజ సేవను తన జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలుగా భావించారు. సాధారణ ప్రజల జీవితాలు మెరుగుపడాలి, సమాజంలో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలి అనే ఆలోచనకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు. తర్వాత భారతీయ జనసంఘ్లో కీలక పాత్ర నిర్వహించారు. దీనదయాళ్ ఉపాధ్యాయ ఆలోచనల్లో ఏకాత్మ మానవవాదం ముఖ్యమైనది. ప్రతి మనిషి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి, సమాజంలోని చివరి వ్యక్తి కూడా అభివృద్ధి ఫలాలను పొందాలి అనే ఆలోచనే ఏకాత్మ మానవవాదం. వ్యక్తిగత సౌకర్యాల కంటే సమాజం కోసం చేసే సేవకు కూడా ఎంతో విలువ ఉంటుందని ఆయన భావించేవారు. సాధారణ జీవితం గడుపుతూ దేశం కోసం, సమాజం కోసం పనిచేసిన వ్యక్తిగా దీనదయాళ్ ఉపాధ్యాయ గుర్తింపు పొందారు.

మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తోంది. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:31. ఇప్పుడు విందాం సూక్తి సుధ. వ్యాఖ్యాత రఫీక్ ఉమ్రీ గారు.
1: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, ప్రళయ దినానికి చక్రవర్తి అయిన అల్లాహ్ నామాన ప్రారంభిస్తున్నాను. సోదర సోదరీమణులారా, ఈరోజు నేను మీతో మహాప్రవక్త కారుణ్యమూర్తి అయిన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కొన్ని బోధనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాటిలో కొన్ని బోధనలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మొట్టమొదటిది, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలలో కూలివాణి చెమట ఆరకముందే అతని కూలి చెల్లించండి, కార్మికుడిని నియమించి అతనితో పని చేయించుకొని అతని శ్రమకు వేతనమివ్వకుండా ఎగవేసే వ్యక్తికి వ్యతిరేకంగా రేపు ప్రళయ దినాన దైవ న్యాయస్థానంలో వాదించబడుతుంది. అదేవిధంగా తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ముఖద్వారం. అదేవిధంగా నీవు నీకోసం ఏది కోరుకుంటావో అదే ఇతరుల కోసం కోరుకో. లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం మహాపాపం. భూవాసులపై మీరు దయచూపితే అల్లాహ్ ఆకాశం నుంచి మీపై కారుణ్య వర్షం కురిపిస్తాడు. పరాయి స్త్రీపై నీ చూపు ఆనకముందే నీ దృష్టిని మరల్చుకో. మీలో ఎవరైతే తన భార్య పట్ల ఉత్తమంగా ప్రవర్తిస్తాడో అతడే అత్యుత్తమమైన వ్యక్తిగా పరిగణించబడుతుంది. మద్యం సేవించకండి, అది సమస్త చెడులకు మూలం. పారే నది ఒడ్డున కూర్చున్నా సరే

0: నీటిని వృధా చేయకండి, న్యాయం పలకండి. వ్యవహారం మీ బంధువులదైనా సరే మీరు న్యాయం పలకండి. మరి కొంత సమయంలో ప్రళయం వస్తున్నా సరే నీ చేతిలో మొక్క ఉంటే దాన్ని నాటేయండి. పూర్తి మానవాళి ఒకే తల్లి తండ్రి సంతానం, మనందరి దేవుడు ఒక్కడే. సోదరులారా, ఈ బోధనలు మనకు వినటానికి చాలా బాగున్నాయి. మరియు అదేవిధంగా ఈ బోధనలు అనేవి మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయాలను బోధించారు. కాబట్టి మన యొక్క సమాజాన్ని స్వస్థత సమాజంగా మనం ఏర్పరచుకోవాలి అనుకుంటున్నామంటే మనందరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలను అవలంబించాలి, దానిపై మనం అమలు చేయాలి. అప్పుడే మన యొక్క సమాజం స్వస్థతమైనటువంటి సమాజంగా ఏర్పరచుకోవచ్చు. చివరిలో అల్లాహ్తో దువా ఏమనగా, అల్లాహ్ మనందరికీ నిజమైనటువంటి సద్బుద్ధిని, ఇస్లాం యొక్క జ్ఞానాన్ని, మరియు ఇస్లాం యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత దానిపై అమలు చేసే అల్లాహ్ మనందరికీ సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.
1: మీరు ఇంతవరకు సూక్తి సుధా విన్నారు. వ్యాఖ్యాత రఫీక్ ఉమ్రీ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:35. ఇప్పుడు వింటారు పొలం కబుర్లు.

పంటలు మిత్ర పురుగులు. పంటలపై దండయాత్ర చేసే రకరకాల చీడ పురుగులను నాశనం చేయగల ప్రకృతి సిద్ధమైన పురుగులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని పంటలకు మిత్ర పురుగులు అని పిలుస్తారు. పురుగులను నాశనం చేసే రసాయన మందులను విచక్షణ రహితంగా వాడడం వల్ల మిత్ర పురుగులు కూడా మరణిస్తున్నాయి. ఇలా వాడడం వల్ల సహజ నియంత్రణ కూడా తగ్గిపోతోంది. ప్రతి పంటకు ఇలా పురుగు మందులు వాడడం వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా మనిషి ఆరోగ్యం కూడా గాడితప్పుతోంది. కొన్ని మిత్ర పురుగులు అవి చేసే ప్రయోజనకరమైన పనులు కొన్ని తెలుసుకుందాం. కాండం తొలిచే పురుగులు అమరోమార్సా ఆక్సిస్ట. ఈ పరాన్నజీవి ఒక్కొక్క లద్దె పురుగులో ఒక్కొక్క గుడ్డును పెడుతుంది. ఇది కాండం తొలిచే పురుగులో ఒక జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుని ప్రౌఢ దశలో బయటకు వస్తుంది. ఫలితంగా కాండం తొలిచే పురుగు చనిపోతుంది. స్టెనోబ్రాకాన్ నెసివిల్లి పరాన్నజీవి కూడా కాండం తొలిచే పురుగు లార్వాలో గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లు పొదిగిన తర్వాత లార్వాను చంపి బయటకు వస్తుంది. అంతేకాకుండా పరాన్నజీవులైన కొటేషియా, చారప్స్, బ్రాకిస్టరంలు కూడా కాండం తొలిచే పురుగులను చంపేస్తాయి. ఆకుముడత పురుగులు ట్రైకోగ్రామా టెలినోమస్, ట్రైకోగామా జపానికం పరాన్నజీవులు ఆకుముడత పురుగులు గుడ్డు దశలో ఉన్నప్పుడు ఆశించి నాశనం చేస్తాయి. అపాంటలిస్, టెమిలుకా, ఇలాస్మస్ పరాన్నజీవులు జాతులు ఆకుముడత పురుగులను లార్వా దశలో ఆశించి వాటిని చంపి పంటలను కాపాడతాయి. ఆకుముడత పురుగు తొలి దశలో ఉన్నప్పుడు పైరుపై ముళ్లమండను లాగుతూ వెడితే ఆకుముడత చీలి పురుగు నేలపై పడి చనిపోతుంది. సుడిదోమ, తెల్ల, పచ్చదోమలు, గొనాటసిరస్, అనాగ్రస్, ఒటిగోసిటా జాతికి చెందిన పరాన్నజీవుల దోమ పచ్చదోమల గుడ్లను ఆశించి వాటి నుండి జీవరసాన్ని పీల్చుతాయి. ఈ పరాన్నజీవుల వలన దాదాపు 10-15% మేర దోమలు గుడ్లు దశలోనే నివారించబడతాయి. సూడో గోనాటోనస్ పరాన్నజీవి ప్రౌఢజీవి మాదిరిగా దోమల లోపల 1-2 గుడ్లను పెడతాయి. వీటి నుంచి వాటి పురుగులు వెలువడడంతో దోమలు శరీరానికి సాక్స్ మాదిరిగా అతుక్కొని వాటి నుంచి జీవరసాన్ని పీల్చుతాయి. పరాన్న భక్కులైన సాలె పురుగులు వరి పైరులో తోడేలు సాలెపురుగు, సొట్టి సాలెపురుగు, దోకే సాలెపురుగు, ఆర్చ్ సాలెపురుగు

వంటి 8 సాలెపురుగులు ఉన్నాయి. ఇవి సుడిదోమలు, తెల్లదోమలు, పచ్చదీపపు పురుగులు, ఆకుముడత, గొట్టాల పురుగులు, వరి ఈగలను తినేస్తాయి. నీటి నల్లలైతే ఇవి నీటిలో నివసిస్తాయి. సుడిదోమలు, దీపపు పురుగులను ఇవి తింటాయి. మెరిట్ నల్లులైతే లేత ఆకుపచ్చ రంగులో ఉండి పొడవైన స్పర్శకాలను కలిగి ఉంటాయి. ఇవి సుడిదోమలు, దీపపు పురుగుల గుడ్లను, పిల్ల పురుగులను తినేస్తాయి. పంటలో 30% మించి దోమలను ఇవే నియంత్రిస్తాయి. వివిధ రకాల లద్దె పురుగులను, కాండం తొలిచే పురుగులను తింటాయి. అక్షింతల పురుగులు సుడిదోమలను, దీపపు పురుగులను తినేస్తాయి. వాటర్ స్పైడర్స్ అయితే నీటిపై పడిన సుడిదోమలు, చిన్న గొంగళి పురుగులను తినేస్తాయి. పొడుగు మీసాల మిడతలు, వరి నల్లి, కాండం తొలిచే పురుగుల గుడ్ల సముదాయాన్ని సుడిదోమ పిల్ల పురుగులను తినేస్తాయి. తూనీగలైతే సుడిదోమలు, దీపపు గొట్టాల పురుగులను తినేస్తాయి. మిత్ర కీటకాలు, ఈ మిత్ర పురుగులని మిత్ర కీటకాలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని పంట రక్షకులు, పంట కాపలాదారులు, జీవకర్తలుగా కూడా పిలుస్తారు. ఈ పురుగులు రైతు వేసిన పంటకు హాని కలిగించే పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. తోడేలు, సాలీడు, శివంగి సాలీడు, 4 దవడల సాలీడు, అక్షింతల పురుగులు వంటి కీటకాలు సుడిదోమ, పచ్చదోమ, తెల్లవీపు దోమ, ఆకుముడత పురుగు, రెల్లరాల్చు పురుగుల పైర్లకు హాని కలిగించే కీటకాలను ఆహారంగా తీసుకోవడం వల్ల రైతు వేసిన పంటకు లాభం చేకూరుతుంది. కొన్ని రకాల శిలీంధ్రాల వల్ల వరికి హాని కలిగించే పురుగులు వ్యాధులకు గురవుతాయి. వీటిలో చెప్పుకోదగ్గ శిలీంధ్ర జాతులు మెటరేజియం, బెవేరియా, హెర్చిటిల్లా, నామురే వంటివి సుడిదోమలను అదుపులో ఉంచుతాయి. ట్రైకోడెర్మా, సూడోమోనా శిలీంధ్రాలు పొడతెగులు, అగ్గి తెగులు సృష్టించే శిలీంధ్ర బీజాల వ్యాప్తిని అదుపులో ఉంచుతాయి. వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగానికి బదులుగా తక్కువ పెట్టుబడులతో చేసే ప్రకృతి వ్యవసాయంలో కూడా పురుగులు, తెగుళ్ల నివారణ కోసం మందులు తయారు చేసుకోవచ్చు. రసం పీల్చే పురుగుల నివారణ కోసమైతే 200 లీటర్ల నీరు, 2 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కిలోల వేప ఆకు ఎకరా పొలంలో చల్లడానికి అవసరమవుతాయి. వీటిని తయారు చేసే పద్ధతి విషయానికి వస్తే 10 కిలోల వేప ఆకులను మెత్తగా రుబ్బి 200 లీటర్ల నీటిలో కలపాలి. దీనికి 10 లీటర్ల ఆవు మూత్రము, 2 కిలోల ఆవు పేడను కలిపి కర్రతో కుడివైపుకు కలపాలి. ఈ ద్రావణాన్ని 48 గంటల వరకు మూసి ఉంచి ఆ తరువాత ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో కర్రతో కలపాలి. ఆ తరువాత పల్లచట్టి గుడ్డతో వడకట్టాలి. ఈ ద్రావణం సుమారు 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్లు పంటపై చల్లుకుంటే పురుగుల నివారణకు పనిచేస్తుంది. ఈ విధంగా 2 లేదా 3 సార్లు చల్లుకోవాలి. వరి పంటపై దోమకాటు నివారణకు 10 కిలోల తూటికాడ ఆకులు, 2 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం ఎకరా పొలానికి అవసరమవుతాయి. 10 కిలోల తూటికాడ ఆకులను తీసుకుని బాగా మెత్తగా రుబ్బాలి. దీనిలో 5 లీటర్ల ఆవు మూత్రాన్ని కలపాలి. ఆ తర్వాత 2 కిలోల ఆవు పేడను కూడా ఇందులో వేసి కలియదిప్పాలి. ఈ మొత్తాన్ని ఒక పాత్రలో వేసి మరగబెట్టాలి. 4 నుంచి 5 సార్లు పొంగులు వచ్చేలా మరగబెట్టాలి. దీనిని 2 రోజులు నిల్వ ఉంచి ఆ తరువాత పలుచటి గుడ్డతో వడకట్టాలి. ఇలా వడకట్టడం వల్ల కషాయం తయారవుతుంది. ఈ కషాయానికి 200 లీటర్ల నీరు కలిపి ఎకరా పొలంలో వరి కుదుళ్లు తడిచేలా పిచికారీ చేయాలి. ఇలా చేయడం వలన వరిని ఆశించి నష్టం కలిగించే దోమకాటు నుండి పైరును సమర్థవంతంగా కాపాడుకోవచ్చు.

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక అభివృద్ది సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి తెలంగాణను పేదరిక రహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక ప్రణాళిక శాఖల కార్యదర్శులతో హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ది కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను సమన్వయంతో అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: అక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డే లో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే

0: వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపుగా 380 వరకు ఉన్నాయి. వీటిల్లో కొత్తగా మనం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ డిస్కౌంట్ జరిగింది. పిల్లలకి ప్రఖ్యాతి గాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యను ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీర ప్రాంత రాష్ట్రాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ
3: National Land Monetization is a company created in 2022 by the Government of India. An investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from Government of India. So for this property, there are 459 plots in Visakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
1: హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుసేన్ సాగర్తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ
4: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకటి లేదు రెండు చోట్ల మనకు తేలికపడిన కుమోస్తర వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తా ఆంధ్రప్రదేశ్ లో 50 నుండి 60 కిలోమీటర్లు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
1: మరోవైపు తెలంగాణలోనూ ఈ రోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంత.

0: योगी आदित्यनाथः पञ्चदिवसीयस्य अस्य आयोजनस्य उद्घाटनं करिष्यतः। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः अधिवेशनानन्तरं एंटिग्वा बारबुडा इत्यस्य प्रधानमंत्रीं गैस्टन ब्राउन इत्येतं मिलितवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉक्टर जयशंकरः उक्तवान् यद् विकास सहकारः क्षमता निर्माणं तथा जलवायु परिवर्तन संबद्धं सहयोगं च अग्रे वर्धते। सः राष्ट्रमण्डलस्य शासनाध्यक्षानां सम्मेलनस्य सफलतां प्रति भारतस्य दृढां प्रतिबद्धताम् अपि प्रकटितवान्। उत्तर तटीय आंध्र प्रदेशस्य एतस्य समीपे दक्षिण ओडिसायाः च उपरि स्थितस्य गभीर न्यून दाब क्षेत्रस्य प्रभावेण ओडिसायाः विभिन्नेषु भागेषु प्रबलाति प्रबल वृष्टिः अनुवर्तते। अनेन संवेदनशीलेषु क्षेत्रेषु जलाप्लावः मार्गेषु यातायातस्य व्यवधानं तथा आप्लावन सदृशी स्थितिश्च उत्पन्नास्ति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వింటారు ప్రసార విశేషాలు. ఏడు గంటల 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు, అనంతరం స్వరార్చన విందాం. అనంతరం సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు, ఈ అంశం గురించి డాక్టర్ జి రజని గారి ప్రసంగం వింటారు. తర్వాతగా ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యం, ఈ అంశం గురించి డాక్టర్ శామ్యూల్ దయాకర్ గారి ప్రసంగం విందాం. ఎనిమిది గంటల 35 నిమిషాలకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విందాం మనోరంజని కార్యక్రమంలో. 9 గంటలకు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విందాం హలో అభిరుచి కార్యక్రమంలో. 10 గంటల నుంచి సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 300 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం, ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది. 5 గంటల 30 నిమిషాలకు యువతరంగం ఈ కార్యక్రమంలో జీకే స్పెషల్ గురించి వింటారు. వీటితో పాటుగా యువతకు నచ్చే మెచ్చే చిత్రగీతాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు సముద్ర తీర కథలు విందాం. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. రాత్రి 7 గంటలకు అలనాటి మధుర గీతం విందాం. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7 గంటల 15 నిమిషాలకు పాడి పంటలు కార్యక్రమంలో రైతులకు ఐసీజీ మరియు మొబైల్ యాప్స్ గురించి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ గారి ప్రసంగం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విందాం.

8 గంటలకు దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

పది గంటలకు 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఇక వివరాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర అక్టోబర్ 7 ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడనగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్ట్రాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें సేవా సంకల్ప యాత్ర నిశ్చిత రూపసే ఆప్కే జీవన్ మే అహం భూమిక నిభానే వాలి.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా, పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి వివిధ దేశాలతో

వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్ లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాస్లో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలానీ అన్నారు. అయితే బుర్ఖాలు, నకాబ్లను నిషేధించగా ముఖం కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. వాతావరణం. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా. 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టీఎస్లతో కూడిన జట్టు 3:14.46 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 నిమిషాల్లో పూర్తి చేసిన సీమా కుమార్

0: కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జిత్ నరుకా పరినాజ్ తడివాళ్ల జోడీ కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈ రోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్ లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్ కు చేరాయి. ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 trillion ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సింహపురి సమాచారం.
1: ఈ నెల 29వ తేదీన నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్న దృష్ట్యా ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులకు సూచించారు. వరికుంటపాడు మండలంలోని రామాపురంలో ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. హెలీప్యాడ్, పార్కింగ్, సభా ప్రాంగణం తదితరాల వివరాలు తెలుసుకున్నారు. పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు తెలిపారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఏడాది 100 రోజుల ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే మార్చిలో జరిగే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా అధికారి జి వెంకట సుబ్బయ్య, ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వయోజన విద్యా సూపర్వైజర్ సుభాషిణి తెలియజేశారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో అక్షరాంధ్ర కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు. వెలుగు సిబ్బంది సహకారంతో మండలంలో 1600 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, ఏపీఎం వనజాక్షి, సీసీలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అనేక సేవలు అందిస్తోందని ఐసీడీఎస్ సీడీపీఓ మహబూబీ తెలియజేశారు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజ సేవపై దృష్టి పెట్టాలని విఎస్యు రిజిస్ట్రార్ సునీత సూచించారు. విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్ఎస్ఎస్ 57వ ఆవిర్భావ దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణలు పెంపొందించడంలో ఎన్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. పెంచలకోనలోని పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 2వ రోజు గురువారం తిరుచి ఉత్సవం నిర్వహించారు. ముఖ్యంగా వేద, దివ్య ప్రబంధ పారాయణాలు, ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, మహాకుంభారాధన, అగ్ని ప్రతిష్ఠ వంటివి జరిపించారు.
0: మీరింతవరకు సింహపురి సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన విందాం.

0: మీరింతవరకు స్వరార్చన విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: శ్రోతలు శుభోదయం, సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు, ఈ అంశం గురించి డాక్టర్ జి రజని గారి ప్రసంగం.
2: సమాజంలో అన్ని రంగాలలో రాణిస్తున్న ఆడపిల్లలు. నాస్కామ్, ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సంగీతా గుప్తా ఐటీ రంగంలో అస్థిర వాతావరణం నెలకొని దీని ప్రభావం మానవ వనరులపై పడింది. లే ఆఫ్స్ వంటివి వచ్చాయి. నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి సారించాలి అనుకుని దానికి కారణం భవిష్యత్తులో డిజిటల్ టెక్నాలజీ అనువర్తనాలే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి అన్నారు. భారతీయుల ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. నూతన ఆవిష్కరణలకు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఇందుకోసం సోషల్, మొబైల్, క్లౌడ్, బిగ్ డేటా అనాలిసిస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. కన్నడ కథా సాహిత్యంలో రెండవ తరానికి చెందిన శ్రీమతి వైదేహి తనకు బాగా తెలిసిన, లోతుగా పరిశీలించి అవగాహన చేసుకున్న పరిసరాల నుంచే కథా వస్తువును ఎన్నుకున్నారు. అందువల్ల ఆమె కథలకు వాస్తవికతతో పాటు ప్రామాణికత చేకూరింది. నానా కష్టాలు పడుతూ బ్రతుకు బండిని ఈడవలేక నిస్సహాయులైన స్త్రీ పురుషులు క్రొత్త గాలులు పీల్చుకుంటూ సామాజిక కట్టుబాట్లను ఛేదించుకుని యువతరం బయటపడుతున్న వాళ్లని వాళ్లకు చేయూతను లోపల ఇస్తూ బహిరంగ సంప్రదాయవాదులుగా కనబడే పాత్రలు కలిగిన విశిష్ట నవల అస్పృశ్యరు. శ్రేష్ఠ తెలుగు సినిమాలలో మొట్టమొదటి గేయ రచయిత్రి. చిన్న చిన్న పదాలతో లోతైన అర్థం వచ్చేలా రాస్తుంది. రామాయణ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ఆసువుగా పాటలు రాయటం, బాణీలు కట్టడం గేయ రచయితగా సినిమాల్లో అడుగు పెట్టాలని లక్ష్య సాధన కోసం శ్రమించిన యువతి. ఏటికి ఎదురీతూ అవకాశాల కోసం ఎదురుచూస్తూ ప్రతికూల పవనాలను సాహసంతో ఎదుర్కొంటూ తనకంటూ మార్గాన్ని ఎంచుకుని తనలా పాటలు రాయగల యువతలకు ఎందరికో మార్గదర్శం కావాలని అఖుంఠిత దీక్షతో సినిమా అనే యుద్ధరంగానికి శరణార్థిగా వచ్చి పెళ్లిచూపులు, అర్జునరెడ్డి, యుద్ధం శరణం అనే సినిమాలలో తాను వ్రాసిన పాటలతో హ్యాట్రిక్ సాధించింది. క్రీడారంగంలో పివి సింధు, సైనా ఒలింపిక్ పతక విజేతలు, భారత టాప్ షట్లర్లు. పివి సింధు, సైనా నెహ్వాల్ ఘన విజయాలు సాధిస్తూ వచ్చారు. ఆటంటే ఆటుపోట్లు తప్పవు, గెలుపు ఓటములు సహజం. అతి తక్కువ కాలంలో పివి సింధు రజత పతకం సాధించి పసిడి పతకం కొద్దిలో దూరమైన ఈనాటి మేటి క్రీడాకారిణి. పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులతో పాటు పద్మభూషణకు ఎన్నికయ్యే అవకాశాలున్న క్రీడా జగత్తులో రాణిస్తున్న ఘన చరిత్ర గల వనిత. కామన్వెల్త్ లో పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ కు 4 స్వర్ణ పతకాలు సాధించిన బొల్లినేని చంద్రిక ఆంధ్రులు గర్వించదగ్గ ఆశాజ్యోతి. సౌత్ ఆఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో స్వర్ణ పతకం పొందిన క్రీడాకారిణి సాయి రేవతి ఈనాటి సమాజంలో ప్రకాశిస్తున్న ఆడపిల్లలలో ఒకరు. నాట్యరంగంలో ఒడిస్సీ నృత్యంలో బెంగళూరుకు సంబంధించిన మధులిత మహాపాత్ర. అమ్మవారి ఉత్సవాలలో కోలాటమాడుతున్న యువతులు గుజరాతీ సంస్కృతిని ప్రదర్శించి ఆధునిక యువతులు, బతుకమ్మ పండగలో నాట్యమాడే నవయువతులు, సంప్రదాయ ఆధునిక సినిమా ఒకటేమిటి, ఎందులోనైనా పేరిణి, గరగ, డప్పు, ఆంధ్రనాట్యం, కూచిపూడి, భరతనాట్యం అన్ని శిక్షణ పొంది రంగప్రవేశం చేస్తున్న ఈనాటి చిన్నారులు, యువతులు, గృహిణులు నాట్యానికి పెద్దపీట వేస్తున్నారు. జస్లిన్, లేఖ్యాభరణి, నాగరాణి, నిర్మల, పద్మశ్రీ వంటి యువతులు తమ శిక్షణ మేరకు నాట్యాచార్యులు అయి రాణిస్తున్నారు. వ్యాపార దిగ్గజాలుగా సమాజంలో ఆకాశమంత ఎత్తు ఎదిగిన యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్ ప్రతిభావంతులు. శక్తిమంతులైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలలో కొచ్చర్ 5వ స్థానంలోనూ, శిఖా శర్మ 21వ స్థానంలోనూ నిలిచారు. పెప్సికో ఇంద్రా సూయి నంబర్ 2గా స్థానం. శిఖా శర్మ నాయకత్వంలో డిజిటల్ విభాగంలో బ్యాంకును మరింత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నది. సాయి చరిత. చిన్నప్పటి నుండి సైన్స్ పై మక్కువ కలిగి ప్రభుత్వ పాఠశాలలో చదివినా జువాలజీ టీచర్ ప్రోత్సాహంతో వెరసి సాయి చరిత్ర వినూత్న ఆలోచనలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆమె తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఫంగల్ రిఫిలెంట్ ప్రిజర్వేటివ్ పేపర్ పర్యావరణ హిత శిలీంద్ర వికర్షక నిల్వ చేసే కాగితం, ఆ ప్రాజెక్టు ఇప్పటికే చాలా గుర్తింపును సాధించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్స్పైర్ పథకాన్ని ఉపయోగించుకుని పలు ప్రయోగాలలో విజయాలను సాధించింది. అలాగే ఐరిన్ ఇనిషియేటివ్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సైన్స్ చెన్నైలో జరగబోయే సదస్సుకు సాయి చరిత్ర రూపొందించిన ప్రాజెక్టు ఎంపిక అయింది. విత్తనాలు నిల్వ చేసేందుకు, పండ్లు కూరగాయలు నిల్వ చేయడానికి ఈ కాగితం ఎంతో ఉపయోగపడుతుంది. నౌకాదళ అధికారులు తమ షిప్పులలో విధులు నిర్వహించే సైనికుల కోసం ఈ పేపర్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చదువుతున్నది సెకండ్ ఇంటర్. భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని, ఆమె సాధిస్తుందని వేచి చూద్దాం. కామ్య కార్తికేయన్ 9 ప్రాయంలో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ స్టోక్ కంగ్రీ వరకు వెళ్లింది. ప్రపంచ రికార్డు సాధించాలి, నిరంతర సాధనం, అనేక రంగాలలో మల్టీ టాలెంటెడ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మాయి. ప్రపంచంలోని అతి పెద్దదైన 7 సమ్మిట్స్ చేస్తా నార్త్ పోలు, సౌత్ పోలు కూడా ఎక్కాలని స్ఫూర్తితో ఉంది. స్టేట్ లెవెల్ పెల్ బిలో ఒలింపియాడ్లో మెడల్స్ సాధించింది. కర్ణాటక సంగీతం, భరతనాట్యం, స్విమ్మింగ్ లోనూ బహుమతులు అందుకుంది. ఇలా అనేక రంగాలలో ప్రతిభను చాటుకుంటుంది ఆడపిల్ల ఈ చిన్నారి. అరుదైన వ్యాపార సారథి దీపాలి. చంబల్ లోయలో ఒక మహిళ వ్యాపారం సాగించాలంటే ఎన్ని సవాళ్లను ఎదుర్కోవాలో కదా. అలాంటి చోట కమోడిటీ దినుసుల అమ్మకం బిజినెస్ ప్రారంభించింది. విజయ పథంలో దూసుకుపోతున్నది ఈ అమ్మాయి. అంతేకాదు, కమోడిటీ వ్యాపారాన్ని ప్రారంభించిన మొదటి మహిళ. అంకిత భావంతో పనిచేయటం, సొంత వ్యాపారం పెట్టుకోవాలన్న తపనతో గోధుమల ట్రేడింగ్ చేయాలనే నిర్ణయం, ఆపై లైసెన్స్ సంపాదించడం, ఇండోర్ కమోడిటీ మార్కెట్లో సంస్థ స్థాపన, వ్యాపార మెలకువలు నేర్చుకుంది. విజయాల బాటలో భాష తెలియని రాష్ట్రాలకు ఉద్యోగరీత్యా వచ్చి అక్కడి భాషను నేర్చుకుని రాణిస్తున్న మహిళలు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్. రికార్డు స్థాయిలో భూసేకరణ చేసిన ఘనత ఈమెది. దీపం పథకం కూడా ఉండడంతో దానిని కూడా పూర్తి చేసి అధికారుల మన్నన పొందారు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ శోభాగారు. ప్రతిరోజు ఛాలెంజింగ్ గా పరిస్థితులను ఎదుర్కొంది. కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా తన జిల్లాలో ఈ పాస్, ఈ పాలన అనేటువంటి పునరావాస కార్యక్రమాలను చేపట్టిన కలెక్టర్ శ్వేత. ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలు గుర్తుండేలాగా, ప్రజలకు ఉపయోగకరంగా చేశారు. జిల్లా పరిషత్ సీఈఓగా సవాళ్లను ఎదుర్కొన్నారు. నాగలక్ష్మి శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్. తొలి ప్రయత్నంలో ఐఏఎస్ సాధించి విజయవాడలో సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్. రాజధాని నిర్మాణంలో వచ్చే చైనా, కొరియా, సింగపూర్ బృందాల ఏర్పాట్లను చూడటం, విదేశీయ సదస్సుల నిర్వహణ, ప్లాట్ల రిజర్వేషన్లో ఎంతో చొరవతో పరిష్కరించగలుగుట ఆమె ఘనత. ఇంజనీరింగ్ పనులు ఇలాంటివన్నీ కూడా ఆమె చేయగల సమర్థురాలు. గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు పారదర్శకంగా విధులు నిర్వర్తించారు. జి సృజన విశాఖ జాయింట్ కలెక్టర్ గా నవ్యాంధ్ర నిర్మాణంలో నా పాత్ర ఏమిటి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలవ్వాలి. ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం కాకుండా అవసరమైన ఏర్పాట్లతో మిగిలిన అధికారులు సహకారంతో ఆమె విజయవాడలో దిగ్విజయంగా తన యొక్క విధులు నిర్వర్తించారు. వైజాగ్ జాయింట్ కలెక్టర్ గా తన విషయంలో విధుల్లోనూ ఏమాత్రం రాజీ పడకుండా చేస్తూ తృప్తిగా తన యొక్క ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్నారు. సమీరా భరద్వాజ్ గురించి ఎవరైనా అడిగితే తెలుసా అని అడిగితే ఐ లవ్ హర్ వాయిస్ అంటూ గణగణగణగణగా ఆంధ్ర తెలంగాణ మొత్తం చెప్తుంది. ఆమె పాట విన్నప్పుడు మధురమైనటువంటి ఈ క్షణం అని ఆమె గొంతులను గాంభీర్యం ఎలాంటి ఫీల్ ఉన్న పాటనైనా తన గొంతులో శ్రావ్యంగా పలికించగలిగినటువంటి గాయకురాలు. కొద్ది కాలంలో పాడిన పాటలన్నీ హిట్ అయిపోయినటువంటిది. అలాగే తమ గాన మాధుర్యంతో సంగీత అభిమానులను ఉర్రుతలూగించినటువంటి వ్యక్తి గీతా మాధురి, విజయలక్ష్మి, శ్రావణ భార్గవి, ఉష, స్మిత, కల్పన ఎంతో ఉన్నత స్థానం సాధించారు. 11 ఏళ్లకే చెస్ క్వీన్ టైటిల్ సాధించిన దివ్య చదరంగం ఆట అంటే ఎత్తులకు పై ఎత్తులు వేయటం. అటువంటి ఆటలో గెలుపొందాలి అంటే వ్యూహ రచన తప్పనిసరి. 6 ఏళ్లకే 64 గడులను ఇష్టపడి 11 ఏళ్ల వయసు వచ్చేసరికి చెస్ క్వీన్ గా మారింది దివ్య. బ్రెజిల్లో జరిగిన వరల్డ్ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ లో దివ్య బంగారు పతకం సాధించింది. ఆర్చరీ అంటే విపరీతమైన ఇష్టమున్న శివాని విల్లు పినాకిని వెరసి ఈ అమ్మాయి వయసు 5 ఏళ్లే ఒలింపిక్ పతకం సాధించాలన్నది ఈ చిన్నారి గురి. ఆ దిశగా విల్లును ఎక్కుపెడుతూ ఉన్నది. విభిన్నమైన గళంతో విచిత్రంగా పాడే హుషారైన పాట ఏ చిత్రంలోనైనా ఉందంటే అది నేహా పాడిందని స్వర ప్రేమికులు తప్పక గుర్తిస్తారు. భిన్న భాషలలో 30 పైగా సినిమాలలో పాడిందంటే దానికి ఆసరాయిస్తూ అందలాన్ని అందుకోవాలని చెప్పే అతివలు ఎంతో మంది. అలాంటి వారి స్వావలంబన కోసం ఉచితంగా ఉపాధి శిక్షణ అందిస్తున్న వరలక్ష్మి ఫౌండేషన్ ఎందరో అతివలు హరిత, శిరీష, పవిత్ర కవితలు భర్తకు చేదోడు వాదోడుగా అలాగే అమ్మా నాన్నలకు అండదండలుగా ఉన్నటువంటి వ్యక్తులు వీరు. అంతేకాకుండా ఫ్యాషన్ రంగంలో కూడా అడుగుపెట్టినటువంటి వ్యక్తులు. గ్లామర్ క్వీన్ గా తెలుగు నాట తమ యొక్క హావభావాలతోటి, అకుంఠితమైన దీక్షతోటి, అలాగే తమకున్నటువంటి పరిధిలో అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నటువంటి వారు మిస్ ఇండియా బ్యూటీ క్వీన్, మోడలింగ్, ఫ్యాషన్ షోలలో పాల్గొని చెన్నై అందాల పోటీలలో, మిస్సెస్ గ్లోబ్ పోటీలలోనూ పాల్గొంటున్నటువంటి వ్యక్తి స్నేహారావు. ఏదైనా ప్రశ్నకు క్లుప్తంగా సమాధానం ఇవ్వడం, టైటిల్ సాధించడం ఆమె యొక్క విజయానికి తార్కాణం. అంతర్జాతీయ పోటీలలో పాల్గొనాలనే లక్ష్యం పెట్టుకున్నారు ఈమె. అనాథ పిల్లలకు ఎన్జీఓ ఏర్పాటు చేయాలన్నది ఆమె ఆలోచన. ఆకాశంలో సగము, అవనిలో సగము అయినటువంటి అతివలు, అందులోనూ ఆడపిల్లలు, చిన్నారులు తమ శక్తి మేరకు తమకున్నటువంటి తెలివితేటలతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనూ, అలాగే సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల శిక్షణలో తమ లక్ష్యాన్ని చేరుకోవాలని, నిరంతర సాధనే తమ విజయాలకు మూలమని, జీవితంలో అందుకోవలసినటువంటి ఎక్కవలసిన మెట్లను అలాగే అవార్డులు రివార్డులను గురిపెట్టుకుని ఈనాటి ఆడపిల్లలు దూసుకుపోతున్నటువంటి వారు. దేశంలోనే కాదు విదేశాలలో కూడా తమ సత్తాను చాటుతున్నటువంటి ఈనాటి ఆడపిల్లలు మరి వాళ్ల తల్లిదండ్రులకే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే గర్వకారణమైనటువంటి మన జాతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నటువంటి వారు, మన కీర్తి పతాకాన్ని దేశ విదేశాలలో రెపరెపలాడిస్తున్నటువంటి ఈనాటి ఆడపిల్లలకు ప్రోత్సాహము, ఆర్థిక వనరులు, ప్రభుత్వం గుర్తింపు, అలాగే తమకుండేటువంటి దానికి సరైనటువంటి రీతిలో ఉపాధి

0: లభిస్తే వారు ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తారని దృఢ నమ్మకంతో చెప్పవచ్చు.
1: సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు, ఈ అంశం గురించి డాక్టర్ జి రజని గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: రంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. శ్రోతలు శుభోదయం, సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యం, ఈ అంశం గురించి డాక్టర్ శామ్యూల్ దయాకర్ గారి ప్రసంగం.

0: ప్రజాస్వామ్యం అనేది పరిపాలన కాదు, అది మానవ జీవన విధానం. ఈ విధానంలో అనేక రాజనీతి ఆలోచనలు, ఆర్థిక విధానాలు, సాంఘిక పద్ధతులు, విలువలు, విధానాలతో సమ్మిళితమైనదే ప్రజాస్వామ్యం. ఆధునిక ప్రభుత్వాలు రెండు రకాల విధానాలను, పరిపాలనను ఉపయోగిస్తున్నారు. అవి మొదటిది ప్రజాస్వామ్యం, రెండవది నియంతృత్వం. ఎక్కువ మంది ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, సమానత్వం, న్యాయమైన సమానంగా మానవ జాతి పొందటాన్ని అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని అనేక రకాలుగా వివరించవచ్చు. ఉదాహరణకు, ఎథేనియన్ గ్రీస్తు సమాజం ప్రజాస్వామ్యం అత్యుత్తమమైన పరిపాలనా విధానంగా ప్రస్తావించారు. రాజనీతి తత్వవేత్త ప్లాటో ప్రజాస్వామ్యాన్ని అమాయకుల పరిపాలనగా పేర్కొన్నారు. అరిస్టాటిల్ ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి అంటే పరిపాలన తప్పుదారిని మళ్లించి ఆహ్వానం చేయడానికి ఏర్పాటు చేసుకునే వ్యవస్థ అని అభిప్రాయపడ్డారు. అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ ప్రజాస్వామ్యానికి చక్కటి నిర్వచనం అందించారు. వీరి ప్రకారం ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే ప్రజల కొరకు ప్రజలే పరిపాలించడాన్ని ప్రజాస్వామ్యం అన్నారు. ఉత్తమ పరిపాలనకు పునాదులను వేసిన వారు గ్రీసు దేశస్థులని చెప్పవచ్చు. మొట్టమొదటిసారిగా డెమోస్, డెమోస్ అంటే ప్రజలని, క్రేటోస్ అంటే పరిపాలన అధికారమును అర్థం చేసుకోవడం అని, దాని నుంచి ఉత్తమ పరిపాలన అందించడం ఎలా అన్న అంశాల పట్ల ఏథెన్స్ అసెంబ్లీ ద్వారా పరిపాలనకు అందించడానికి ప్రయత్నం జరిగింది. అక్కడి నుండి ప్రారంభమైన ప్రస్థానం అనేక దేశాలు అవలంబించిన విధి విధానాల మీద ఆధారపడి జరిగిన ఈ ప్రయాణంలో రోము దేశం, ఉత్తమ ప్రభుత్వం, గట్టి పరిపాలన మీద దృష్టి సారించారు. అప్పటి రోమ చక్రవర్తులు ప్రజాస్వామ్యం మీద తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయినప్పటికీ ప్రజాపాలన, ఉత్తమ ప్రభుత్వాలు, మంచి పరిపాలనను ఎలా అందించాలనే విషయం పట్ల చర్చలు జరిపారు. మధ్య యుగముల నాటికి ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్యం విలువల పట్ల క్రమక్రమంగా అభిప్రాయాలను మార్చుకుంటూ వచ్చారు. రాజులు, రాజరికం, పరిపాలన సాగించిన విధానంలో వచ్చిన మార్పులు ప్రజాస్వామ్యానికి ఉత్తమ పునాదులు వేశారని చెప్పవచ్చు. రాజులు, రాచరిక వ్యవస్థలో మూఢనమ్మకాలు మీద ఆధారపడి ప్రజాపాలన సాగిందని రాజనీతి తత్వవేత్తలు అంచనా వేశారు. అందులో భాగంగానే సాంస్కృతిక, సాంఘిక పునరుద్ధరణ ఉద్యమములు ఐరోపా దేశములలో ప్రజ్వలిల్లాయి. ఈ సాంఘిక, సాంస్కృతిక విప్లవాల రూపమే ప్రస్తుత ప్రజాస్వామ్యమని చరిత్ర, రాజనీతి శాస్త్రవేత్తలు నినదిస్తున్నాయి. ఇంగ్లాండ్ దేశంలో వచ్చిన గ్లోరియస్ విప్లవం ద్వారా పరిపాలనా విధానంలో వ్యక్తులకు ప్రాధాన్యతను ఇచ్చే బిల్ ఆఫ్ రైట్స్ ద్వారా పరిపాలన కొత్త పదంతులు తొక్కింది. దీనితో పాటు అమెరికా స్వాతంత్ర పోరాటం, ఫ్రెంచ్ విప్లవాలు కొత్త సిద్ధాంతాలు అయిన స్వేచ్ఛ, సమానత్వం అనే సార్వత్రిక నినాదాలతో ప్రపంచ దేశం మొత్తం ఒక కొత్త తరానికి నాంది పలికిందని విశ్లేషించవచ్చు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలు 17వ శతాబ్దం ఇంగ్లాండ్ దేశంలో మొదలైనవి అని చెప్పవచ్చు. అక్కడ అవలంబించిన రాచరిక విధానాల వలన ప్రజాస్వామ్య వ్యవస్థలకు పునాదిగా వచ్చిన రచనలు ముఖ్యంగా జాన్ లాకే, జేజే రూసు, థామస్ పెయిన్, జేఎస్ మిల్ మొదలైన వారి రచనలు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడడానికి ఉపయోగపడ్డాయని పక్కాగా చెప్పవచ్చు. పశ్చిమ దేశాలలో ఉన్న ఉదార ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యం అనేది ఉదారవాదంలో ఏర్పడిన వ్యవస్థ అని, ఈ వ్యవస్థల ద్వారా జరిపే ప్రభుత్వాలు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. సామ్యవాదులు మార్కిస్ట్ వాదుల ప్రకారం పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, అందుకే వారు సంక్షేమ రాజ్యానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారు. పరిపాలనలో భాగస్వామ్యం అనేది తరచూ వస్తుంది. నియంత్రణ ప్రభుత్వం, అధికారాన్ని చలాయించడం అనేవి అంత ప్రాముఖ్యంగా వీరు చూడరు. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ మూడు రకాల ప్రజాస్వామ్య పద్ధతులను అవలంబించడం మనం చూస్తాం. ఈ రకమైన అంశాలను వారిని వారి రాజ్యాంగాలలో సార్వభౌమాధికారంగా పొందపరిచి అమలు జరిపే పద్ధతినే ప్రజాస్వామ్య విధానాలని పేర్కొంటారు. ప్రజాస్వామ్య విధి విధానాలు నాటి అమలు జరిపే వ్యవస్థలు, సంస్థలు, పద్ధతులు ప్రపంచ దేశ శాఖలన్నింటిలో 1970వ సంవత్సరం వరకు కొనసాగినవి. కానీ ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, వారి ద్వారా పరిపాలన సాగించడం అనే ప్రక్రియ 1980వ సంవత్సరం నుండి ప్రారంభమైనదని చెప్పవచ్చు. ముఖ్యంగా మధ్య ఐరోపా, దక్షిణ, ఉత్తర ఐరోపా దేశాలు ఈ విధమైన ప్రజాప్రతినిధులతో కూడిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసే వ్యవస్థలను అభివృద్ధి చెందింప చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు అంటే దక్షిణ అమెరికా, దక్షిణ తూర్పు ఆసియా, తైవాన్, దక్షిణ కొరియా మరియు అరబ్ దేశాలు ఆఫ్రికా దేశాయిన లెబనాన్, పాలస్తీనా లాంటి దేశాలు ఉదారవాద ప్రజాస్వామ్యుల వైపు మెగ్గు చూపడాన్ని 1990 నుండి 2000 సంవత్సరం వరకు చూడవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తంగా 1990 నుండి 2000 నాటికి 120 దేశాలు ప్రజాస్వామ్య విధానాన్ని వారి వారి రాజకీయ పద్ధతిగా ప్రకటించుకున్నాయి. మొత్తంగా ఉన్న 193 దేశాలకు గాను 121 దేశాలు ప్రజాస్వామ్య పద్ధతే ఉత్తమమైన పరిపాలన అందించగలదని ఒప్పుకున్నట్లుందని రాజనీతి శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉత్తమ ప్రజాస్వామ్యానికి దోహదపడే లక్షణాలను ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది ప్రజాదరణ పొందిన ప్రభుత్వం, పాపులర్ గవర్నమెంట్. రెండవది ప్రజాదరణ నియంత్రణ, పాపులర్ కంట్రోల్. మూడవది వ్యక్తిగత గౌరవం, ఇండివిజువల్ డిగ్నిటీ. నాలుగవది ఎన్నికలు, ఎలక్షన్స్. ఐదవది ప్రజా జవాబుదారీతనం, పబ్లిక్ అకౌంటబిలిటీ. ఆరవది ప్రాథమిక స్వేచ్ఛలు, ఫండమెంటల్ ఫ్రీడమ్స్. ఏడవది స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జుడిషియరీ. అండ్ 8వది సమానత్వం, ఈక్వాలిటీ. ప్రజాదరణ పొందిన ప్రభుత్వాలు అంటే ప్రజలే ప్రభుత్వాలను ఏర్పరచుకున్నాం అనే అర్థంలో ప్రజాస్వామ్యాన్ని చూసినప్పుడు ప్రజలే పరిపాలకులు, ప్రజలే పరిపాలించబడేవారు. ప్రజలు ఓటు హక్కు ద్వారా వారిని పరిపాలించబడే వ్యక్తులకు సార్వభౌమాధికారాన్ని ఇవ్వడం ద్వారా వారి ముందున్న నిజమైన నాయకులు ఎన్నుకోబడిన వ్యక్తుల ద్వారా ఏర్పాటు చేసిన ప్రభుత్వాలని అర్థం. ప్రజాదరణ పొందిన ప్రభుత్వం అంటారు. ప్రజలు ఎన్నుకోబడిన నాయకులు చట్టాలను, ప్రజా విధానాలను, శాసనాలను తయారు చేసే ప్రక్రియను కొనసాగించడం ద్వారా ప్రభుత్వాలను నడుపుతారు. ప్రజాదరణ నియంత్రణం అనేది కూడా ఒక లక్షణంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవహారాలను నియంత్రించడానికి ప్రజల చేత చైతన్యం ఉంటుంది. ప్రజాస్వామ్యం అనేక పథకాల రూపంలో, సంక్షేమ పనుల ఆదరణ రూపంలో వ్యక్తపరుస్తూ ప్రభుత్వాలను నియంత్రించే అభిప్రాయాలను ప్రజలు కలిగి ఉండడం ద్వారా ప్రజాస్వామ్యం కొనసాగుతుంది. ప్రజలకు వ్యతిరేకంగా తీసుకునేబడే నిర్ణయాలు, చట్టాలు, శాసనాలు ప్రజలు తిరస్కరించే సంప్రదాయం కూడా ప్రజాస్వామ్యంలో ఉంటుంది. ప్రజాస్వామ్య లక్షణాలలో వ్యక్తిగత గౌరవం చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత గౌరవంలో కూడిన ప్రజలను, నాయకులను, ప్రభుత్వాలను వారి సేవలను తప్పనిసరిగా గుర్తిస్తారు. ప్రతి వ్యక్తికి ప్రజాస్వామ్యంలో పాలు పంచుకునే గౌరవాన్ని కల్పించబడినది. దీనికి ప్రాంత, భాష, మతం అనే భేదాభిప్రాయాలు, వ్యత్యాసాలు ఉండవు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విధిగా ఎన్నికలు జరపబడే విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. సాధారణ విరామంతో రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ఎన్నికలను జరిపించడం ద్వారా పరిరక్షింపబడుతుంది. సమాజంలో ఉన్న వయోజనులు ఎన్నికలలో పాల్గొని వారి ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఎన్నికలు జరుగుతుంది. ఈ ప్రక్రియ అతి ముఖ్యమైనది, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు దవాబితీరంగా ఉండటమేమని రాజనీతి శాస్త్రాల అధ్యయనం ద్వారా తెలుస్తుంది. ప్రభుత్వాలు, శాసనసభల ద్వారా ప్రజలకు అంటే ఓటరు మహాశయులకు చేసిన సేవదార్య తెలియపరుస్తుంటారు. అధికారాన్ని చలాయించడం అంటే ప్రజలకు అందుబాటులో ఉండటం, వారికి కావలసిన అవసరాలను రాజ్యాంగ సంస్థల ద్వారా, చట్టాల ద్వారా తీర్చడం, ఎప్పటికప్పుడు న్యాయకులు చేసిన సేవలను ప్రజలకు తెలియపరచడమే జవాబీతరణం అని ఇలాంటి వెసులుబాటు ఒక్క ప్రజాస్వామ్యంలోనే మనకు కనబడుతుంది. ప్రాథమిక హక్కులు అయిన స్వేచ్ఛ, సమానత్వం అనేవి అతి ప్రామాణికమైన వ్యక్తిగత విలువలు, ప్రజాస్వామ్య పునాదులు. ఈ విలువలు ఆధారాల పట్ల నిర్మాణమైందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో పౌర, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక స్వేచ్ఛలు వ్యక్తికి కల్పించబడ్డాయి. వీటి ద్వారా పౌరులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగాలు నిర్వర్తించడం, విద్యను అనుసరించడం, వినోద కార్యక్రమాలు నిర్వహించడం, ఉద్యమాలు జరపడం, ఆస్తులను సమకూర్చుకోవడం అనేటువంటి స్వేచ్ఛలు వ్యక్తులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయి. వాటిని పరిరక్షించుకోవడమే ప్రజాస్వామ్యం యొక్క అతి ముఖ్యమైన లక్షణం. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది అతి ముఖ్యమైన ప్రజాస్వామ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. కొన్ని దేశాలలో న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ సమీక్ష అధికారాలు కలవు. అవి అమెరికా, భారతదేశం లాంటి దేశాలకు ఈ రకమైన ప్రత్యేక వ్యవస్థను ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ద్వారా పొందిపరిచారు. పౌరులకు ప్రత్యేకమైన రిట్స్ ద్వారా న్యాయ వ్యవస్థలు న్యాయ సలహాలను, రక్షణను పౌరులకు అందిస్తుంది. సమానత్వం ప్రజాస్వామ్యానికి మూలమైనది. సమానత్వం ప్రజల మధ్య రాగద్వేషాలు లేకుండా శాంతియుతంగా జీవనాన్ని సాగించడానికి ఈ సమానత్వం అనేక భావనలను ముఖ్యమైనవి. వీటిని సాధించడం ద్వారా ప్రజాస్వామ్యం వ్యవస్థలు, విలువలు ఎక్కువ కాలం కొనసాగుతాయి. ఉత్తమ పరిపాలనకు కావలసిన ప్రజాస్వామ్య విలువలను తెలుసుకుందాం. మంచి ప్రభుత్వాలు, వ్యక్తుల విలువలను స్వేచ్ఛను కాపాడటం, సమానత్వాన్ని చాటటం, విద్య పట్ల ప్రజలకు అవగాహనను కల్పించడం, జాతీయతకు దేశ సమగ్రతను కాపాడటం, నిర్దిష్టమైన పరిపాలనను ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయడం, ప్రజలకు పౌరత్వం గురించిన పాఠాంశాలను ఏర్పాటు చేయడం, నిస్వార్థ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యంలో ప్రామాణికంగా ఉన్న విలువలను ప్రజలందరికీ తెలియపరిచేలా ప్రభుత్వాలు ప్రయత్నం చేయడమే అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ విలువలను ప్రభుత్వాలు పాటించడమే ప్రజాదరణ పొందిన ప్రజాస్వామ్యం కొనసాగింపుగా చెప్పవచ్చు.
1: మీరు ఇంతవరకు ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యం ఈ అంశం గురించి డాక్టర్ శామ్యూల్ దయాకర్ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35, తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై.
2: శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.

శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

0: We end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వార్త వ్యాఖ్య వింటారు.
2: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తానగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా, కిచ్డీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ అండ్ లైట్ షోలు నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించడం జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోని ఇది ప్రథమం. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ పురస్కార విజేతల ప్రతిభ, అంకిత భావం, కృషిని అభినందించారు. సినిమా నిర్మాణం సామూహిక కృషి అని, పురస్కారాలు సాధించడానికి బృందాలలోని ప్రతి సభ్యుని కృషి దోహదపడిందని, వారికి తన అభినందనలు తెలియజేయాలని అవార్డు గ్రహీతలను కోరారు. భారతీయ సినిమా దేశంలోని విభిన్న భాషలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఆర్టికల్ 370కు ఉత్తమ చిత్రం, యామి గౌతమ్కు ఉత్తమ నటి, మమ్ముట్టి కార్తిక్ ఆర్యన్లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పుష్ప 2 సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదేవిధంగా లక్కీ భాస్కర్ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు. ఇక ప్రభాస్ నటించిన కలికి 2898 ఏడీకి కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించగా, ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహానీ తీసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో ఘనత కమిటీ కుర్రోళ్లు రూపంలో దక్కింది. నిహారిక కొనిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం పురస్కారం అందుకుంది. ఈ సినిమాలో నటించిన పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. బ్రహ్మయుగం సినిమాలో నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్ సినిమాలో పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్, జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలనచిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం. రాజ్కుమార్ రావు నటించిన శ్రీకాంత్ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికయింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన 300కు పైగా చిత్రాల్లో 6 భారతీయ భాషల్లో నటించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తెచ్చే ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలను గౌరవించడం ద్వారా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తున్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫీచర్ ఫిలిమ్స్తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారుల పురస్కారాలు అందుకోవడం ద్వారా దేశంలోని భాషా, సాంస్కృతిక, చలనచిత్ర వైవిధ్యం, భిన్నత్వంలోని ఏకత్వం మరోసారి ఆవిష్కృతమయ్యింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరాన్ని మనకు ఏలూరు నుండి ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ గారు పంపించారండి. వీరు ద్వారకా చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. ఇప్పుడు విందాం ద్వారకా చిత్రం నుంచి ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో మాకోసం డాక్టర్ బాబు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు నిజామాబాద్ నుండి చిలుక నారాయణ, అనసూయ మరియు యమున గారు.

0: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: మనోరంజని కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం మనకు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మూరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు పంపించారు. వీరు రుద్రవీణ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు.
2: చీకటమ్మ చీకటి, ముచ్చటైన చీకటి, ఎచ్చనైన ఊసులన్నీ

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరో ఉత్తరం. ఈ ఉత్తరం మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సుప్రియ,

నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా పంపించారు. వీరు బాహుబలి చిత్రం నుంచి మనోహరి అనే పాటను కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట ఇప్పుడు విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7.

ఆరోగ్య హిట్స్ పై మా కోసం మనోరంజని కార్యక్రమంలో ఆరాధన చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్రు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు గారు, బాబురావు, ధర్మారావు, రజని, కోటి, రాము, పైడితల్లి, రవి, చంద్రగిలి, పాపారావు, వెంకటరమణ, ప్రసాద్, సుధీర్, గృహలక్ష్మి, దేవాంశ్, స్వరూపసాయి, స్వరూపరాణి, లక్ష్మణ్, పువ్వుల ఈశ్వర్రావు మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: మీరింతవరకు మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం హలో అభిరుచి, ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో తొలి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట కోరుతున్నారు ఈరోజు?
1: మేడం ఈరోజు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి పుణ్యభూమి నా దేశం అని పాట కావాలి మేడం.
0: ఓకే అండి,
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: మీరు వింటున్నారు హలో అభిరుచి. ప్రత్యక్ష ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కూరిన సినీ గీతాలు కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంఘం నుంచి మస్తానయ్య గారు మాట్లాడుతున్నారు. చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట వింటారు?
1: మనుషులంతా ఒక్కటే
0: ధన్యవాదాలు. మీ కుటుంబ సభ్యులందరి కోసం కూడా మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: శ్రోతలు హలో, అభిరుచి కార్యక్రమం వింటున్నారు. ప్రత్యక్ష ఫోన్ ఇన్ ద్వారా మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలంటే మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0861233310, అలాగే మరొక నెంబర్ 0861233310. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు నచ్చిన పాటను వినొచ్చు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: బాగున్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: ఖైదీ రుద్రయ్య, కృష్ణ గారి.
0: అలాగే అండి, తప్పకుండా. పాట పేరు చెప్తారా?
1: మందువాణి ఇంటిలో మేధువాణి అనే పాట మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

0: హలో అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం, బాగున్నారు? మేడం
0: బాగున్నామండి, మీరందరూ బాగున్నారా?
1: బాగున్నారు.
0: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: గారి వర్ధంతి సందర్భంగా తల్లి వయసులో ఏ దివిలో ఇరిచిన పారిజాత మా పాట తుమ్మలపల్లి గోపినాథ్ వినముడు మొహమ్మద్ రఫీ.
0: ఓకే అండి, మీరు కోరుకున్న పాట ఇప్పుడు. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

0: హలో నమస్తే అండి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్కారం, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట వింటారు ఈరోజు? ఓకే అండి, తప్పకుండా మీకోసం ఈ పాట. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మీరు కోరిన పాట విని ఆనందించండి.
1: ధన్యవాదాలు.

0: popular tea.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30 కావస్తుంది. హలో అభిరుచి, వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు ఇప్పుడు విందాం. మీరు కూడా మాకు వాట్సాప్ పంపించాలంటే 7901044415 ఈ నెంబర్కి వాట్సాప్ పంపించండి. మీకు నచ్చిన పాటను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా విని ఆనందించండి. కార్యక్రమంలో మొదటి వాట్సాప్ ప్రేమ ఖైదీ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఇప్పుడు విందాం ఈ పాట.

0: వరకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటుంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.

కార్యక్రమంలో మరొక వాట్సాప్. అమరన్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు తుమ్మలచెర్ల గోపినాథ్, యశ్వంత్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి. అలాగే మరొక వాట్సాప్, ఆహుతి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు పందిరి రామకృష్ణ గారు, సంగీత గారు. మాకు ఎగిరే పౌరమ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్. వీరు నెల్లూరు జిల్లా నుంచి మనకు వాట్సాప్ పంపించారు. అలాగే మరొక వాట్సాప్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు పంపించారు ఈ వాట్సాప్ మనకు. వీరితో పాటుగా మరికొంతమంది శ్రోతలు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్మత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కూడా వాట్సాప్ పంపించారు. నమస్తే ఆకాశవాణి. నమస్తే అండి, మీకు కూడా మా కోసం రాముడు కాదు కృష్ణుడు అనే చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి. అలాగే హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ వాట్సాప్ మనకు నెల్లూరు జిల్లా నుంచి సంగం మండలం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక, మా అందరి కోసం మిరాయ్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరందరి కోసం కూడా ఆ నలుగురు చిత్రం నుంచి పాట ఇప్పుడు విందాం.

శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కొన్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్, నమస్తే, మీ కార్యక్రమాలు వింటున్నాము అంటున్నారు. ధన్యవాదాలండి. ఈరోజు మా కోసం అల్లరి అల్లుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. ఇప్పుడు విందాం ఈ పాట.

వాట్సప్ హలో అభిరుచి కార్యక్రమంలో మా కోసం ఏదైనా పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. హితేంద్ర దాస్ అస్సాం నుంచి. బద్రీనాథ్ చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామలా గారు. అలాగే ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ నుంచి వాట్సాప్ పంపించారు మనం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని. ప్రేమలేఖలు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్, కుమార్. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంటూ వాట్సాప్ మనకు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు వాట్సాప్ పంపించారు. అలాగే వీరు భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. వీరితో పాటుగా వీరి కుటుంబ సభ్యులు మరియు ఫ్రెండ్స్ కూడా. అలాగే మరొక వాట్సాప్, శ్రీమంతుడు చిత్రం నుంచి మా కోసం పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్, హరి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వాట్సాప్ పంపించారు. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. ఇరుముడి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆవేద, ఆయిషా గారు. నెల్లూరు సింహపురి ఆకాశవాణికి శుభోదయం అంటున్నారు. ఈ వాట్సాప్ మనకు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అయ్యవారిపల్లి గ్రామం నుండి అనుష, డానియల్ గారు పంపించారు. వీరితో పాటుగా ఎలిషా పాల్, ఏనోస్ పాల్ కూడా ఈ వాట్సాప్ మనకు పంపించారండి. అలాగే వీరు బంగారు కుటుంబం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు అనుష గారు. అలాగే మరొక వాట్సాప్, స్నేహం కోసం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీ వర్మ, లడ్డూ బాబా, ఇంకా నరేష్, మూసాపేట గ్రామ ప్రజలందరూ కూడా ఈ వాట్సాప్ పంపించారండి. మూసాపేట గ్రామ ప్రజలందరి కోసం కూడా తప్పకుండా పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే జై చిరంజీవ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు సాయినగర్ వనస్థలిపురం నుంచి రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప. ఇప్పుడైతే మనం చిత్రం నుంచి పాట విందాం శ్రోతలందరి కోసం.

గుడ్ మార్నింగ్ ఆకాశవాణి నెల్లూరు అంటూ మనకు వాట్సాప్ పంపించారు యాంటోనీ గారు, వినయ్ గారు కడప నుంచి. వీరు రైడ్ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. మరొక వాట్సాప్, ఈ వాట్సాప్ మనకు ధనలక్ష్మీపురం నుంచి. వంశీ, జాకీర్, ఇస్మాయిల్, పోలయ్య వీరు ప్రేమికుడు చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు తెలియజేస్తున్నారు. నమస్తే అండి, ప్రేమాభిషేకం చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు గారు. అలాగే మరికొంతమంది శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వాట్సాప్ పంపించారండి. శుభోదయం మేడం అంటున్నారు. వీరు మహమ్మద్ ఇనాయతుల్లా గారు, ఇష్రతుల్లా, ఇవాతతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు రైట్ చిత్రం నుంచి పాట.

0: మీరింతవరకు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూకాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా కల్పించబడింది. అదేవిధంగా ఆర్టికల్ 35A ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ ప్రత్యేక హోదా కారణంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆ ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్, లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ నిర్ణయం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని చెప్పవచ్చు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం అనే భావనకు ఇది బలాన్ని ఇచ్చింది. 7 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పర్యాటకం, ప్రజాస్వామ్యం, పారిశ్రామికాభివృద్ది వంటి అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రధాన ఉద్దేశం జమ్మూకాశ్మీర్ను దేశ ప్రధాన అభివృద్ది ప్రవాహంలో మరింతగా భాగస్వామ్యం చేయడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, దేశంలోని అన్ని పౌరులకు సమాన హక్కులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతి భద్రతలను మెరుగుపరచడం, జమ్మూకాశ్మీర్లో అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్దిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
2: హమనే సంవిధాన్ సంశోధన్ కియా, హమనే దేశ్ కి ఏక్తా కే లియే కియా. బాబా సాహెబ్ అంబేద్కర్ కా సంవిధాన్ 370 కి దీవార్ కే కారణ్ జమ్మూ కశ్మీర్ కి తరఫ్ దేఖ్ భీ నహీ సక్తా థా. హమ్ చాతే థే బాబా సాహెబ్ అంబేద్కర్ కా సంవిధాన్ హిందుస్తాన్ కే హర్ హిస్సే మే లగనా చాహియే. ఆర్ ఇస్లియే బాబా సాహెబ్ కో శ్రద్ధాంజలి భీ దేనీ థీ, దేశ్ కి ఏక్తా కో మజబూత్ కర్నా థా. హమనే సంవిధాన్ సంశోధన్ కియా, దంగే కీ చోట్ పర్ కియా ఔర్ 370 కో హటాయా ఔర్ భారత్ కీ సుప్రీం కోర్ట్ నే భీ అబ్ తో ఉస్కో మహార్ లగా దీ హై.
1: ఆర్టికల్ 370 రద్దు అనంతరం సాధారణ ప్రజలకు రాజ్యాంగ హక్కులు అందుబాటులోకి వచ్చాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మహిళలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వివాహం చేసుకున్నా తమ ఆస్తి హక్కులను కోల్పోకుండా రక్షణ పొందారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించే అవకాశం లభించింది. పహాడీ, పదరి, గద్ద బ్రాహ్మణులు, కోలీ వంటి వర్గాలకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. రహదారుల అభివృద్దికి 61,528 కోట్లు కేటాయించగా 8,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించారు. అదేవిధంగా 302 కొత్త వంతెనలను నిర్మించారు. జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో పలు సొరంగ మార్గాల నిర్మాణం చేపట్టారు. రైల్వే రంగంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబు రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. విమానయాన రంగంలో జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించడంతో పాటు రాత్రి విమాన సర్వీసులను కూడా ప్రారంభించారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో రవాణా అనుసంధాన సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయి. విద్యారంగంలో కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం పలు అభివృద్ది చర్యలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

0: మినహా అనే పదాల ప్రస్తావన తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు శాంతి ప్రగతి పదంలో ముందడుగు వేస్తుండటంతో రాష్టంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైందని, తద్వారా ఈ ప్రాంతాలు స్వయం సమృద్ద భారత్ కార్యక్రమం ముందంజకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం ఇప్పుడు నిజంగా అమలవుతోందని అన్నారు. ప్రజల మధ్య విభజన గోడలా నిలిచిన ఆర్టికల్ 370 తొలగిపోవడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
1: జమ్మూకాశ్మీర్ సహీ మాయనే మే భారత్ కా సంవిధాన్ లాగూ హువా హై ఔర్ జినోనే అబ్ తక్ సంవిధాన్ లాగూ నహీ కియా వే దోషీ హై గునేగార్ హై కశ్మీర్ కే నౌజవానో కే కశ్మీర్ కీ బేటియో కే కశ్మీర్ కే లోగో కే గునేగార్ హై ఔర్ యే సబ్ కుచ్ సాథియో ఇస్లీ హో రహా హై క్యోంకి సబ్ కో బాంటనే వాలీ ఆర్టికల్ 370 కి దివార్ అబ్ గిర్ చుకీ హై.
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో వైద్య, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి, భద్రత వంటి పలు రంగాల్లో అభివృద్ది చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2 ఎయిమ్స్ కేంద్రాలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా 3104 ఆరోగ్య కేంద్రాలు, 270 జన ఔషధి కేంద్రాలు ప్రారంభించారు. నర్సింగ్, పారామెడికల్ సీట్లను పెంచడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.35 లక్షల గ్రామీణ ఇళ్లు, 47,040 పట్టణ ఇళ్లకు ఆమోదం లభించింది. అమృత్ పథకం కింద పలు అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్దికి చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ జల్జీవన్ మిషన్కు 13,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా, వేలాది గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు అందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. రావి కాలువ ఆధునికీకరణ, వరద నియంత్రణ ప్రాజెక్టుల అమలు వంటి చర్యలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్ ఆర్థికాభివృద్దిలో పర్యాటకం కీలక రంగంగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 2.36 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ను సందర్శించగా, వారిలో 65,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. అమర్నాథ్ యాత్రకు 5.12 లక్షల మంది భక్తులు, వైష్ణోదేవి ఆలయానికి 95 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు తెలిపింది. కొత్త పర్యాటక సర్క్యూట్ల అభివృద్ది, సినిమా చిత్రీకరణలకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి చర్యలు చేపట్టడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్టార్టప్లకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ది శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాల పెంపుతో పాటు మహిళలకు డ్రోన్ శిక్షణ, పర్యాటక రంగంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితుల్లో మెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఉగ్రవాద ఘటనలు తగ్గాయని, రాళ్లు రువ్వే సంఘటనలు దాదాపుగా నిలిచిపోయాయని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం లడక్ ప్రాంతంలో కూడా పలు అభివృద్ది కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100% ఆరోగ్య బీమా కవరేజ్ కల్పించడంతో పాటు లేలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిపింది. ఇంధన రంగంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా ఆధునిక విమానాశ్రయం, కొత్త రహదారులు, వంతెనల నిర్మాణం జరిగింది. లడక్లో పర్యాటక రంగ అభివృద్దికి చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం, పర్యాటకం, పెట్టుబడులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో పురోగతి నమోదైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి రావడం, రాజ్యాంగబద్ద హక్కులు, చట్టాల అమలు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూకాశ్మీర్, లడక్లో కూడా అమలవుతున్నాయని పేర్కొంటోంది. అదే సమయంలో స్థానిక ప్రజల ఆకాంక్షలు, రాజకీయ ప్రతినిధత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, శాశ్వత శాంతి, సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అభివృద్ది ఫలాలు ప్రతి

0: పౌరుడికి చేరడం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరగడం, సామాజిక ఆర్థిక ప్రగతి వేగవంతం కావడం రాబోయే కాలంలో కీలకంగా మారనున్నాయి. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే భావనతో జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాలు శాంతి, సుస్థిర అభివృద్ది, సుపరిపాలన దిశగా మరింత ముందుకు సాగాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అభివృద్ది ప్రయోజనాలు జమ్మూకాశ్మీర్, లడక్లలోని ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు పూర్తిస్థాయిలో దోహదపడుతోందని చెప్పవచ్చు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమా, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ఈజీ రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తీన్ మార్ మూవీ నుంచి. ఎవరు పాడారంటే శ్రీరామ్ చంద్ర పాడగా రెహమాన్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 50 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నేను మీ ముందుకు నెలకు ఒకసారి మాత్రమే వస్తాను, అప్పుడప్పుడు 2 సార్లు వస్తాను, వచ్చి కేవలం 24 గంటలు మాత్రమే మీతో ఉంటాను, ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, ఏంటది అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు, మాకు ఏదో ఒక పాటకి మా పేర్లు చదవండి, అందరికీ అన్ని పాటలు వినిపించాలంటే వీలు పడదు కాబట్టి అంటూ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి రాములు, రాములమ్మ మెసేజ్ చేశారు. మీ మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దుర్గా విషారుగా ప్రోగ్రామ్ బాగుంది అంటూ పంపించారు రామ్నగర్ నుంచి బోడు బాలసుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నాలాగా ఆన్సర్ చెప్పారు నాగమణి రాములు గారు మంగళగిరి నుంచి, ఒక రోజు అంటూ. ఆ ఒక రోజే ఏంటిది అని అడుగుతుందన్నమాట. అన్ని అలాగే క్వశ్చన్స్ అడిగితే కష్టమని ఇలా అడిగానమాట. అది ఒక రోజు ఉందన్నమాట, ఆ రోజు ఏంటో చెప్పాలి మీరు. ఇంకా దేవసేన తిరుపతి నుంచి చందమామ అని పంపించారు. చందమామన అని పంపించారు, కాదండి రాంగ్ ఆన్సర్. ఇంకా ఎమిగనూరు నుండి గడిగ శ్రీనివాసులు లక్ష్మి 1వ తేదీ అండి పంపించారు, కాదండి ఆన్సర్ ఈజ్ 31st. అంటే ఒన్య గారు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడుమూరు ఊర్మిళ వీరేష్ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. ఎంవి నందకుమార్ గారు నింపేరెట్ట నుంచి శ్రీశైలం టౌన్షిప్ నంద్యాల డిస్ట్రిక్ట్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చదివేద్దాం అనుకున్నాను. ఇంకా మూన్ అంటూ పంపించారు శ్రీనివాస్ గన్నవరం నుంచి. తిరుపేష్ గారు ఆన్సర్ అయితే మూన్ అని పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. రాజేష్ హిందూపురం నుంచి గుడ్ మార్నింగ్, మీ ప్రశ్నకు సమాధానం తేదీ లేదా క్యాలెండర్ పేజీ, క్యాలెండర్ పేజీ. కానీ చాలా ఆన్సర్స్ పంపించవచ్చు, మీరు కొన్ని పంపిస్తున్నారు అది కూడా కరెక్టే. డేస్ అని పంపించారు కదా, ఒకళ్ళు 1 అని పంపించారు, 31st అన్నారు, అవి

కూడా రిపీట్ అవ్వవు కాబట్టి ఒక్కసారే వస్తాయి కాబట్టి అవి కూడా కరెక్ట్ ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. ఇంకా భాస్కర్ పేడం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు శుభోదయం సౌజ్ఞ గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొనగండ్ల రమణారావు, కవిత జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి జీతం అని పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ కానీ రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ్ అంటూ ఆన్సర్ డేట్ అని పంపించారు, డేట్ కూడా కరెక్టే. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొన్నూరు మండలం చింతలపూడి నుండి బోన సి ఆదా మల్లేశ్వరి ఆశిష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హర్విల్కి వెల్కమ్ అండి అంటూ సుమని పెడన్ నుంచి పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. విజయవాడ నుంచి నందు గారు గుడ్ మార్నింగ్ అని పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, బాగున్నారా మేడం అంటూ పంపించారు. గడి శ్రీనివాసులు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటంటే మీరు చెప్పినట్టు డేట్లు కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఒక డేట్ 24 అవర్స్ మాత్రమే ఉంటుంది, మారిపోతుంది కాబట్టి. మరి అసలైన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నేను ఒకసారి రెండు సార్లు కూడా రావచ్చు అని చెప్పాను కదా, సో ఒక నెలలో పౌర్ణమి అమావాస్య అనమాట, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొదటి 2 సార్లు ఉచితంగా దొరుకుతుంది, కానీ 3వ సారి కావాలంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే, ఏంటిది అది? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొదటి 2 సార్లు ఉచితంగా దొరుకుతుంది, కానీ 3వ సారి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే, ఏంటది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866243814కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారత్ FM 101.3.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే గుడుంబ శంకర్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ చరణ్ అండ్ సుజాత పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొదటి రెండు సార్లు ఉచితంగా దొరుకుతుంది కానీ మూడోసారి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే అని అడిగాను. చాలా మంది మెసేజ్ పంపించారు. ఈ ట్రిక్కి అర్జున్ గారు నా మాటకు నేను మాడిపోయిన మాస్టర్ ఈ ట్రిక్కి క్వశ్చన్ ఏంటి సౌజీ అంటూ పంపించారు అర్జున్ గారు. ట్రిక్ ఏం కాదండి, చిన్న లాజిక్ అంతే. హాయ్ మనమ్మా, గుడ్ మార్నింగ్ అంటూ పెద్ద ప్రియ విలేజ్ ఆన్సర్ టూ సాటర్డే అని పంపించారు. అస్సలు అర్థం కాలేదు, అయినా రాంగ్ ఆన్సర్ అనమాట. రంగచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సీ విజయ అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముసాపేట గ్రామం నుంచి వయసు అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. డేట్ అని పంపించారు, కాదు, అది కూడా రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్ తో. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి బ్యాంక్ కాలనీ సాయి శిరీష తెలియట్లేదే అండి పంపించారు. అదేమిటబ్బా, నేను చెప్తానబ్బా. ఇంకా భాస్కర్ పడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎక్స్ప్లెనేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్ తో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనకొండల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ మేడం, బాగున్నారా, మీ ప్రశ్నకు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మీ, నిష్కాన్, హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్. విజయవాడ నుంచి నందు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొన్నూరు మండలం నుంచి చంద్రపూడి నుండి బి ఆదా మల్లేశ్వరి కార్తిక్ కృషి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఈజ్ స్వామివారి లడ్డు ప్రసాద్ అని పంపించారండి బాబోయ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు, ఎందుకంటే స్వామివారి ప్రసాదం ఉచితంగా పెడతారు. తర్వాత ఇంకా మనకు కావాలంటే లడ్డు కౌంటర్ లో కొనుక్కోవాల్సిందే కదా. సౌజన్యగా బంగారు తల్లి అంటూ పంపించారు. మంచిగా పంపించారండి, కరెక్టే. కానీ నేను మూడోసారి అని చెప్పనమాట, రెండోసారి కూడా కాదు. స్వామి ప్రసాదం అయితే రెండోసారికే మనల్ని నోనో అంటారు కదా, మూడోసారి అనమాట. ఇంకా లుక్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. నమస్తే శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబల మస్తాన్ భాష. ఇంకా ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ రోజా, షో చాలా బాగుంది అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం, నరసింహనాయుడు ఫ్రమ్ నేతువెన్పల్లి విలేజ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్, ఆన్సర్ పంపించాలండి. కేబుల్ టీవీ కనెక్షన్ అంటూ పంపించారు శ్రీనివాస్ గన్నవరం నుంచి. కాదండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తా. ఆన్సర్ ఏంటి అంటే పళ్ళు అనమాట, ఎందుకంటే ఫస్ట్ మామూలుగా మనకి పాల్పళ్ళు వస్తాయి కదా, తర్వాత ఊడిన తర్వాత మళ్ళీ మనకి శాశ్వత దంతాలు వస్తాయి. మరి ఇంకా ఆ రెండోసారి కూడా ఊడిపోతే ఏం చేయాలండి, డబ్బులు ఖర్చు పెట్టుకుని కృత్రిమ పళ్ళు పెట్టుకోవాలి కదా, అదనమాట ఆన్సర్ అయితే. మరి థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆయన రోజు వందల మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవవు, అది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే 0866244814కు మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

వాతావరణ హెచ్చరిక. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువుక దిశగా కదులుతూ మరింత బలహీన పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరదలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆయన రోజు వందల మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవు, అది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. విజయవాడ నుంచి ఇది కూడా రాంగ్ ఆన్సరే కావచ్చు, ఎందుకంటే మీరు మైదానంలో అన్నారు కదా అంటూ. ఆన్సర్ అయితే పలు కార్యాలయాల్లో కాదు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఇంకా లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి ట్రాఫిక్ పోలీస్ క్రికెట్ ఎంపైర్ అని పంపించారు రాంగ్ ఆన్సర్. నా బాస్ అటు ఇటు తిరుగుతూ షర్ట్ కూడా తడదంటూ పంపించారు అర్జున్, రాంగ్ ఆన్సర్. మేడం గారు గడియారం అంటూ కిషోర్ నంద్యాల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. సౌజ్ఞ గారు పొన్నూరు మండలం నుంచి చింతలపూడి నుంచి బి ఆదా మల్లేశ్వర్ గారు మెసేజ్ పంపించారు, థ్యాంక్ యూ అండి. మీ ప్రశ్నకు జవాబు మొబైల్ ఫోన్, వీడియో గేమ్ అంటూ పంపించారు, కాదండి. శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ సూపర్ సాంగ్స్ వినిపించారు అంటూ పంపించారు. ఇంకా విజయవాడ నుంచి నందు స్పూన్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు వంతెనల ద షిప్ క్యాప్టెన్ బోట్ అని పంపించారు, కాదండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైతు అని పంపించారు, కాదండి. రాజేష్ హిందూపూర్ నుంచి గొడుగు అమ్మే వ్యక్తి లేక పడవ నడిపేవాడు, లేదా అని పంపించారు చూడండి. లాస్ట్ లో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట, టవల్ అని పంపించారు. కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ట్రాక్టర్ అనుకుంటున్నా అంటూ కొనకండ్ల రమణారావు బెంగళూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రభాకర్ రావు స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. రెయిన్ కోట్ అంటూ పంపించారు నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం నుంచి షేక్ టబలా మస్తాన్ బాషా గారు, రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా దేవసేన గారు తిక్కమగ్గా ఉంది అని పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా భాస్కర్ పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు.
1: భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు బాలింతలు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రాంగణంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి భక్తులు ఆలయ సిబ్బంది భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించిన మంత్రి రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత బొమ్మలి బొబ్బిలి నుంచి టీబీఆర్ థియేటర్ మార్గంలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో శాసనసభ్యులు ఆర్వీఎస్కే కె రంగారావు ఈ రోజు ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఒక ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు హోంస్టేల నిర్వాహకులు 24 గంటల్లోపే వారి రాక నిష్క్రమణ వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఫారినర్స్ రీజనల్ రిజిస్టేషన్ అధికారి తెలిపారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూములు ఈవేలం అక్టోబర్ 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు వాటాదారులు ప్రైవేట్ భాగస్వామ్యులకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

भारती एफएम 101.3। మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 11:04. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆయన రోజు 100 మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవు, అది ఎలా సాధ్యం అన్న కదా. ఎవరో కదండి మన సూర్యుడు గారు అనమాట. అదనమాట ఆన్సర్ అయితే. మరి ఇంకా మరి ఈ నాటి నా షోకి బాబాయ్ చెప్పాలి కదా, ఈసారి మరిన్ని క్వశ్చన్స్తో మిమ్మల్ని అలరించడానికి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? చక్కగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు కదా, కూల్ గా ఉంది అట్మాస్ఫియర్ కూడా. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మన ఇండియన్ మూవీస్ లో ప్రతి కథలో అంటే ప్రతి స్టోరీలో కూడా ఎక్కడో ఒక చోట లవ్ యాంగిల్ అనేది ఉంటుంది కదా. యాక్షన్, థ్రిల్లర్, హారర్, కామెడీ ఏదైనా కూడా లవ్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. దర్శకులు కొద్దిగా కొత్తదనాన్ని చూపిస్తే చాలు, ప్రతి ఒక్కళ్ళు కూడా అలా కనెక్ట్ అయిపోతారు. సిల్వర్ స్క్రీన్ పై ఎన్ని కథలు వచ్చినా కూడా లవ్ స్టోరీస్ కున్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఆ సినిమాలు మనకిచ్చే అనుభూతి మరే సినిమాలు మరే కథలు అందించలేవనే చెప్పాలి. మరి అలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కబుర్లు ఈ రోజు సిద్ధంగా ఉన్నాయి. ఈనాటి సినిమా కబుర్లో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం మాస్టర్ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిహరన్ సుజాత పడినటువంటి చంద్రబోస్ గీతం. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా. 11:14:48 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రాల కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మన చిన్ననాటి మెమరీస్, టీనేజ్ లో జరిగినటువంటి సంఘటనలు, వాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మరి తెలుగులో అలాంటి సినిమాల్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చే సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. రవితేజ ఇస్ ఈక్వల్ టు మాస్ మహారాజా కదా. ఈ పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన రవితేజ వన్ ఆఫ్ ది క్లాసియస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఈ సినిమానే అని చెప్పాలి. కేరళ లవ్ ట్రాక్ అయితే ప్యూర్ గోల్డ్ అనమాట. కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అనిపించుకోలేకపోయినా కూడా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక పాటలు సూపర్ హిట్ గా నిలిచాయనమాట. ప్రతి ఒక్క పాట కూడా, అన్ని పాటలు బాగుంటాయి ఈ సినిమాలో. అండ్ మన్మధుడే బ్రహ్మను పూని కానీ, అండ్ గమ గమ కానీ, ఇంకొకటి మౌనంగానే ఎదగమని చిత్రగారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ కానీ, అండ్ నువ్వంటే ప్రాణమని విజయ్ యేసుదాస్ గారు పాడారు, ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అంటే ప్రతి పాట కూడా బాగుంటుంది అనమాట. అండ్ స్టోరీకి తగ్గట్టుగా అండ్ ఆ స్క్రీన్ ప్లే కానీ, పిక్చరైజేషన్ కానీ, ఎవ్రీథింగ్ టూ గుడ్ ఉంటాయి. సో ఈ సినిమా నుంచి ఒక పాట విందాం. పాట విన్న తర్వాత మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. అండ్ సందీప్ గంగా పాడినటువంటి పాట కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో, చంద్రబోస్ గారి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: പരിപാടി ഉണ്ടാണല്ലോ. ഓഹോ, ഇത് തീപി നീ ഭാഷ
1: മധുര
0: മതി ചേത്.

పెదాలతో నీ నడుం మీద ఇలా చేస్తే అంటారు.

विविध भारती FM 101.3 సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఎంత సింపుల్ సినిమా అయినా కూడా, ఎంత సింపుల్ సీన్ అనమాట, ఎలాంటిదైనా కూడా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారి చేతిలో అద్భుతమైన కళాఖండంగా మారిపోతుంది. తమిళ డైరెక్టర్ అయినా కూడా మన తెలుగు వాళ్ళకి బాగా పరిచేస్తుంది కదా, మరి ఆయన తీసుకునే కేర్ గాని, అంటే రైట్ ఫ్రమ్ సాంగ్స్ టు డైలాగ్స్ సినిమా సక్సెస్ లో ప్రూవ్ చేసుకుంటుంది ఆయన కేర్ అంతా కూడా. అంటే ఇంత బాగా వచ్చింది అనే అవుట్పుట్ లో మనకు అర్థమైపోతుంది. మణి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా కాంప్లెక్స్ గా, స్టెబర్న్ గా ఉంటాయి. మనం ఆల్రెడీ ఒకసారి

మాట్లాడుకున్నాం కూడా మణిరత్నం గారి సినిమాల గురించి, అయితే ఆయన మూవీస్ గురించి కానీ, ఆయన టేకింగ్ ఎలా ఉంటుంది మూవీస్, ఆయన స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ వాటి గురించి మనం చాలా డీటెయిల్ గా అయితే మనం మాట్లాడుకున్నాం. అయితే సఖీ సినిమాలో స్పెషాలిటీ ఒకటి ఉంది, అదేంటంటే అప్పటి వరకు ఉండే లవ్ స్టోరీస్ అన్ని కూడా పెళ్లితో ఎండ్ అయిపోయేవి, కానీ ఈ సినిమాలో పెళ్లి తర్వాత ఉండే డ్రామా, రిలేషన్షిప్ లో స్ట్రగుల్స్ చక్కగా చూపించారనమాట. ఇంకొక బ్యూటిఫుల్ మూవీ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఎంజాయ్ ద సూపర్ హిట్ సాంగ్ కమింగ్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ సఖీ, సంగ్ బై శ్రీనివాస్ సాధన సర్గం. వేటూరి సుందరామూర్తి గీతాన్ని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి 11:28 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఇప్పుడు 1989 లో వచ్చిన గీతాంజలి ఇప్పుడు చూసినా కూడా అదే కొత్తదనం ఉంటుంది, ఇప్పటికీ అదే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. స్క్రీన్ ప్లే గానీ పిక్చరైజేషన్ గానీ అత్యద్భుతంగా ఉంటాయన్నమాట. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, ప్రతి క్షణాన్ని ఆనందంగా మలుచుకోవాలి. ఎప్పుడో ఏదో జరగబోతోంది అని ఇప్పుడు ప్రజెంట్ లో మనకున్న అద్భుత క్షణాలని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేసుకోకూడదు. జరగబోయేది ఏది మనం మార్చలేం, కానీ ఉన్నంతలో సంతోషంగా హాయిగా గడపడం మాత్రం మన చేతుల్లోనే ఉంది కదా. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్, రేపటి గురించి నాకు భయంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం అనే మాట. అండ్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు ఈ డైలాగ్ ని. మాట్లాడుకుందాం ఇంకా బోల్డన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వస్తుంది గీతాంజలి చిత్రం నుంచి. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు కుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

జ్యోతో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రేమకి వయసుతో సంబంధం లేదు. ఇద్దరు వయసు అయిపోయిన వ్యక్తుల మధ్య లవ్ చూపించడం అనేది మామూలు విషయం కాదు. సినిమా మొత్తం కూడా మూడో వ్యక్తి పాత్ర లేకుండా కేవలం వాళ్ళిద్దరి మధ్యే కథని నడిపించడం మామూలు ఎక్స్పెరిమెంట్ కాదు. ఎక్కడా ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించదు. అదే ఈ మిథునం మ్యాజిక్. తెలుగు సినిమాల్లో వచ్చిన అత్యంత అందమైన ఫీల్ గుడ్ సినిమాల్లో ఈ సినిమా ఖచ్చితంగా ఒకటి. ఈ సినిమా ఫస్ట్ 10 మినిట్స్ అంతా కూడా కథ ఎక్కడుంది, స్టోరీ ఏంటి అనే డౌట్ వస్తుందన్నమాట చూసేవాళ్ళకి. కానీ కొంచెం సేపటికి చూస్తున్న ప్రేక్షకులు కథని వెతకడం మానేస్తారు. ఆ ఇద్దరి మనుషుల జీవితాల్లో భాగమైపోతారు. తనికెళ్ల భరణి గారి మిథునం కదా. సింపుల్ కాన్సెప్ట్ తో చాలా సాధారణమైన జీవితాన్ని అద్భుతంగా అందంగా చూపించారు. రెండు పాత్రలు చివరికి ఏడిపించేశాయి. భార్యాభర్తల బంధాన్ని, మరచిపోయిన మన తెలుగు సంప్రదాయాన్ని గుర్తు చేసిన సినిమా మిథునం. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ కేజీ యేసుదాస్ ఆలపించినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం వస్తుంది స్వర వీణాపాణి స్వరకల్పనలో ఫ్రమ్ ద మూవీ మిథునం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: வீண
1: வேணுவைன சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. లెవెనాస్ 40:30 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇంకొక అరుదైన సినిమా సెంటిమెంట్, రివెంజ్, ఫైట్స్, మ్యూజిక్ అన్ని కూడా చక్కగా సమపాళ్లలో కుదిరిన కంప్లీట్ కమర్షియల్ సినిమా. 40 వసంతాలైంది ఈ సినిమాకి. చాలా తక్కువ కాలంలో అనూహ్యమైన మార్పు తెచ్చి సింహాసనం మీద అగ్రనటుడిగా చిరంజీవి గారిని మార్చేసిన సినిమా ఖైదీ. పరుచూరి వెంకటేశ్వరరావు గారు కేవలం 6 గంటల్లో రెడీ చేసిన కథ. 3 రోజుల్లో పరుచూరి వెంకటేశ్వరరావు గారు అందించిన సన్నివేశాలకి సంభాషణలు రాశారు పరుచూరి గోపాలకృష్ణ. ఇలాంటి సబ్జెక్ట్ తెలుగులో ఎవ్వరూ టచ్ కూడా చేయలేదన్నమాట. చక్రవర్తి గారి సంగీతం, వేటూరి గారి పాటలు, రాజశ్రీ గారి పాటలు ఇప్పటికీ తెలుగువారి మదిలో అలా నిలిచిపోయాయి. సో మరి ఇంకొక సినిమా గురించి కూడా చెప్పాలి. అది నా ఫేవరెట్ మూవీ. నా ఫేవరెటే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అనమాట ఆ సినిమా. అంత బ్యూటిఫుల్ మూవీ. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, ఖైదీ చిత్రం నుంచి ఎస్పీ

నేను లోకల్. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, మనీషా ఇరబాతిని పాడినటువంటి శ్రీమణి గీతం విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11:50:29 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఫైనల్లీ నేను చెప్పాను కదా ఫేవరెట్ మూవీ అని, అండ్ హీరో ఫేవరెట్ హీరో కూడా అనమాట. సో ఈ సినిమా ఏంటి అంటే సీతారామం 80s లో జరిగే కథ, హను రాఘవపుడి. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ జస్ట్ బ్రిలియంట్ అంతే. యుద్ధంలో రాసిన ప్రేమ కథ, పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్ అండి. క్లైమాక్స్ అయితే నా హార్ట్ ఒక సెకండ్ అలా ఆగిపోయినట్లయింది. లవ్ అండ్ లాజిక్ కంప్లీట్ గా బ్యాలెన్స్ చేశారు హను రాఘవపుడి. సినిమా చూస్తున్నంతసేపు కూడా అలా కనెక్ట్ అయిపోతాం. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు కదా, లవ్ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆర్మీ సీన్స్ కానీ, సీన్ ఏదైనా కూడా 200% జస్టిఫికేషన్ అయితే చేశారు. మరి రష్మిక యాజ్ అఫ్రిన్ కథను ముందుకు తీసుకెళ్లే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. అంతే డిగ్నిఫైడ్ గా పోర్ట్రే చేసింది రామ్, సీత, దుల్కర్, మృణాల్. ది బెస్ట్ చాయిస్ ఆఫ్ హీరో హీరోయిన్ అని చెప్పాలి. బోత్ లివ్డ్ ఇన్ దేర్ క్యారెక్టర్స్.

నాకైతే స్క్రీన్ మీద వాళ్ళని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గానీ బీజిఎం గానీ అస్ ద సోల్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఇవండి ఈనాటి సినిమా కబుర్లు, ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, ప్రేమ కథా చిత్రాల కబుర్లు బాగున్నాయి కదా. సో మీకోసం ఇప్పుడు సీతారామన్ చిత్రం నుంచి ఎస్పీ చరణ్, రమ్యా బెహ్రా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించిన మంత్రి రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువన ఉన్న ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహంపై ఒడిశా అధికారులతో జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని రాష్ట హోంశాఖ మంత్రి అనిత ఆదేశించారు. ముంపు అవకాశమున్న మండలాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం సెప్టెంబర్ 27వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకునేవారు సమర్పించాల్సిన ఫారం 6లో మార్పులేమీ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న పేర్కొంది. అందులో కేవలం అనుబంధ పత్రంగా సదరు దరఖాస్తుదారుల బంధువుల పాత ఎస్ఐఆర్ వివరాలకు సంబంధించి కొత్త విభాగాన్ని జత చేశామని తెలిపింది. ఫారం 6లో మార్పులు చట్టవిరుద్దమంటూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: भारती एफएम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

भारती एफएम 101.3 శ్రోతలకు ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నువ్వే నువ్వే చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఇది 12 hours 9 minutes 14 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే, డబ్బులు లేకపోయినా బయటికి వెళ్తున్నాం, ఏ ఉన్నా ఏం లేకపోయినా, ఇది లేకపోతే మాత్రం అడుగు కూడా కదపలేకపోతున్నాం. చేతిలో ఇది కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. మనకి ఇది ఒక నిత్యావసర వస్తువులా మారిపోయింది. ఈ వస్తువు అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇంకొక విషయం చెప్పిన, ఈ వస్తువే అతి మురికైన వస్తువుల్లో ఫస్ట్ ప్లేస్ కూడా దక్కించుకుందనమాట. మీరు విన్నది నేను అన్నది కరెక్టే, మరి ఆ వస్తువు ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం అవర చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. రాహుల్ నంబియార్ సైంధవి పాడినటువంటి వెన్నెల కంటి గీతం ఇది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ సాంగ్ విన్న తర్వాత 12 hours 14 minutes 44 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అని మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో అతి మురికైన వస్తువుల్లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది ఈ వస్తువు అని చెప్పాను. అండ్ మనం నిత్యం వాడేటువంటి వస్తువు నిత్యావసర వస్తువులా కూడా మారిపోయిందని చెప్పాను కదా. ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా, గేమ్స్ ఆడటం, ఫైండింగ్ ఇన్ఫర్మేషన్, మన చేతిలోనే బుల్లి కంప్యూటర్ అంతా ఫింగర్ టిప్స్ మీదేనండి. అదేనండి ప్రతి ఒక్కరి చేతిలో తప్పకుండా ఉండే వస్తువు మొబైల్ ఫోన్. ఈ రోజుల్లో బ్యాంకింగ్ నుంచి బీమా వరకు, మాట్లాడడం నుంచి మెయిల్ పంపించడం వరకు అన్ని కూడా మొబైల్లోనే చేసేస్తున్నాం. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ మొబైల్ అంటే చాలా ఇష్టం, జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. నవడేస్ ఈ మొబైల్ కి ప్రతి ఒక్కరూ ఎంతలా బానిసయ్యారంటే ఇప్పుడు అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి. యూత్ అయితే 90% మంది చెప్తున్నారనమాట తమ మొబైల్ ఫోన్లను 24 hours తమ దగ్గరే ఉంచుకుంటున్నారట. వీళ్ళలో 47% ఏం చెప్తున్నారు తెలుసా, ఫోన్ లేకుండా మేము ఉండలేము అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి సుభాషిణి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి 12:21:42 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మాట్లాడడానికి కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్ కొనుక్కున్నప్పటికీ కూడా వాటిని ఎక్కువగా టైం చెక్ చేసుకోవడానికి వాడేస్తున్నారు. గడియారాలు మాయమైపోయాయి, వాటి స్థానాన్ని ఫోన్లు ఆక్రమించేశాయి. గడియారాల స్థానంలో ఈ మొబైల్ ఫోన్స్ అనేవి రీప్లేస్ అయ్యాయన్నమాట. కనీసం పిల్లలకైనా సరే ఈ అలవాట్లను తగ్గించే ప్రయత్నం చేయండి. చిన్నతనంలో అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి గడియారం చేతిలో పెట్టుకుని టైం నేర్పి

ఆలోచించేవాళ్ళు. గడియారం చూసి టైం ఎంతయిందో చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు టైం అనగానే మొబైల్ మీద ఆ స్క్రీన్ మీద చూసేసి ఆ నంబర్స్ చూసి చెప్పేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు మన బ్రెయిన్ కి పని అనేది ఇస్తున్నామా? మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఈ చిత్రానికి కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम 101.3
1: वेदर अपडेट తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలలో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వెదర్ రిపోర్ట్ విన్నారు. స్టూడియోలో సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఇప్పటి ముఖ్యాంశాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంత తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందిన వారి స్పందనను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
2: సర్కార్ కి యోజనాయే సిర్ఫ్ పైసే ఖర్చ్ కర్నా, రాజనీతి మైలేజ్ కమానా ఇతనా నహీ హోతా హై. అగర్ వో యోజనా ఆఖిరీ వ్యక్తి తక్ పహుంచతీ హై तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है.
3: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవాయాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచం

0: లో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశము తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4 సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్టపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్ర దేశాల మధ్య సహకార పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు. అటవీ సంరక్షణ పద్దతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవ వైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్టాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ, సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
1: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన, డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 సేవా రంగాలతో కలిపి 27 రంగాలకు విస్తరించింది. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్మోస్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్దం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అరాక్చీ తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని ఇరాన్ రాష్టపతి మసూద్ పెజెష్కియాన్ ఆరోపిస్తూ, టెహరాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనని చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్ధాంతం నేటికి ప్రజా సంక్షేమం, జాతి పురోభివృద్దులకు దారి చూపుతోందని అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకం ఇది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్, సురుచి సింగ్ అద్భుత ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్టాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశము తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.

0: ഭാരതി എഫ് എം 101.3.
1: വീണ വേണുവൈന സരിഗമ വിന്നാവാ.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

మన్మధ చిత్రానికి చిత్రగారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి వేటూరి సింధూరరామూర్తి గీతం విన్నారు. 12:45 లో ఉంది. వీవీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మనం మాట్లాడుకుంటాం కదా, అతి మురికైన వస్తువులో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది ఈ ఫోన్ అని చెప్పని. మనం నిత్యం చేతిలో, పాకెట్ లో, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరిగే సెల్ ఫోన్, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎలా ఉన్నా కూడా అలానే వాడేస్తూ ఉంటారు. మనం వేసుకునే డ్రెస్ కానీ, తినే బౌల్స్ కానీ, మనం యూజ్ చేసుకునే ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా వాష్ చేసుకుంటాం ఖచ్చితంగా కదా. కానీ ఫోన్ కొన్నప్పటి నుంచి దీన్ని కడగాల్సిన పనే లేదు. సంవత్సరాల తరబడి ఇంట్లో, ఆఫీస్ లో, హోటల్స్ లో, బస్ లో, ట్రైన్, కారు, ఇలా ఎక్కడంటే అక్కడ వాడేస్తూ ఉంటారు. కొందరు మహానుభావులు అయితే వాష్రూమ్ లో కూడా, నిద్రపోతున్నా కూడా పక్కనే ఉంటుంది ఈ సెల్ ఫోన్. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, పెద్ది మూవీ నుంచి అనమాట. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రక్షిత సురేష్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం వింటూ స్టేట్ యూనిట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12:50:47 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో రీసెంట్ గా యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన సర్వేలో ఒక సెల్ ఫోన్ మీద 17,000కు పైగా బ్యాక్టీరియా ఉంటుందని తేల్చేశారు. మరి ఈ లెక్కన మనం ఎన్ని రకాల బ్యాక్టీరియాకి అలవాటై ఉన్నామో ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు. అయితే జో ఫోన్ వాడటం మానేమంటావా అని అనుకుంటున్నారు కదా. నాకు అర్థమైంది, ఫోన్ ఎలా మానేస్తారు? అసలు ఫోన్ వాడటం మానేయమని కాదు, మానటం ఎవరి వల్ల కూడా కాదు. కానీ కనీసం ఇప్పుడైనా సరే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా డిసిన్ఫెక్టెంట్ లోషన్తో క్లీన్ చేసుకుంటే మంచిది. ఓకేనా, అది మ్యాటర్ అనమాట. మరీ ముఖ్యంగా వేరే వాళ్ళ సెల్ ఫోన్లు ఉంటే చూసారా, అవి మీరు అస్సలు వాడకపోవడం ఇంకా ఇంకా ఇంకా మంచిది. బోల్డ్ అండ్ ఇంకాలు ఉన్నాయి ఇక్కడ, ఒకటే కాదు. సో అది మ్యాటర్. ఈనాటి మీకు తెలుసా ఇలాంటి టాపిక్ తో మనం హ్యాపీగా ఎండ్ చేసేసాం. రైట్ నో మీకోసం నిన్ను కోరి చిత్తూరు నుంచి గోపి సుందర్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. కల్లాల వద్ద నుంచి ధాన్యం రవాణాను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ సిబ్బందిదే అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లు అధికారులతో కలిసి రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్లపై నీరు నిలబడకుండా ప్రధాన కాలువలకు మళ్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు పరిశీలించారు. సాలూరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో చేరిన వరద నీటిని పరిశీలించిన మంత్రి ప్రయాణికుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఈ రోజు జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన ప్రత్యేక అధికారిగా విధులు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగబద్దమైన సంస్థగా ప్రజా పరిషత్కున్న బాధ్యతలను ప్రజా ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు వరద పరిస్థితిని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అధికారులతో కలిసి ఈ రోజు పరిశీలించారు.

పుట్టగుంట వంతెన వద్ద బుడమేరులోకి వస్తున్న వరద నీటి వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను తొలగించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

0: Red Bharti FM 101.3. Payama, bale sayam chesa vanna ottuga. Life is a radio. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మై జ్యోతి అండ్ 1:03:39 లో ఉంది వీబీ క్లాక్. ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. నేటి కంప్యూటర్ యుగంలో సైకిల్ నుంచి అంతరిక్షయానం వరకు మహిళలు ఎన్నో రంగాల్లో తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు కదా. దేశం ప్రగతి వైపు సాగుతున్న ఈ టైంలో దాదాపు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. సాధించాలనే తపన ఉంటే ఏది అసాధ్యం కాదు అని ప్రూవ్ చేస్తున్నారు కూడా. మరి ధీరాలో మాట్లాడుకుందాం మహిళలకు సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. రైట్ నౌ మీకు మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా. 1 hour 8 minutes 14 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న మహిళలు ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంతమంది కొంత వెనుక ఉన్నారని ఇప్పటి వరకు అనుకుంటున్నాం. ఎందుకంటే రవాణాకు సంబంధించిన పనులు కొంత కష్టంగా ఉంటాయని భావించి కొంతమంది ఆ వైపుకి దృష్టి పెట్టరు. దాదాపు అది మగవాళ్ల పని అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే అందరూ అవునా నిజమా అని ఆశ్చర్యపోతారంతే. తెలుసుకుందాం ఆ విషయం ఏంటో. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రేయ ఘోషాల్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ యజ్ఞం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: 1:20 కావస్తోంది ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక వార్తల వివరాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టాల వివరాల నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంటల రక్షణకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడంతో పాటు అధిక తేమ వల్ల పంటలకు మరింత నష్టం జరగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు వారి ప్రాంతాల్లోనే అవసరమైన వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించేందుకు సంచార ఆరోగ్య రథాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ మొబైల్ మెడికల్ యూనిట్లని ఇవాళ అత్యాధునిక ఆసుపత్రులాగా మార్చడం జరిగింది. ఇవాళ అత్యాధునిక బ్లడ్ గ్రూపింగ్ తో కలిపి 42 రకాల పరీక్షల్ని నిర్వహించడానికి ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ తో గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రతి కుటుంబం తలుపు దగ్గరికి వెళ్లి 3,000 నుంచి 5,000 రూపాయలు విలువ చేసే అనేక రకాల పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. 48 గంటల లోపల ఏ గ్రామంలో ఎక్కడ పరీక్షలు నిర్వహించినా ఈ ఆభా రిజిస్ట్రేషన్ కారణంగా ఆ వ్యక్తి ఎవరైతే పరీక్షలు చేసుకున్నారో వారికి ఒక వాట్సాప్ రావడం, దాంట్లో పరీక్ష ఫలితాలను కూడా పంపడం జరుగుతుంది.
0: పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో ఈరోజు జరిగిన ప్యాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పోలీసు ఉద్యోగాన్ని బాధ్యతగా భావించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఖరీఫ్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంట కళాల వద్ద నుంచి ధాన్యం సేకరణ రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్తో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్ నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ 12 సేవా రంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశీయ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్ల రూపాయలకు పెరిగింది. తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశీయ నైపుణ్యాలు, ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: చిప్ సే షిప్ తక్ భారత్ మే బనానా చాహతే హై. ఆప్ సభీ జాన్తే హై, ఆజ్ సర్కార్ మేక్ ఇన్ ఇండియా పర్, మ్యానుఫ్యాక్చరింగ్ పర్ కితనా బల్ దే రహీ హై. ఔర్ ఇసలియే आपकी ईज ऑफ डूइंग बिजनेस के लिए हम लगातार काम कर रहे हैं. व्यापार कारोबार में होने वाली जिन छोटी छोटी गलतियों पर आपके खिलाफ केस होता था.
0: కృష్ణా జిల్లా ముత్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 168 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసిందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే ఏటా 50 లక్షల టన్నుల మేర సరుకు రవాణా రోడ్డు మార్గం నుంచి జలమార్గానికి మళ్లే అవకాశముందని, సుమారు 15,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కార్గో రవాణా సేవలు మరింత సులభతరం కానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు, శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసి అధిక రాబడి పొందే జొన్న, సజ్జ, మినుము, పెసర, కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని మంత్రి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. దేశంలోని పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తోంది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916వ సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని ఫరేహ్ పట్టణం సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో జన్మించారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ఆయన ఆలోచనలను స్మరించుకుంటూ ఈ అంత్యోదయ దివస్ ను ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతీ ఎఫ్ఎం 101.3
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీ గా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్, ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:31:20 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. డైలీ రొటీన్ లైఫ్ లో టూ వీలర్స్ అలాగే కార్స్ నడుపుతున్న మహిళల్ని మనం చూస్తూ ఉంటాం కదా. ఆల్మోస్ట్ అందరూ కూడా టూ వీలర్స్ నడిపేస్తున్నారు అండ్ అలాగే కారు కూడా నడిపే వాళ్ళు ఉన్నారు. ఇక కంఫర్ట్ విషయానికి వస్తే నవేడేస్ అందరూ కూడా వారి వారి ఇష్టాలను బట్టి సౌకర్యవంతంగా ఉండే డ్రెస్సింగ్ స్టైల్ కి మారుతున్నారు. అయితే కంఫర్ట్ విషయానికి వస్తే కొందరికి చీరలు, మరికొందరికి చుడిదార్లు, ఇంకొందరికి జీన్స్. ఎన్ని ఫ్యాషన్ డ్రెస్సులు ఉన్నా కూడా, ఎంత వెస్టర్న్ గా రెడీ అయినా కూడా చీర కట్టులో ఉన్న అందం, కంఫర్ట్ దేనిలోనూ రావు అనేది వాస్తవం. వయసు అనేది ఒక అంకె మాత్రమే. అయినా కూడా వాళ్లకు ఏది వేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుని వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్ కి ఇంపార్టెన్స్ ఇస్తే చూసే వాళ్లకు కూడా ముచ్చటగా ఉంటుంది. మనకి సూట్ అవ్వని వాటి జోలికి వెళ్ళడం ఎందుకు చెప్పండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు చీర కట్టుకుంటే పెద్దవాళ్ళు అనుకుంటారేమో అని. డ్రెస్ వేసుకున్నంత మాత్రాన చిన్నవాళ్ళు కాదు కదా, లేని అందం రాదు కదా. అలాని వేసుకునే డ్రెస్ ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకూడదు. మనకి ఏది సూట్ అవుతుందో, ఎందులో చక్కగా మన సంప్రదాయానికి తగ్గట్టు చూడముచ్చటగా ఉంటామో అది వేసుకుంటే బాగుంటుంది.

అసలు ట్రాన్స్పోర్ట్ విషయం నుంచి మన డ్రెస్సింగ్ స్టైల్ వరకు వెళ్లిపోయావేంటి జో అనుకుంటున్నారు కదా, అక్కడికే వచ్చేస్తున్నాను. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ ద చంద్రముఖి చిత్రం నుంచి విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో యదు బాలకృష్ణ సుజాత పాడినటువంటి వెన్నెల కంటి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూనిట్ వివిధ భారతీయ 101.3 విత్ మీ జ్యోతి.

0: भारती एफएम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్

0: అందరితో కలిసి బిందు వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఈ పాట వింటూ ఉంటే అలా మైమర్చిపోతాం అండ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం అద్భుతంగా పాడినటువంటి వెన్నెలకంటి గీతం ఇది మజా చిత్రం నుంచి. వన్ అవర్ 43:27 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ధీరాలో ఉంది మహిళల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు వెళ్ళిపోయాం కదా. సో మరి అసలు విషయం ఏంటంటే ఈ రోజుల్లో మహిళలు ఆటోలు కూడా నడిపిస్తున్నారు, నింగి నేల ఎక్కడైనా సరే పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళలు బస్సు నడపడం అనేది చాలా రేర్ గా జరుగుతున్నప్పటికీ సంప్రదాయ చీరకట్టులో భయం లేకుండా అదరకుండా బెదరకుండా బస్సును నడపడం అనేది మామూలు విషయం కాదు కదా. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. అమ్మాయిలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని ప్రూవ్ చేసిన విషయం ఇది. డ్రైవింగ్ అంటేనే అసలు ట్రాఫిక్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. టూ వీలర్ కార్ విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉండాలి కదా, మరి లారీ బస్సు ఇలాంటి భారీ వాహనాల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. అసలు అవి నడపాలంటే ఎంతో సాహసంతో కూడుకున్న విషయం కదా. అయితే ఒక మహిళ చాలా ఈజీగా చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకుని మరి వోల్వో బస్ నడిపిస్తుంది. అది కూడా మన భారతీయ సంస్కృతిని సమర్థిస్తూ ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వరకు కూడా ఈ బస్సును డ్రైవ్ చేసేసింది. సోషల్ మీడియాలో ఈ విషయం అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది వెతికి పట్టుకోవాలంతే. చాలా మంది ఏమనుకుంటారంటే నేను చదువుకోలేదు, నేను ఇంకేదైనా సరే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అనుకుంటుంటారు నాకు ఇది కాదేమో, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో. కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ అనేది ఇచ్చేస్తాడు, అది అలా ఉంటుందన్నమాట. బట్ కానీ దాన్ని మనం వెతికి పట్టుకుని కరెక్ట్ వేలో పెట్టుకుంటే సక్సెస్ సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోవన్నమాట. అది ధీరా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అతడు మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. వెదర్ అప్డేట్ తెలుసుకుందాం. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలలో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వెదర్ అప్డేట్ విన్నారు.
2: భారతి ఎఫ్ఎం 101.3.

Bharti FM 101.3. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी। फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: वेण वेणु वैन सरिगम विन्नावा।
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినారు కదా, ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా పాడినటువంటి పాట. మరి 2 hours 39 minutes 41 seconds లో ఉంది వి బీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ కి అందరూ రెడీగా ఉన్నారు కదా.

0: సో మరి చాలా మెసేజెస్ అయితే అలా అలా వెయిట్ చేసేస్తూ ఉన్నాయి. చూద్దాం, అన్ని కూడా చూద్దాం, అందరి మెసేజెస్ చూద్దాం. బట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చేస్తాను నేను మీకు. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా, మరి ముఖ్యంగా పాజిటివ్ గా, గుర్తుంది కదా, పాజిటివ్ గా ఆన్సర్ చేయండి 8662488114 ఈ నంబర్ కి. మరి సందరే సందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్లీ నేను ఇంకో పొరపాటు చేసి ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్తారు ఒక హీరో, హ్యాండ్సమ్ హీరో. ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి 8662488114 ఈ నంబర్ కి ఆన్సర్ ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నో మీకోసం అత్తారింటికి దారేది చిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. డిఎస్పీ పాడినటువంటి పాట, డిఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట ఫ్రమ్ ద మూవీ అత్తారింటికి దారేది. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నది, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకు.

2:46:59 లో ఉంది వి క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సంద్రి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న అయితే ఒకటి అడిగేశాను, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్లీ నేను ఇంకో తప్పు చేయను, ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారండి, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే పాలింపులియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఈ రోజు సందడే సందడి మీరే డైరెక్షన్ లో సూపర్ గా ఉంటుందట, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి, కే భాస్కర్ రావు రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. యా ఎలా ఉన్నారు, 2 రోజుల నుంచి వర్షం అట పెడన్లో, సో సూపర్. అన్ని చోట్ల వర్షం పడుతుంది, వర్షాకాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, వర్షాలు పడుతున్నాయి అండ్ వరదలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా అందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, వెల్కమ్ టు సందరి సందరి అంటూ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలని నుండి మెసేజ్ చేశారు, ఫుల్ గా భోంచేశానండి. సో మరి ఆన్సర్ ఎక్కడ మీది. శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, వారం క్రితం పాడైనటువంటి మా రేడియో సెట్, దానంతట అదే వస్తుంది. ఈ రోజు తీరా చూస్తే మీరు షో చేస్తున్నారు, అదే మ్యాజిక్ అట. అబ్బాబ్బాబ్బా, ఎనీవే థ్యాంక్ యూ అండ్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి మేడం అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నమస్తే అంటూ సోమనాథం జనార్దనరావు తాడిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం సందేశానికి స్వాగతం అంటున్నారు, బట్ ఆన్సర్ లేదు. ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, మూసాపేట మహబూబ్ నగర్ నుండి నేను బాగున్నానండి. కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా మెసేజ్ చేశారు. అండ్ జో వచ్చింది, జోష్ తెచ్చిందిట, ఎవరు, రమేష్ నాయుడు, ఓకే. అండ్ వెంకీ ఫ్రమ్ గోనెగండ్ల, ఓకే. ఇందాక మొబైల్ ఫోన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మీకు తెలుసాలో దాని గురించి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఓకే, వాల్యూమ్ ఎక్కువగానే ఉంది, బట్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరెవరు పంపించారు. సో చాలా మెసేజెస్ ఉన్నాయండి, ఇంకా ఇప్పటికీ మనం ఒక 15 మెసేజెస్ చూసాం, ఇంకా 45 మెసేజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మెసేజ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నేను ఇంకోసారి రిపీట్ చేసేసాను కూడా, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అంటూ నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ అంటున్నారు, కాదు కదా, రాంగ్ ఆన్సర్. మిర్యాల తిరుమలయ్య ఆండాలు పుట్టపాక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోల నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి కరుణ, రైట్ ఆన్సర్. హాయ్ అంటూ మునెమ్మ పెద్దపరియ విలేజ్ తిరుపతి జిల్లా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాగున్నారా, యా నేను బాగున్నానండి. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవాణి, లక్ష్మీకాంత్ రవ్వలి మహబూబ్నగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, నంద్యాల డిస్ట్రిక్ట్. ప్రియమైన నీకు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది, ఓకే. అండ్ శతమానం భవతి కూడా కాదండి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తాండ్రో, దామర్ల పెదమస్తాండ్రో, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ కలుందమరనా, ఎక్కడి నుంచి అండి అది, ఊరి పేరు నాకు అర్థం కాలేదు, కానీ వెంకటేష్ మెసేజ్ చేశారు. సీను ఐరాల వీళ్ళందరూ కూడా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. జోగారు సందడి సందడి చేస్తూ మీరు చెప్పే మంచి మంచి విషయాలు వింటూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ, అయ్యో ఆ రెండు మూవీస్ కూడా కాదు, అవారా 7 బార్జీ బృందావన్ కాలనీ కాదు, ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. అండ్ క్లూ కూడా ఇచ్చాను, హ్యాండ్సమ్ హీరో అని చెప్పని, మన్మధుడు, ఓకే. అండ్
రైట్ ఆన్సర్ దాసరిపాలెం గుంటూరు జిల్లా పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే హాయ్ మేడం అంటూ గౌస్ మెసేజ్ చేశారు అనంతపురం నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి క్వశ్చన్ ప్లీజా అయ్యా సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి ఓకేనా సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ హాయ్ అంటూ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు కాదు కదా బీవీ సుబ్బారావు గారు మార్కపూర్ నుండి రాంగ్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్ నెక్స్ట్ సూర్యవంశం వెంకటేష్ అంటున్నారు కాదు కదా వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రగూడూరు విలేజ్ నుండి నంద్యాల అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ మెసేజ్ చేశారు అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని పెడన నుండి మీ పేరు బాగుంది అండ్ నెక్స్ట్ కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ అలాగే మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు నితిన్ కాదు అది రాంగ్ ఆన్సర్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జనీదీన్ స్నేహ భాను జనీదీన్ రైట్ ఆన్సర్ ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ రాంగ్ ఆన్సర్ అండి సుస్వాగతం పవన్ కళ్యాణ్ కాదు పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ అలాగే ముసపేట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్ అండ్ ప్రభాస్ మూవీ మిర్చి అంటూ మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్ అది స్వప్న ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి సూరిబాబు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి ఎవరెవరు పంపించారు అంటే హాయ్ అంటూ రాఘవేంద్ర వీరేష్ ఇబ్రహాంపురం కొట్టాల నుండి మెసేజ్ చేశారు పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రేడియోలో ఓకే సెట్ ప్రసారం ఆగుతూ వస్తుంది అంటే క్లైమేట్ ఓకే మేబీ డెఫినెట్ గా థ్యాంక్ యూ అండ్ అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు మిర్చి అంటూ రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే హాయ్ జోజీ అంటూ సంతోషం ఎస్ రైట్ ఆన్సర్ బ్రహ్మయ్య కర్నూలు నుండి పంపించారు అండ్ అలాగే కృష్ణా జిల్లా కాజీ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ వాతావరణం చల్లగా ఉంది మేడం వచ్చారంటే ప్రోగ్రామ్ అదో లెవెల్ అంటూ రామల్లకోటి నుండి దుబాయ్ భాషా అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ హాయ్ మా కాలేజ్ మేడం వాయిస్ లా ఉన్న జ్యోతి అక్క వచ్చింది సూపర్ అంటూ కడప వినయ్ మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నెక్స్ట్ నందికొట్కూరు నుండి దర్గయ్య మెసేజ్ చేశారు అండ్ అలాగే సమాధానం అంటూ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ దేవసేన ఇప్పుడే రేడియో పెట్టారా మీరు ఓకే సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ రాజోలి నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్ అండ్ ఆహ్వానం ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్ నారాయణపేట జిల్లా అరుణ మోహన్జీ దివ్యభాయ్ అజయ్ శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ ఎరమిలి సీతమాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ చేశారు అయ్యో నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ అలాగే నెక్స్ట్ మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు వెంకటేష్ అంటూ రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నక్కి మీరాబాయ్ మోతిబాయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ అంజన్ దేశిరెడ్డి పల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ భరతి జమ్మలపాలెమా జమ్మిపాలెం అక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారనమాట సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి చాలా మెసేజెస్ ఉన్నాయి కదా సో అది మ్యాటర్ ఇందుకే మనం రైట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి కదా సంతోష మూవీలో నాగార్జున చెప్తారండి ఎవరితోటి శ్రేయతోటి

ఇంకొక మెసేజ్ కూడా ఉంది, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండా. ఓకే, మెసేజ్ చేశారు అనమాట. సో అది మ్యాటర్. మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఒక సామెత అడుగుతాను. యాక్చువల్ గా ఈ సామెతని హాఫ్ నేను చెప్తాను, మిగతా హాఫ్ మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఆకలి వేస్తుంది అత్త అంటే ఏదో అన్నారట, ఆ ఏంటనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి 8664888114 ఈ నెంబర్ కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 7801 1 1 7 8 0 0 1 1 ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో జరిగిన ప్యాసింగ్ అవుట్ పెరేడ్ లో ముఖ్య అతిథిగా ఆయన ఈరోజు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్టంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్ 75 మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికైన వారి పదవీకాలం పూర్తవడంతో ఈ ఏడాది మార్చి 18 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ఈ నెల 17తో ఆ గడువు పూర్తవడంతో మరో 6 నెలల పాటు లేదా ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గాలు ఏర్పడే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించాలని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 108 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదన సిద్దం చేసిందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సంతోషం చిత్ర నుంచి చిత్ర గారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి, సారీ ఉష గారు పాడినటువంటి పాట, ఎంత బ్యూటిఫుల్ సాంగ్ కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రాశారు ఈ పాటని. కొన్ని పాటలు వింటూ ఉంటే ఆ లిరిక్స్ అవన్నీ కూడా మనసులోతుల్లో నుంచి వస్తాయి కదా. ఎంత అద్భుతంగా రాస్తారో, ఉష గారు అంతే అద్భుతంగా పాడారు ఈ పాటని. అండ్ సందర్శనం ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాం. త్రీ అవర్స్ 8:32 వీబీ క్లాక్. మరి సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆకలి వేస్తోంది అత్త అంటే ఆ సామెతను కంప్లీట్ చేయండి అని చెప్పాను. సో ఎవరెవరు కంప్లీట్ చేసి పంపించారో చూద్దాం. పెడన జోగనంద్ర కాలనీ అప్పల్ రాజు ఫస్ట్.

ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మైగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ అన్న మటుకులు ఏంటండి, గౌజ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ కోలా ఏడుకొండలు నంది వెలుగు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ కోస్తుబా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు నంద్యాల డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి మెసేజ్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లియ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి. అవునా, ఇది రాంగ్, ఇలాంటి సామెత అయితే నేను వినలేదు. అండ్ నెక్స్ట్ సాయి సిరీజ బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ దామర్ల చినిమస్థానరావు దామర్ల పెదమస్థానరావు మంగళగిరి నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్, అండ్ మధుప్రసాద్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ అన్నం పెట్టమంటాడా అంట బీవీ సుబ్బారావు మార్కాపూర్ నుండి, అది కాదు కదా సామెత. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని మెసేజ్ చేశారు వీరభద్రాపురం పెడన్ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, రాఘవేంద్ర ఇభరాంపురమా ఓకే అన్నం పెట్టమన్నట్ట కాదు కదా, నిన్న నుండి శోభరాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, అండ్ రాములకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మున్నార్ ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ పడిన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ గుడి రైట్ ఆన్సర్, ఎంఎస్ దుర్గారావు ఎప్పుడు ఆ మాట అంటే ఇప్పుడు ఆ మాట అంటే కోడళ్ళు దాన్ని దాంతోనే కొడతారట సూపర్ అసలు ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఆలోచనలు. ఎస్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మీ పేరు ఎక్కడండి, మీ పేరు పంపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది, మీనాక్షి మీ పేరు పంపించాలి కదా, ఆన్సర్ మీ పేరు అని చెప్తూనే ఉంటాను నేను. ఒరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ని పంపించారు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసిరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి దామినేడ్ నుండి ఉషా రాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పడిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు, హాయ్ జ్యోతి గారు, ఈ రోజు నా అభిమాన గాయకుడు బాలుగారి వర్ధంతి సందర్భంగా బాలుగారి నా ఘన నివాళి అంటూ, అసలు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాట లేకుండా ఉండదు కదా మన ప్రోగ్రామ్స్ లో కానీ ఎక్కడా కూడా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ్ మోహన్ బాయ్ మోహన్ జీ దివ్యాబాయ్ అజయ్ వీళ్ళందరూ కూడా అత్త కోపం వచ్చిందట అయ్యో. రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదయపాలెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్, అండ్ రేణుక మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ ఏది ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, నెక్స్ట్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీదేవి శైలజ వరలక్ష్మి సువర్ణ రైట్ ఆన్సర్, అండ్ విజయవాడ వినయ్ విజయ్ తేజు జ్యోతి రాకింగ్ మధువ ఏంటవి ఈ పేర్లు ఏంటో నాకు అర్థం కాలేదు కానీ మొత్తానికి ఆన్సర్ అయితే వచ్చింది, మీ పేరు విజయవాడ నుండి వినయ్య ఓకే, అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ముసాపేట నుండి నరేష్ రాంగ్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవత్ జమ్మపాలెం నుండా ఓకే భారతి మెసేజ్ చేశారు, అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంతకల్ నుండి రేణుక మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ లేదు ఓకే. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రాంగ్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ మేకలోళ్ళ ఇంటికి వెళ్ళమన్నారంట ఆకలేస్తే అయ్యా, ఇలాంటి సామెత కూడా ఉందా. నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు సూపరు, అండ్ నెక్స్ట్ మెసేజ్ దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్,
అండ్ నెక్స్ట్ కె పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి.

అని జగదీష్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నం పెట్టను అంట. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి ఈ రోజుల్లో రోలు రోకళ్ళు ఎక్కడున్నాయి? ఆ సామెత చెబితే రోకలి అంటే ఏంటి అత్తా అని అడిగే రోజులు ఇవంట. ఎగ్జాక్ట్లీ కదా, ఎక్కడ చూసినా కూడా ఈ మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి రోకళ్ళు రోళ్ళు కనిపించే ఇది లేదనమాట. సో అది మేడం ఇందుకీ ప్రశ్న ఏంటి, నేను అడిగింది సామెత అడిగాను కదా ఆకలేస్తోంది అత్త అంటే రోకలి మింగవే కోడలా అందట. సో అదనమాట మ్యాటర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా.

సో హెల్దీ ఐటమ్స్ లో మనం తీసుకునే ఫుడ్ లో హెల్దీగా ఉండాలి అంటే మనకి ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటాము, మన బాడీకి కావాల్సినటువంటి పోషకాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా సార్లు చెప్పుకున్నాం కదా ఫిష్ అనేది చాలా మంచిది మన హెల్త్ కి అని చెప్పని. సో చాలా మంది ఫిష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారని రకరకాల ఫిష్ లు కూడా తింటూ ఉంటారు. బట్ అయితే ఈ ఫిష్ లో కూడా కొంచెం డేంజరస్ అంటే మోస్ట్ డేంజరస్ ఫిష్ ఒకటి ఉంది, అత్యంత విషపూరితమైన చేప అనమాట. ఎస్, ఆ చేప ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా? అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్, గెస్ చేసి 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది, చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యుండు వివిధ భారతి FM 101.3.

సో వర్షాలు పడుతుంటే ఆనందంగానే ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో చాలా రోజుల నుంచి, ఐ మీన్ 3 రోజుల నుంచి కంటిన్యూస్ గా అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి వర్షపు నీరు నిలిచిన ప్లేసెస్ లోకి, మ్యాన్ హోల్స్ దగ్గరికి పిల్లల్ని అస్సలు వెళ్ళనివ్వకండి. వర్షపు నీటిలో ఆడుకోవడానికి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి, ఓకేనా. అలాగే కాలువలు, డ్రెయిన్లు, ఫ్లోటింగ్ వాటర్ కి దగ్గరగా పిల్లలు పెద్దలు వెళ్లటం అత్యంత ప్రమాదకరం. సో రోడ్లపై నీరు ప్రవహిస్తున్నప్పుడు ఇన్ కేస్ బండి మీద గనక, టూ వీలర్స్ మీద మీ పిల్లల్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, ఇంకా విద్యుత్ పరికరాలకు పిల్లల్ని దూరంగా ఉంచండి. తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ అందించండి. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వెబ్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఇంటి పరిసరాల్లో అస్సలు నీరు అనేది నిలువ ఉండకుండా జాగ్రత్త తీసుకోండి, అలాగేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు, అలా పాడేయకండి. ఈ వర్షాలు వరదల కారణంగా దోమలు పెరిగే అవకాశం కూడా ఉంది. మరి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మరీ ముఖ్యంగా తాగే నీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటి మాత్రమే తీసుకోండి. ఇంకా ఏంటంటే, కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, శిథిలావస్థలో ఉంటాయి, పాడైపోయి పాత బిల్డింగ్స్ ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండండి. అవి కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ గనక ఏమైనా వస్తే మాత్రం ఇమ్మీడియట్ గా నియర్ బై ఉండేటువంటి, అంటే సమీపంలో ఉన్నటువంటి ప్రజా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. వర్షాలు తగ్గే వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సో మరి సండే సండే ప్రోగ్రామ్ లో థర్డ్ క్వశ్చన్ అయితే ఇచ్చేశాను, అత్యంత ప్రమాదకరమైన అంటే విషపూరితమైన చేప అన్నాను కదా, మోస్ట్ డేంజరస్ ఫిష్ అని చెప్పాను. నాకు మెసేజెస్ అయితే చాలా వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారో చూసేద్దాం. మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడిన జోగానందన కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ అడవి దొంగలో పాట పడితే ఇక్కడ వర్షంలో డాన్స్ మామూలుగా లేదు అంటున్నారు. సూపర్ గా ఎంజాయ్ చేశారన్నమాట. అది మ్యాటర్, అది ఇప్పుడే చెప్పాను, వర్షం వాటర్ లో జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, ఈ మధ్య దీని గురించి చదివా మేడం, చాలా అనుభవం ఉన్న షెఫ్ మాత్రమే దీన్ని వండుతారట. అయ్యో, అది అసలు విషపూరితమైన చేప అంటే అది దాన్ని స్టింగ్స్ ఉంటాయి కదా, చాలా షార్ప్గా ఉంటాయట. అది కొట్టిందంటే అసలు అలా గుచ్చిందంటే అలా పాయిజనస్ అనమాట, బాడీ అంతా కూడా పాయిజన్ అవుతుంది. సో అది మ్యాటర్. ఇంతకీ ఆ ఫిష్ పేరు మీరు పంపించింది, అందరూ కూడా పఫర్, ఓకే పఫర్ ఫిష్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. సో మనకైతే

ఇంకా ఒక 60 మెసేజెస్ దాకా ఉన్నాయి. ఇప్పుడు నేను చూసినవి కాకుండా అవి కూడా నేను చదివేస్తాను. బట్ బిఫోర్ దట్ ఆన్సర్ ఏంటి అంటే, రాళ్లల్లో కలిసిపోయినట్టుగా ఉంటుందన్నమాట ఈ చేప, స్టోన్ ఫిష్ చెప్పాను కదా ఫర్. సో అది మ్యాటర్ చూద్దాం. ఇంకా ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు? శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట నుండి నరేష్, కొరమేం చేప కాదండి, కొరమేం చక్కగా తింటాం, టేస్టీగా ఉంటుంది. మీరు అలా అంటే రేపు పొద్దున్న అది వండుకునే వాళ్ళు భయపడతారు, అది కాదు. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రమానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, ఇటువంటి పాటలు వినిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని వీళ్ళందరూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సాయి కుమార్ అయోధ్య నగర్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. దేవసేన మెసేజ్ చేశారు తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ గ్రేట్ వైట్ షార్క్ కాదు కదా, తర్వాత పంపించింది రైట్ ఆన్సరే. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రమాదేవి ఇసుకపల్లి నుండి ఓకే కాదు, కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసిన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు, తిరుపతికి వస్తే మా ఇంటికి రండి. తిరుపతి దామినేడ్ నుండి కే ఉషారాణి, భాస్కర్ రావు రైట్ ఆన్సర్ పంపించారు. ఎనీవే దర్శనానికి వచ్చినప్పుడు రావాలన్నమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి తను పిలిచినందుకు. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, బుడగ చేప అంటున్నారు కాదు కదా. జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అంట, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌరీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆచారిపేట విలేజ్ వీరమ్మ వరలక్ష్మి శ్రీదేవి మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. జిల్లా సేప అంటే ఏంటండి? ఓకే రేణుక మెసేజ్ చేశారు. ఆదిత్య అనుదీప్తి కూడా మెసేజ్ చేశారు గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జానకిరామ్ ఉమా నందికమ్మ నుండి రైట్ ఆన్సర్. పాలింపూలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కలమందిలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావల్లి కూడా రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి రైట్ ఆన్సర్. అండ్ గుండుపేట విలేజ్ వినయ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, నాకు తెలుసు జోజీ వాన పాట వినిపిస్తారని అంట. ఆన్సర్ విషయానికి వస్తే రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అత్యంత శక్తివంతమైన టెట్రోడోటాక్సిన్ అనే విషపూరితమైన చేప అంటూ మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రామలకోట నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ వరప్రసాద్ గౌడ్ ఎర్రగూడూరు నుండి మెసేజ్ చేశారు నంద్యాల డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి నవ్య అక్షయ విరాట్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మధుప్రసాద్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి హాయ్ అన్నారు, ఆన్సర్ ఏది? ఓకే ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖీశ్వర్ కూడా మెసేజ్ చేశారు బట్ అది కాదండి. డాక్టర్ రామకృష్ణ ఫ్రమ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ ఇటువంటి పాటలు వినిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు. ఎవరు? రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ రాఘవేంద్ర ఇభరాంపురం నుండి మెసేజ్ చేశారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి

తిమ్మింగలం అంటున్నారు. కాదు కదా, రాంగ్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉట్కూర్ నారాయణపేట జిల్లా డి అరుణ్ మోహన్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఓకే, మంగినపూడి బీచ్ 63 అడుగుల వినాయకుని నిమజ్జనం ఈ రోజేట. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ కే మురళీధరన్ చిత్తూరు రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. మా అమ్మ పేరు కూడా జ్యోతినే అండి, అలాగే మా నానమ్మ అనసూయకి హాయ్ చెప్పండి అంటున్నారు. మీ అమ్మగారు జ్యోతి గారికి, మీ నానమ్మ అనసూయ గారికి హాయ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ముసాపేట నుండి నరేష్ రోజా, రవ్వా చేప కాదండి, మీరు రాంగ్ ఆన్సర్ పెట్టి ఒక్కొక్క ప్రశ్నకి 4 మెసేజెస్ పంపిస్తారు, 4 రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, అందులో అన్ని పేర్లు చదవాలంటే కష్టం కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అని ఖచ్చితంగా చదువుతున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ అనమాట. సో చాలా మంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు మనకి. స్టోన్ ఫిష్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, సో అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్ అనమాట. ఇది రాళ్లల్లో కలిసిపోయినట్టుగా ఉంటుంది ఈ స్టోన్ ఫిష్ అనేది, పఫర్ ఫిష్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి ఎవరు? ఓకేనా, మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా, 8662488114 ఈ నంబర్కి మీ పేరును అలా పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది, భీమ్స్ ప్రణవి పాడినటువంటి పాట. ఈ పాటను వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 వత్ మీ జ్యోతి.

0: ప్రేమలు పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండ భాగ్యం, ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కూసింత గుట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు చల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన.

0: भारती एफएम 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 3 hours 36 minutes 54 seconds లో ఉంది బీబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అని అడిగాను. సో తల్లి ఎవరు అన్నది ప్రశ్న అనమాట. సో రైట్ ఆన్సర్స్ చూద్దాం. చాలా మెసేజెస్ అయితే మనకు వచ్చేసినాయి, 60+ అనమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకట్ రెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే పెడిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. విజయవాడ నుండి కరుణ రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బాల రంగ అంజలి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. టెల్ హై టు నవ్య అంట, హూస్ దిస్? ఓకే, ఫ్రమ్ హైదరాబాద్ అన్నారు, నేమ్స్ అన్నారు, నేమ్స్ లేవు ఇక్కడ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి, కే భాస్కర్ రావు రైట్ ఆన్సర్. పాలెంపల్లి యాలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి రాంగ్ ఆన్సర్. విచిత్ర వీరుడా, ఓకే. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడెన్ నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా రైట్ ఆన్సర్. తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. ధృతరాష్ట్రం తల్లి పేరు అంటూ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. డామర్ల చినమస్థానరావు దామర్ల పెదమస్థానరావు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పురాణాల ప్రకారం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఎరమిలి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. బి మధు ప్రసాద్ తెల్లంపాడు గ్రామం దరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కాశీరాజు కుమార్తె, ఎస్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం భీమ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. పెడిన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుండి రైట్ ఆన్సర్. అంబిక కే మురళీధరన్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ కూడా రైట్ ఆన్సర్. వలన్బి కర్నూలు బాలాజీనగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట రైట్ ఆన్సర్. అండ్ రాజమ్మ ఫ్రమ్ కామిరెడ్డి వారిపల్లె సోముల మండల్ అన్నమయ్య డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంచి సలహా ఇచ్చారు, మీ మాట పాటిస్తాము, జాగ్రత్తగా ఉంటాము, అందరికీ మెసేజ్లు కూడా ఇస్తాము అంటూ, అందుకే మీ ఫ్యాన్స్ ఎక్కువ అంట. మీకు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా పాట విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. సో ఇందాక మనం వర్షం వరదలు వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం కదా, సో అదనమాట దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ రాజేశ్వరమ్మ వాళ్ళ సన్స్ అందరూ కూడా మెసేజ్ చేశారనమాట అమర్ శివ. ఓకే రైట్ ఆన్సర్. జూటూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి ఎర్రగూడురుట. ఓకే ఆ తర్వాత మెసేజ్ జ్యోత్స్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అభయ మోండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర మెసేజ్ చేశారు. అండ్ పెడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. బట్ మీ పేరేదండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అయితే పంపించారు మీ పేరు. ఓకే అండ్ శిఖండి అయ్యి భీష్ముడా, నో నో రాంగ్ ఆన్సర్. మరణానికి కారణమయ్యిందట
ఏంటో ఇంతకీ. ఓకే రైట్ ఆన్సర్ అయితే పంపించారు శ్రీనివాస్ గన్నవరం తిరుపతి, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజారావు పత్తికొండ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు, గుడ్ ఈవినింగ్ అండి. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రాఘవేంద్ర ఇబ్రహాంపురం రైట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ శివరాణి కూడా రైట్ ఆన్సర్. అండ్ రాంగ్ ఆన్సర్ అండి గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. విజయ్ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామిని వసుంధర పద్మావతి ఇనుమడుగు నుండి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఓకే మీరు అలా మెసేజ్ చేస్తున్నారనమాట అన్ని కలిపేసి కామాలు పాజులు లేకుండా. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. ఓకే ఆన్సర్ లేదు బట్ ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. అండ్ నల్లపనేని రామేషు నాయుడు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ భాషాట. ఓకే ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు వసుంధర అంటూ. కాదండి ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే అంబిక రైట్ ఆన్సర్ అనమాట. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు అంబిక ఇస్ ద రైట్ ఆన్సర్.

సో ఫైనల్ గా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, నవ్ డేస్ టూ వీలర్ తీసిన ప్రతి ఒక్కళ్ళకి అనమాట. హెల్మెట్, HELMET, హెల్మెట్ తెలుసు కదా. ఈ హెల్మెట్ అర్థం ఏంటి అసలు, దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి?

హెల్మెట్ అంటే ఏంటి అసలు? సో తెలుగులో ఏమంటారు, వీటిలో మీకు ఏ ప్రశ్నకి ఆన్సర్ తెలుసో ఆ ఆన్సర్ని పంపించండి. ఓకేనా? హెల్మెట్ ని ఎంత సీరియస్ గా చాలా మంది యూజ్ చేస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందామని నేను ఈ ప్రశ్న వేశాను. సో హెల్మెట్ అర్థం ఏంటి, అసలు ఆ హెల్మెట్ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు, ప్లస్ దాన్ని మనం అసలు ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి. సో అది మ్యాటర్ అనమాట. ఫైనల్ క్వశ్చన్ ఇచ్చేశాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని గెస్ట్ చేస్తూ ఉండండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఘరానమ్మ గుడి చిత్ర నుంచి ఒక లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది, మనో చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ స్టేడియం టు విత్ భారతి FM 101.3.

0: TFM 101.3
1: veena veeluvaina sarigama vinnava
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: త్రీ అవర్స్ 15:44 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి 101.3 వక్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే ఇచ్చాను, ఎవరెవరు మెసేజ్ చేశారో చూద్దాం. హెల్మెట్ కి సంబంధించిన ప్రశ్న కదా. పెడిన జగానందర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్, బట్ హెల్మెట్ ని తెలుగులో ఏమంటారు అనే దానికి పంపించారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వై వెంకట్ రెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ తలను రక్షించుకోవడానికి వాడే ఒక రకమైన పరికరం, ఎస్ శిరస్త్రాణం. శాంతినగర్ నుండి ఓకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ప్రమాద హెచ్చరిక అట ఎలాగో హౌ. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ తిరుపతి నుండి దేవసేన, రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి పెట్టుకునేటువంటి ఒక రక్షణ కవచం అని మెసేజ్ చేశారనమాట. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాజుల నుండి జయన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాఘవేంద్ర, ఇభరాంపురం, ఫిరానా, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి సాయి శిరీష, రైట్ ఆన్సర్. తలకు రక్షణ ఇచ్చే కవచం హెల్మెట్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శిరస్త్రాడమా, ఓకే, పేరు ఎక్కడుంది మీది, గౌస్ అనంతపురం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ బాషా మెసేజ్ చేశారు. ధర్మవరం, బాలాజీనగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ్, ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. తలకు హెల్మెట్ అనేది ఒక రక్షణ కవచం అని అనమాట. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే హైదరాబాద్ నుండి అక్షయ, విరాట్, నవ్య కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య, చిరంజీవి, రామలింగ, దమ్మయ్య కూడా హైదరాబాద్ నుండి అదే మెసేజ్ చేశారు. అండ్ మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ, ఫాతిమా రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు, దొరవారి సత్రం, తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. తలను ప్రమాదాల నుండి కాపాడే ఒక గట్టి పదార్థంతో తయారు చేసిన టోపీ అట. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ రక్షణ కవచం అంటూ సుమని పెడని నుండి మెసేజ్ చేశారు. చల్లటి వాతావరణం, చిటపట చినుకుల వాన పాట, చాలా మంచి పాటలు వేశారు. ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ హిట్ అంటూ రామల్లకోట నుండి దుబాయ్ బాషా, మొబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, ప్రొటెక్టివ్ హెడ్ గియర్ అంట. వావ్. జ్యోతి గారు కాఫీ తాగినారా అంటూ తిరుపతి దామినేడ్ నుండి కే హుషారని, కే భాస్కర్ రావు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు, రక్షణ కవచం అని. సో కాఫీలు టీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు, ఎన్ని పడితే అన్ని తాగకూడదు, అది మ్యాటర్. హెల్త్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ, హెల్త్ కాన్షియస్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఆ ప్రొటెక్టివ్ హార్డ్ హ్యాట్ సూపర్. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, ప్రమాదాల నుండి తల

రక్షించేది. వేదంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం. తెలుగులో హెల్మెట్ అనగా శిరస్త్రాణం, తలకు ధరించే రక్షణ కవచం అని అర్థం. జో మీరు వస్తే ఎంత చక్కగా అందరి పాటలు వినొచ్చు, మీ వీలుని బట్టి సుమండి అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య. తల, కళ్ళు, చెవులు, నోరు, పెదాలు, పళ్ళు, సూపర్. అసలు కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అండ్ హెడ్ గేర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్, ఎంజ్యూరింగ్ ట్రామా ప్రొటెక్షన్ అంట. సూపర్. కే మురళీధరన్ మెడికల్ టెర్మినాలజీ అంతా వాడేశారు చిత్తూరు నుండి. అండ్ శిరస్థానం మంగళగిరి నుండి దామర్ల చినిమస్థాన్ రావు, దామర్ల పెదమస్థాన్ రావు మెసేజ్ చేశారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు. ముఖ్యంగా టూ వీలర్ నడుపుతున్న వాళ్ళు తప్పకుండా ధరించవలసి ఉంటుంది అంటున్నారు. అంతే కదా. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేశారు. అలాగే తెలుగు అర్థం అంటూ ఎన్ వరప్రసాద్ గౌడ్ ఎర్రగూడూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు. శిరస్థానం నల్లమ్మ పాపినేయపాలెం నుండి. ఎంఎస్ దుర్గారావు, రాధ, యమున మన దగ్గరికి రాకుండా ఆపేదట యముణ్ణి. ఓకే సూపర్. యముణ్ణి మీ దగ్గరికి రాకుండా ఆపేదా, అది వెరీ నైస్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ప్రమాదాల సమయంలో తలకు గాయాలు కాకుండా కాపాడుకోవడానికి ధరించే ఒక గట్టి రక్షణ టోపీ అంటూ మెసేజ్ చేశారు. మండూర్ నుండి లక్ష్మీదేవి, వెంకటగిరి సాల్ కాలనీ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎప్పటిలాగానే ఈ రోజు కూడా సందడి సందడి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది, మంచి ప్రశ్నలు, రెండు వానపాటలతో బొమ్మ బ్లాక్ బస్టర్ దగ్గర వెళ్ళిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆకాశవాణిలో నిత్య చిరంజీవి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటూ మెసేజ్ చేశారు. అవునండి, రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఆన్సర్ ఏం పంపించారు అంటే తలగొడుగు, తలకు రక్షణ అంటూ మెసేజ్ చేశారు. హెల్మెట్ అంటే తల రక్షణ కోసం ధరించే కవచం, రక్షణ టోపీ, శిరస్త్రాణం లేదా తల రక్షణ కవచం. ఫస్ట్ టైం ఈ రోజే నేను మీ సందడి సందడి ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను. నా పేరు, మా ఊరి పేరు, జిల్లా పేరు చదివినందుకు చాలా థ్యాంక్స్ అండి, హ్యాపీగా ఉన్నాం అంటూ ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శిరస్రాణం మనకు తలకు ఎటువంటి దెబ్బ తగలకుండా ఉంచే రక్షణ కవచం అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా. విజయ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం. ఈ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ కార్యక్రమం చేపడతామని రాష్ట పౌర సంబంధాల శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు ప్రారంభమైన వర్క్షాప్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ 12 సేవా రంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా నాణ్యమైన ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అతి తక్కువ రేటుకు భూములిస్తున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 13వ వార్షిక సదస్సులో స్వర్ణాంధ్ర ఎట్ 2047 న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అన్న అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్, నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హోంమంత్రి వి అనిత ఆదేశించారు. వరద పరిస్థితి నిరంతరం పర్యవేక్షించాలని, ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ రంగ, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు సాధారణ పన్నివేళల్లో పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఖాతాదారులు ఈ ఆదివారం బ్యాంకుల సేవలను వినియోగించుకుని తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కుమాడ, తుడుమురాయి వంతెనల మీద వరద పొంగి ప్రవహిస్తోంది. ఏజెన్సీలో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. జీ మాడుగుల మండలం వీరం వెళ్లే వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. పాడేరు, జీ మాడుగుల, చింతపల్లి వెళ్లే మార్గాలు నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

अखिल भारतीय एफएम 101.3। వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో కొన్ని మెసేజెస్ ఉన్నాయి కదా, అవి ఎవరెవరు పంపించారో చూద్దాం. ఈ రోజు మీ షోలో మీకు తెలుసా సందడి సందడి విన్నారట, అద్భుతంగా ఉన్నాయి అంటూ ధన్యవాదాలని మెసేజ్ చేశారు. మనందరి అభిమాన గాయకుడు బాలు గారికి ఘన నివాళి అంటూ వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారనమాట లక్కవరం నుండి. సో అది మ్యాటర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఇంకా మెసేజెస్ ఉన్నాయన్నాను కదా, ఇందాక ఒక 18-19 వరకు ఉన్నాయి. బలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు హెల్మెట్ గురించి, రైట్ ఆన్సర్. అలాగే నారాయణపేట జిల్లా నుండి అరుణ్ మోహన్ దివ్య అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. సి నెక్స్ట్ ఎస్ఆర్కి ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుండి శిరస్నానం, రైట్ ఆన్సర్. అండ్ అలాగే హెల్మెట్ అంటే తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి ధరించే ఒక రక్షణ కావచ్చు అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి మెసేజ్ చేశారు. అండ్ తర్వాత కర్నూలు నుండి వెంకటేష్ మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. ఇంకో పేరు పెట్టొచ్చు ఏదంటే శిరస్సుకు రక్షణ కావచ్చు అంట హెల్మెట్. ఓకే, వీర గనగారావు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు. అండ్ తల కవచం అంటూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి సిహెచ్ వేణు జయంపు గ్రామం ఆన్సర్ అంటూ, రైట్ ఆన్సర్. అలాగే శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. చిత్తూరు డిస్టిక్ నుండి హాయక్క అంటూ తలకు రక్షణ కవచం అంటారు అంటూ మెసేజ్ చేశారు. చక్క మీ పేరు పంపిస్తే బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సామెద ఆన్సర్ నేను చెప్పానండి, ఆకలిస్తుంది అత్త అంటే రోకలు మింగవి కొడలా అందట అనేది చెప్పాను నేను. ఓకే, మీరు వినలేదు. అండ్ నెక్స్ట్ శుభ సాయంత్రం అంటూ చక్కని పాటలు వినిపించారు ధన్యవాదాలు అంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ తల రక్షణ అంటూ మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. హాయ్ అంటూ గడ్డం అంకర్

ఈరోజు శోభాందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హెల్మెట్ అంటే అంటూ తలకు గాయాలకు తగలకుండా చూసుకోవడానికి అని సౌదామణి వసుంధర ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. యాక్చువల్ గా హెల్మెట్ అనేది శిరస్త్రాణం అంటారు, తలతొన అంటారు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో HELMET హెల్మెట్ అంటే హెడ్ ఇయర్స్ లిప్స్ మౌత్ ఐజ్ టీత్. టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్తారు కదా, ఇన్ కేస్ యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ జరిగితే ఈ పార్ట్స్ అన్ని కూడా. ఇప్పుడు నేను చెప్పాను కదా హెడ్ ఇయర్స్ లిప్స్ మౌత్ ఐజ్ టీత్ ఇవన్నీ కూడా సేఫ్ గా ఉంటాయన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా మన బ్రెయిన్ కి రక్షణ కవచం ఈ హెల్మెట్. సో మాక్సిమం వీలైనంత వరకు కూడా హెల్మెట్ పెట్టుకోండి, తప్పనిసరిగా పెట్టుకొని టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా పెట్టుకోండి. ఓకేనా, ఇది మ్యాటర్. ఈరోజు సండే, సండే అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి ఈ రోజు హీరో స్పెషల్ వివిధ ఉంటుంది. అండ్ ఈ రోజు అయితే నేను మన బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఒకసారి అలా గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. సో హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి పాటలు అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఇవన్నీ కూడా సో మీకోసం నేను ప్లే చేస్తూ ఉంటాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. అంతం మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం.

చైతన్య చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట గోవింద గోవింద చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

0: TFM 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మనం వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, లక్ష్మీకాంత్ ప్యారెల్ మ్యూజిక్ కంపోజిషన్ లో.

శివ చిత్రం గెస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు బిజ్జర వేటూరు సుందరరామూర్తి గీతం ఇప్పుడు మీకోసం.

రాబోయే చందమామ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వివిధ కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నిర్ణయం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ గణేష్ పాత్ర గీతం. ఇది వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమం విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ ఇస్ నాట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

Hi dear friends, welcome to Venala program with me your RJ Chetan. అలసట అనేది విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని ఒక అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజువారీ చర్యలలో మార్పులు, అనారోగ్యం, అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక తీవ్రమైన అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడిపడి ఉంటుంది. దాని ప్రధాన సంబంధిత సంకేతాలు, లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనం వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో తెలుసుకుందాం. అలసట, క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటారు దీర్ఘకాలిక అలసట వ్యాధి లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్. ఇదొక ముఖ్యమైన లక్షణం వీటికి కలిగి ఉంటాయి. అవేంటంటే, అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల, మయాల్జిక్ ఎన్సెఫలోమయోలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం, అలసట, విశ్రాంతి, నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, అంటే ఎమోషనల్ గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి, మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి, అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్ లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రక్తహీనత, ఎనిమిక్ గా ఉండడం, దీర్ఘకాలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్ కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారీ దినచర్యల్లో ఆటంకాలు. అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారీ దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా, ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్లు కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధనలు, ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కూడా, అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎరిథ్రోసైట్.

0: మొత్తానికి చికిత్స ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పని చేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా. మీరు చూసారు కదంటే యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్. తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిసత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్ గా పనిచేస్తూ ఉంటారు. చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు. తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా శరీరం నిసత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించినా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది? విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్ లో ట్యూనా, సాల్మన్, మ్యాక్రల్ ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్, మిల్లెట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. అందుకే శాకాహారంలో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటము తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకొని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబాలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు. మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది కానీ ఏ పని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం, అలసట ఎక్కువగా ఉంటే ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల్లో కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి వాళ్ళని. D3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీని వల్ల బోన్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ ఆల్ దిస్ లవ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటీగ్ అండ్ వాట్ కాజెస్ ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు గెట్ రీడ్ ఆఫ్ దట్ అండ్ టు ఓవర్కమ్ ఇట్. This is Chetan signing off for today's Vennela program. I'll get back to you in our next program of Vennela. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522270.

0: తొమ్మిది నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన పగబడితే పగ తీర్చుకోవాల్సిందే అనే కథ వింటారు. సమర్పణ మంజుల పాలెట్టి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా రైతులకు ఐసీజీ మరియు మొబైల్ యాప్స్ గురించి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:20 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో శ్రీమతి మంజులా పాలేటి గారి సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితా వాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 దార్శనిక భారత్
ఆకాశవాణి కర్నూలు కేంద్ర వారి సమర్పణతో విజయవాడ కేంద్రం నుంచి రిలే 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:20 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు విందాం వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. ఈరోజు ఈనాటి వనితావాణిలో 30 ఏళ్లు దాటిన మహిళలకు కొన్ని ఆరోగ్య సూచనలు తెలుసుకుందాం. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళలు రాత్రంతా నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే తీసుకోవాలి. ఇవి తినడం వల్ల శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. దీనితో పాటుగా విటమిన్ ఇ కూడా లభిస్తుంది. దీనివల్ల మహిళలు ఆరోగ్యంగా ఉండొచ్చు. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా అమరన్ ఈ చిత్రం నుంచి ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు వనిత వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. 30 ఏళ్ళు దాటిన మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా బాదం పప్పులు రాత్రంతా నానబెట్టుకొని పొద్దున తినాలి అని చెప్పాను. తర్వాత రెండవది అవిస గింజలు, వీటిని రోజు తినడం వల్ల శరీరానికి కావలసిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. దీనివల్ల ఆందోళన మరియు హార్మోన్ల అసమతుల్యత ఇవన్నీ మెరుగుపడతాయి. కాబట్టి మహిళలు ప్రతిరోజు అవిసె గింజలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా డూడ్ ఈ చిత్రం నుంచి పాటను విందాం.

వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే బాదం పప్పులు ఇంకా అవిసె గింజలు తీసుకోవాలి. వీటితో పాటుగా గుమ్మడి గింజలు, ఇవి కూడా ప్రతిరోజు తీసుకుంటే మహిళలకు చాలా మంచిది. ఈ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల అలసిపోయిన శరీరానికి మంచి నిద్ర లభిస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. కాబట్టి మహిళలు ప్రతిరోజు గుమ్మడి గింజలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం, కుబేరా చిత్రం నుంచి.

మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. 30 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా బాదం పప్పులు తీసుకోవాలి, ఇంకా అవిసె గింజలు, వీటితో పాటుగా గుమ్మడి గింజలు, ఇంకా ఇవి మాత్రమే కాకుండా వాల్నట్స్. మహిళలు వాల్నట్స్ని ప్రతిరోజు తీసుకోవాలి. ప్రతిరోజుకు ఒక వాల్నట్ తీసుకోవడం వల్ల మహిళల్లో వచ్చే మతిమరపు రాకుండా ఉంటుంది, అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మహిళలు ప్రతిరోజు కనీసం ఒక వాల్నట్ను తింటే చాలా మంచిది. మరికొన్ని తెలుసుకునే ముందుగా పెద్ది చిత్రం నుంచి ఒక పాటను విందాం.

మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. ముఖ్యంగా 30 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే తీసుకోవాలి. ఇంకా అవిసె గింజలు కూడా ప్రతిరోజు తినేలా చూసుకోవాలి. వీటితో పాటుగా గుమ్మడి గింజలు, అదేవిధంగా ప్రతిరోజు ఒక వాల్నట్, వీటిని తీసుకోవడం మంచిది. ఇంకా చివరిగా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు పాలు తాగడం వల్ల ఉదయాన్నే పని చేసుకునేటప్పుడు అలసటగా అనిపించదు, ఇంకా ఉత్సాహంగా ఉంటారు, మంచి నిద్ర కూడా పడుతుంది. వనితావాణి కార్యక్రమంలో చివరిగా ఒక పాటను విందాం, కూలి, ఈ చిత్రం నుంచి.

మరింత వరకు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలతో పాటు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి యువతరంగం జీకే స్పెషల్ కు స్వాగతం. ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో నేను అడిగే ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న అడిగే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న ఏంటి, భారతదేశ అంతరిక్ష పితామహునిగా ఎవరిని పిలుస్తారు? ప్రశ్న మరోసారి, భారతదేశ అంతరిక్ష పితామహునిగా ఎవరిని పిలుస్తారు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనం ఒక పాటను విందాం. F3 ఈ చిత్రం నుంచి.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షరకృప, వీరు కూడా రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, ఇంకా తబలా, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డి పాలెం నుంచి, ఇస్మాయిల్ భాయ్, సయ్యద్, జాకీర్ భాయ్, అహోబిలం వెంకటేశ్వర్లు, ముంతా పెద్దన్న, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామము, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపోలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్, వీరు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శ్రీవాన్వి, స్వీటీ, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్నా, ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి, వెంకటేష్, శ్యామల, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి, బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కొత్తగూడెం నుంచి ఎకో, భూప్షా, నూర్జాన్, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి, సంధ్యా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కె పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, భారతదేశ అంతరిక్ష పితామహునిగా ఎవరిని పిలుస్తారు అని అడిగాను. దీనికి ఆన్సర్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్. భారత అంతరిక్ష పితామహుడిగా డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ఈయన్ని పిలుస్తారు. ఈ విక్రమ్ సారాభాయ్ ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త కూడా. భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలకు పునాది వేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, దీనికి 1969 ఈ ఇస్రో సంస్థ ఏర్పడడంలో ఈయన కీలక పాత్రను పోషించారు. అంతేకాకుండా ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1966 పద్మభూషణ్, ఇంకా 1972 మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారాలతో కూడా సత్కరించింది. యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న ఏంటి అంటే, మిరపకాయలలోని ఘాటును అంటే కారంను కొలిచే పరికరం ఏది? ప్రశ్న మరోసారి, మిరపకాయలలోని ఘాటును కొలిచే పరికరం ఏది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084455, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనం అయితే ఒక పాటను విందాం, లవ్ టుడే చిత్రం నుంచి.

యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మరియు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్ రాంగ్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఇంకా

అబలా మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకిర్ భాయ్, అహోబిల వెంకటేశ్వర్లు, ముంతా పెద్దన్న, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పాంతాడి శ్రీనివాసరావు గంగా భవాని, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి అక్షర కృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మీ, చరితవ్య, రేవంత్, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా పందిరి రామకృష్ణ, సంగీత, నారాయణ రెడ్డిపేట, ఈశ్వరయ్య తోట నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా ఎకో భూప్షా, నూర్ జహాన్, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వెంకట సుబ్బమ్మ, రాంగ్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష, డానియల్, ఎలిషా, ఎనోష్, వీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా ఓటుకూరు నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అనూష, ఎలిషా, ఎనోష్, డానియల్, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, మిరపకాయలోని ఘాటును అంటే కారంను కొలిచే పరికరం ఏది అని అడిగాను. దీనికి ఆన్సర్ స్కోవిల్లే స్కేల్. మిరపకాయలలోని ఘాటును అంటే కారం లేదా తీవ్రతను కొలిచే పరికరం లేదా ప్రమాణాన్ని స్కోవిల్లే స్కేల్ అని పిలుస్తారు. ఈ కారాన్ని ఘాటును కొలవడానికి హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ అనే శాస్త్రీయ పద్ధతిని ఉపయోగిస్తారు. దీనిని హెచ్పిఎల్సి అని కూడా అంటారు. ఈ ఘాటును స్కోవిల్లే హీట్ యూనిట్లు అంటే ఎస్హెచ్యు వీటిలో కొలుస్తారు. మిరపకాయలలోని క్యాప్సెసిన్ అనే రసాయన పదార్థం వల్ల మిరపకాయకు ఆ ఘాటు కలుగుతుందంట. యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఏ పుస్తకానికి నోబెల్ బహుమతి లభించింది? ప్రశ్న మరోసారి, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఏ పుస్తకానికి నోబెల్ బహుమతి లభించింది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను వినేద్దాం. చెన్నై లవ్ స్టోరీ చిత్రం నుంచి.

యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష రాంగ్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నీచ సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ భవరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్ర, మొగిలి, పద్మారాణి, అక్షర కృప రైట్ ఆన్సర్. పెడల జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ రైట్ ఆన్సర్. బి విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి వీరుకూడ రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, యోన పండు, అశోక్ బాబు, శోభన్ బాబు వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మీ, చరితవ్య, రేవంత్ వీరు రైట్ ఆన్సర్. యాకోబ్ పష, నూర్జహాన్ కొత్తగూడెం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష, డానియల్, ఎలిషా, ఎనోస్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య. ఇంకా చివరిగా కోనసీమ జిల్లా మోరిపోలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఏ పుస్తకానికి నోబెల్ బహుమతి లభించింది అని అడిగాను. దీనికి ఆన్సర్ గీతాంజలి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన గీతాంజలి కావ్యానికి నోబెల్ బహుమతి లభించింది. ఇది 1913 సాహిత్యంలో ఈ ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఇంకా నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి భారతీయ మరియు మొదటి ఆసియా వ్యక్తి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. యువతరంగం జీకే స్పెషల్లో వచ్చే శుక్రవారం మరికొన్ని ప్రశ్నలతో 5:30 యువతరంగం జీకే స్పెషల్లో మళ్ళీ కలుద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఒక పాటను విందాం, బ్యాండ్ మేళం చిత్రం నుంచి.

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటుంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల

విశాఖలో వెల్స్పన్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా సంస్థను ఆహ్వానించారు. అలాగే కాకినాడలో టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, డిఐ పైపుల తయారీ, పైప్ కోటింగ్ యూనిట్, గ్రీన్ అమ్మోనియా తయారీ యూనిట్లను ఏర్పాటుకు వీలుగా వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెల్స్పన్ సీఈఓ నితిన్ జైన్ మాట్లాడుతూ, ప్రస్తుతం తమ సంస్థ రాష్టంలోని కర్నూలు, కడపలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్వహిస్తోందని, కాకినాడ శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ రిలయన్స్ కేజీ D6 పైపుల కోసం సరఫరా చేస్తోందని తెలిపారు. మంత్రి లోకేష్ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో ఈ రోజు నిర్వహించిన 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణ రాష్టస్థాయి సన్నద్దత సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, తమది సంపూర్ణ రైతు ప్రభుత్వమని, వారికి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు రవాణా ఛార్జీలను వెంటనే చెల్లిస్తామని, గోనె సంచుల కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ధాన్యం సేకరణ అంచనాలు పెంచుతామని తెలిపారు. రాష్టంలో సమృద్దిగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తూ ఉండడంతో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశముందన్నారు. వైద్య సేవలను అనుసంధానం చేసే సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ధర్మవరం నుంచి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 71 ఆరోగ్య రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య రథాల్లో 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని, సాధారణంగా 3 నుంచి 5 వేల రూపాయల వరకు ఖర్చయ్యే పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. డయాబెటిస్, రక్త పరీక్షలు, కిడ్నీ, కాలేయం తదితర పరీక్షలు ఇందులో ఉంటాయన్నారు. వ్యక్తిగత వైద్య వివరాలను డిజిటల్గా నమోదు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, రక్తపోటు, రక్తంలో చక్కెర, రక్త గ్రూప్, తీసుకున్న చికిత్స, వాడుతున్న మందులు వంటి వివరాలు ఇందులో నమోదవుతాయని మంత్రి వివరిస్తూ,

రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా కేసానుపల్లి వద్ద జాతీయ రహదారి 167A రెండవ దశ నాలుగు వరుసల విస్తరణ పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 387 కోట్ల రూపాయలతో భూసేకరణ చేపట్టి రెండేళ్లలో జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భూసేకరణకు సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైవే పూర్తయితే నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, పరిసర ప్రాంతాల అభివృద్ది జరుగుతుందని తెలిపారు. అనంతరం పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నక్కరికల్లు చిలకలూరిపేట రహదారి హైదరాబాద్ నుంచి చీరాల వరకు కనెక్టివిటీ కల్పిస్తూ నాలుగు జిల్లాలను అనుసంధానిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వ్యాపార యజమానులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, వారిని అధిక వడ్డీల బారి నుంచి రక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకాన్ని ఏప్రిల్ 8, 2015 ప్రారంభించింది. సూక్ష్మ చిన్న సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను అందించడం ద్వారా వారికి నిధులు సమకూర్చడం, తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గడిచిన 11 సంవత్సరాల కాలంలో ఈ పథకం కింద 57 కోట్ల 79 లక్షలకు పైగా రుణ ఖాతాల ద్వారా 40.07 లక్షల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేయబడింది. అలాగే తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారిన 12 కోట్ల మందిని అధికారిక

0: బ్యాంకింగ్ రంగంలోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా శిశు, కిషోర, తరుణ్, తరుణ్ ప్లస్ అనే నాలుగు విభాగాల కింద రుణాలను పొందవచ్చు. మొత్తం రుణ లబ్దిదారులలో 60-68% మంది ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు చేరువ కావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో ఈ పథకం ఘన విజయం సాధించింది. పీఎం ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
1: रोजगार और स्वरोजगार के एक बड़े अभियान मुद्रा योजना को बल दिया. इससे महिलाओं सहित उन वर्गों को छोटे छोटे बिजनेस के लिए लोन लेना आसान हुआ. इन लोगों के पास बैंकों को देने के लिए कोई गारंटी नहीं होती. ऐसे में सरकार ने खुद उनकी गारंटी ली. मुद्रा योजना से अभी तक 24 लाख करोड़ रुपये से अधिक के लोन दिए जा चुके हैं.
0: మహిళల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో మహిళల మానసిక ఆరోగ్యంపై ఈ రోజు నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కుటుంబం, విద్య, ఉద్యోగం, సామాజిక పరిస్థితులు వంటి వివిధ అంశాలు మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. మానసిక సమస్యలను దాచిపెట్టకుండా వాటిని గుర్తించి అవసరమైన సమయంలో నిపుణుల సహాయం తీసుకునేలా మహిళలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఈ రోజు జరిగిన జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల సమస్యలు, పెండింగ్ అనుమతులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన కంపెనీలు ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. विकसित भारतस्य संकल्पाय सर्वजन सहभागिता अनतिक्रमणीया इति सेवा संकल्पाभियाने सेवायात्रिभिः सह संभाषणावधौ प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना प्रख्यापितम्. दीनदयाल ग्रामीण कौशल्या योजनया 70,000 युवकानां प्रशिक्षणाय प्रशासनेन व्यधायी निर्णयः. IBSA मंचे पहलगाम आक्रमणस्य तीव्र निंदा. आतंकवाद उन्मूलनाय दृढ़ संकल्पस्य प्रकटितः. गभीर अवपातेन ओडिशा, आंध्र, तेलंगाना राज्येषु अतिवृष्ट्या महती क्षतिः आपादिता. ऋतु विज्ञान विभाग

0: कुलगामनगरे सञ्जातस्य आतंकवादी आक्रमणस्य तीव्रं भर्त्सनम् अकुर्वन् आतंकवादं प्रति निरपेक्ष असहनशीलताम् इति स्वकीयं दृढं संकल्पं च पुनः एते उपस्थापयन् त्रिभिः अपि मन्त्रिभिः संयुक्त राष्ट्रस्य नियमपत्रस्य अन्ताराष्ट्रिय विधि संहितायाः सुदृढ बहुपक्षीय व्यवस्थायाः च प्रति स्वकीया प्रतिबद्धता प्रदर्शिता एकस्मिन् संयुक्त विज्ञापने IBSA नेतारः संयुक्त राष्ट्र सुरक्षा परिषदः व्यापक परिष्कारस्य आह्वानम् अकुर्वन् येन एषा संस्था समकालीन यथार्थतायाः प्रतिनिधित्वं कुर्वाणा अधिकं लोकतांत्रिक प्रभाविणी च भवेत् अत्रावधेयं यत्तैः जलवायु परिवर्तनस्य समाह्वानानां त्वरित समाधानाय नवीकरणीय ऊर्जायाः प्रसाराय सांगणकीय संपर्क संवर्धनाय अथ आर्थिक समृद्ध्यै कृत्रिम प्रज्ञायाः समुचित उपयोगाय विशेषं बलं प्रदत्तम् वैश्विक अनिश्चिततासु सत्यपि भारतेन 17.8% विकासं संप्राप्य तीव्रतम वर्धमान अर्थव्यवस्थायाः स्थानं सुरक्षितम् इति ग्रेटर नोएडा नगरे उत्तर प्रदेश अन्ताराष्ट्रिय व्यापार मेलायाः उद्घाटनावधौ गृहमन्त्री अमित शाहः उदघोषयत् सः अवदत् यत् मूडीज इति संस्थया भारतस्य विकास पूर्वानुमानं प्रवर्धितम् JCR संस्थया च देशस्य सार्वभौम मानांकनं समुन्नतम्
1: उत्तर प्रदेश के अंदर जो परिवर्तन आया है इसी के कारण आज उत्तर प्रदेश लक्ष्य तय कर सकता है कि हम $1 trillion की इकोनॉमी उत्तर प्रदेश को बनाएंगे इस प्रदर्शनी में कई व्यापारिक समझौते भी होने वाले हैं दुनिया भर से आए हुए खरीदार यहाँ मौजूद है और इससे निश्चित रूप से उत्तर प्रदेश में इन्वेस्टमेंट उत्पादन और बिक्री तीनों क्षेत्र में बहुत बड़ी बढ़ोतरी होने वाली
0: केन्द्रीय पर्यावरण वन जलवायु परिवर्तन मन्त्रिणा भूपेन्द्र यादवेन अद्य नवदिल्ल्यां प्रभावि वन प्रबन्धनार्थं क्षमता संवर्धन परियोजना इत्याख्यायाः कार्यशालायाः विधिवत् शुभारम्भो विहितः अत्रावसरे मन्त्री न्यरूपयत् यत् इयं परियोजना वनाग्नि प्रबन्धने जैव विविधता संरक्षणे अथ जलवायु कार्यान्वयने प्राविधिक क्षेत्रीय दक्षतानां संवर्धनाय महतीं संभावनां धारयति दक्षिण छत्तीसगढ़ प्रांते तटसन्निकटे दक्षिण ओडिशा प्रांते च संजातस्य न्यून वायुपीड मंडलस्य प्रभावतः अद्य भारतीय ऋतु विज्ञान विभागेन तयोः राज्ययोः कतिपयेषु भागेषु अतिवृष्टेः अत्यंत भीषण वृष्टेः च संभावनां प्रकटय्य रक्तवर्णीया संचेतना प्रकटिता अपरञ्च एतद् वायुपीडमण्डलम् आगामिषु द्वादशहोरासु शिथिलं भूत्वा सामान्यानां न्यूनवायुपीडसीमायां परिणश्यति इति विभागाधिकारिभिः निगदितम् अद्य जापानदेशस्य एचिनागोयानगरे एशिया प्रतिस्पर्धायां महिलानां शॉट्पुट स्पर्धायां भारतीयक्रीडिका मनप्रीत कौर कांस्यपदकम् अवाप्तवती इति वार्ताः
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 6:30. ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వింటారు సముద్ర తీర కథలు శీర్షికన పగబడితే పగ తీర్చుకోవాల్సిందే అనే కథ. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
2: కథ పేరు పగబడితే పగ తీర్చుకోవాల్సిందే.

0: ముసలివాడైన పరంధామయ్య ఆ ఉదయాన్నే తీరం వెంట సంకల్లోని కర్ర వేసుకొని నడుస్తున్నాడు. అతనికి ఒక కాలు మోకాలు వరకు లేదు. దాన్ని ఏడాది క్రితం సముద్రపు ముసలి తినేసింది. అతను కొద్ది దూరం నడిచి ఆగి సముద్రం వైపు తిరిగి ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ రెండు చేతులెత్తి నమస్కరించాడు. అతని వయస్సు 70 ఏళ్ళు.
1: సూర్యదేవా, సముద్రపు ముసలి మీద పగ తీర్చుకునే సమయం వచ్చుండది, నాకు సాయం చేయి తండ్రి
0: అని మొక్కుకున్నాడు పరంధామయ్య. సముద్రం అంచున తీరం వెంట కొద్ది దూరం వెళ్లిన ముసలివాడు తిరిగి బయలుదేరిన చోటికే వచ్చాడు.
1: సముద్ర ముసలిదన, నీ సావుక ముహూర్తం పెట్టిన ఇయాళ ఈరోజుతో నీక సముద్రం మీద నూకలు సెల్లై. నువ్వు నాకు చేసిన అన్నాయానికే నిన్ను ముక్కలు ముక్కలు చేసే గంగానమ్మకు బలి ఇస్తుండ ఇయాళ
0: అని పళ్ళు పటపటా కొరుకుతూ ప్రతిజ్ఞ చేశాడు పరంధామయ్య. అతను పెద్దగానే ఈ మాటలు అనడంతో ఆ మాటలు ఆ చుట్టుపక్కల సముద్రపు అంచున ఉన్నవాళ్లందరికీ వినపడ్డాయి.
1: సిన్నాయనా, అదేమన్నా కాలవల్లో వాగుల్లో తిరిగే ముసలనుకున్నావా ఏందే? సముద్రపు ముసలి నీకో ఈ భూమి మీద నూకలున్నాయి కాబట్టే ఈ మోకాలు వరకు తినేసుండాది. నువ్వు సిక్కుంటేనా మొత్తం నిన్నో నమిలి మింగేసేదే. అదేరా, నా చేతిలో దాని సావు రాసుండబట్టే నేను బతికి బయటొడ్డా. దాన ముక్కలు ముక్కలుగా చంపిన తర్వాతనే నా సావు
0: అన్నాడు పరంధామయ్య.
1: సిన్నాయనా, ఇది జరిగే సంవత్సరం అయిపోలే, అది ఇంకా ఆడనే ఉండాలనుకుంటున్నావా ఏందే నువ్వా చంపడానికే? ఓరే, నీళ్లలో చేపల జాడలు పసిగట్టగల వంశంరా మన పట్టపోళ్ళదే, అది ఏడున్నా ఎక్కడున్నా నేను పసిగడతా, దాన్ని అంతం చేసే నేను నీకు కనపడతా.
0: మీసం మీద చెయ్యేసి తిప్పాడు ముసలివాడు పరంధామయ్య. తరువాత తీరం వెంట నడవసాగాడు. తీరం వెంట నిలబడి ఉన్న కొందరు జాలర్లు ముసలోడి నిర్ణయానికి విస్తుపోయారు. వాళ్లకు తెలుసు ముసలోడికి జరిగిన అన్యాయం. సరిగ్గా 7 కిందట వేటకు వెళ్లిన పరంధామయ్య అజాగ్రత్త వల్ల సముద్రపు ముసలి అతని మోకాలి వరకు తినేసింది. తరువాత ఆ రామరెడ్డి గారి పుణ్యాన గాయం మాన్పుకొని ప్రాణాలతో బయటపడ్డాడు పరంధామయ్య. రోజూ కర్రతో కుంటుకుంటూ వచ్చి సముద్రం ఎదురుగా నిలబడి,
1: నిన్నెప్పటికైనా సంపక మానను, నా చేతుల్లోనే నీ సావు
0: అని ప్రతిజ్ఞ చేస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు ఆ పనికి నిర్ణయిస్తాడని వాళ్ళు ఊహించను కూడా లేదు. ఈ కుంటివాడు అంత పెద్ద సముద్రపు ముసలిని ఎలా చంపగలడో వాళ్లకు ఎంత ఆలోచించినా కూడా అర్థం కాలేదు.
1: ఇదంతా ముసలోడి భ్రమ, చివరక రెండో కాలు కూడా పోగొట్టుకుంటాడు, లేదా దానికే అపలాహారం అయిపోతాడు. ఎవరు చెప్పినా ఎనడు ఎదవా
0: అనేది వాళ్ల మనసులోని మాట. అయితే పరంధామయ్యతో వాళ్ళేం మాట్లాడలేదు. ముందే ఆగ్రహంతో ఉన్నా ముసలోడు మరి. పరంధామయ్య చాలా రోజులుగా ప్రతీకార జ్వాలలతో మండిపోతున్నాడు. తన ప్రత్యర్థి శత్రువు ఆ పెద్ద సముద్రపు ముసలి, దాన్ని నిర్మూలించడమే అతనికి మనశ్శాంతి.

0: పది రోజుల క్రితం పరంధామయ్య ఉదయాన్నే లేచి కర్ర ఇసుకలో స్థిరంగా కూర్చుతూ తుఫాను సీతమ్మ తోటకు చేరుకున్నాడు. అదే సమయానికి రామిరెడ్డి ఇంటి ముందర ఒక ఆవు పొదుగు దగ్గర కూర్చుని పాలు పిండుతున్నాడు. రామిరెడ్డి పాలు పిండుకొని లేచి ఇటు తిరిగేసరికి కర్ర మీద శరీరం మోటిచ్చి రెండు చేతులెత్తి నమస్కారం దేవరా అన్నాడు పరంధామయ్య. పరంధామయ్య మాటలకు తలాడించిన రామిరెడ్డి పాలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. మిగతా పనివాళ్లు కూడా పాలు తీయడం పూర్తి చేసి చెంబుల్లోని పాలను క్యానుల్లో పోస్తున్నారు. దూడలు తమ తల్లులైన ఆవుల పొదుగులు బర్రెల పొదుగులు కుమ్ముతూ పాలు తాగుతున్నాయి. వీళ్ళు ఆయా జంతువులకున్న నాలుగు రొమ్ముల్లో ఒక్క రొమ్ములో వచ్చే పాలే పిండుతారు. మిగతా మూడు వాటాలు వాటి దూడలకే. రామిరెడ్డి పిండిన పాలు ఇంట్లో చేర్చి బయటకు వచ్చి చెక్క కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న బండ మీద కూర్చోమన్నా కూడా పరంధామయ్య కూర్చోలేదు. సీరియస్గా సూటిగా రామిరెడ్డి కళ్ళలోకే చూస్తున్నాడు. ఏం పని మీద వచ్చావు పరంధామయ్య ఇంత ఉదయాన్నేనా అని అడిగాడు రామిరెడ్డి.
1: నీకు తెలుసు కదా రామిరెడ్డి సామే, నాకెవరి మీద పగో అన్నాడు పరంధామయ్య. ఎందుకు తెలియదు, ఏడాది నుంచి నీ శత్రువు సంగతి చెబుతూనే ఉన్నావు కదా, ఆ సంగతేనా అని అడిగాడు రామిరెడ్డి.
2: అవును సామే, కిట్ట పరమాత్మ పాండవులు కౌరవులు యుద్ధానికే ముహూర్తం పెట్టినట్టు నేను ఆ సముద్రపు ముసలినే చంపడానికి ముహూర్తం పెట్టు. అక్కడ కురుక్షేత్రంలో వాళ్ళు భూమి మీద యుద్ధం చేస్తే నా యుద్ధం సముద్రం మీద జరగద్ది అన్నాడు పరంధామయ్య.
0: పరంధామయ్య ఎందుకు నీకంత కోపం కసి ప్రసన్నంగా అడిగాడు రామిరెడ్డి.
2: లేకుండా ఎట్టుంటుంది సామే, అది నాకు చేసిన అన్యాయం చిన్నదా, దాన్ని చంపితేగానే నా మనసు చల్లగా ఉండదు సామే
0: స్థిరంగా అన్నాడు పరంధామయ్య. రామిరెడ్డి ఆలోచనలో మునిగిపోయాడు. చేపల వేటలో మొలగాడైన పరంధామయ్య ఇప్పుడు దేనికి పనికిరాడు. ఇంతగా అతని ఉత్సాహాన్ని ధ్వంసం చేసింది ఆ సముద్రపు ముసలి. అతని కుటుంబాదాయానికి గండి కొట్టిన ఆ సముద్రపు ముసలి మీద ద్వేషం క్రోధం ఉండటం నిజమే. కానీ ఒంటికాలతో పరంధామయ్య సముద్రం మీదకు వెళ్ళి దాని గర్భంలో జీవిస్తున్న అశేష ముసళ్ల సమూహంలో దాన్ని ఎక్కడని వెతికి చంపగలడు? నిజంగా ఈ ముహూర్తం సముద్రపు ముసలి చావుకు కాదు, తాను పరంధామయ్య చావుకు ముహూర్తం పెట్టినట్లే.
2: పరంధామయ్య నువ్వు సాక్షాత్తు మృత్యువుతో తలపడుతున్నావు, నా మాట విని నీ పంతం మానుకో, దాని జోలికి పోతే నీ ప్రాణానికే ప్రమాదం
0: ఊదార్పుగా అన్నాడు రామిరెడ్డి.
2: కుదరస్వామే, దాన్ని చంపాల్సిందే అన్నాడు పరంధామయ్య కృతనిశ్చయంగా.
0: ఇక తన మాట వినడన్న అభిప్రాయానికొచ్చాడు రామిరెడ్డి.
2: పౌర్ణం ముందు పెట్టమంటావా అమావాస్య నాడు పెట్టమంటావా అని అడిగాడు రామిరెడ్డి. తమరు రామాయణంలో ఓ చోట చెప్పారు కదా దుసట శిష్యనా అని, ఇదే దుసట శిష్యనే కాబట్టే అమావాస్యకు ముందే పెట్టండి ముహూర్తం అన్నాడు పరంధామయ్య.
0: ఇంట్లో నుంచి క్యాలెండర్ తెచ్చిన రామిరెడ్డి దాన్ని పైనుంచి క్రింది వరకు చూసి,
2: వచ్చే శనివారం నిండు అమావాస్య, సముద్రంలో ఆటుపోట్లుంటాయి, దానికే నాలుగు రోజుల ముందు అంటే మంగళవారం రాత్రికి ముహూర్తం పెడుతున్నా, వేకోజామున నాలుగు గంటల్లోగా దాన్ని నువ్వు హతమార్చాలా, తరువాత దాని బలం పెరిగిపోతుంది, విజయం సాధించలేవు అన్నాడు రామిరెడ్డి. సరే సామే, ఇదే ముహూర్తం ఖాయం చేసుకుండా, దండాలు సామే నేను ఇంక వత్తా
0: అంటూ వెనుదిరిగాడు పరంధామయ్య. ఇంతలో లోపల నుంచి సీతమ్మ తామరాకులో 10 ఇడ్లీలు పెట్టుకుని వచ్చింది. ఆమెకు నమస్కారం పెట్టిన పరంధామయ్య,
2: సీతమ్మ తల్ల నువ్వు మా బెస్తోళ్ళందరికీ అమ్మవి, ఇప్పుడు తినలేను కానీ ఇంటికి ఎత్తకపోతా
0: అని ఆకుతో సహా ఇడ్లీలను తన తుండుగుడ్డలో మూటలా కట్టుకుని దాన్ని తరువాత భుజాన వేసుకుని ఇంటికి ప్రయాణమయ్యాడు. తిరిగి గుడిసెకు వచ్చిన పరంధామయ్య మూట విప్పి రెండు ఇడ్లీలు తను తిని మిగతా ఇడ్లీలు పిల్లలకు ఇచ్చేశాడు.

వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజులు ఆనందంగా గడిపాడు పరందామయ్య. అతను అంత సంతోషంగా ఉండటం ఇంతకు ముందు ఎవ్వరూ చూడలేదు. ఆ రోజు అంటే సంవత్సరం క్రితం పరందామయ్య కాలు మోకాలు వరకు సముద్రపు మొసలి కొరుక్కుతున్న తర్వాత అతన్ని సీతమ్మ తోటలో చేర్చారు. రామిరెడ్డి పర్యవేక్షణలో అతను 3 నెలలు అక్కడే వైద్య సేవలు పొందాడు. దాదాపు 3 నెలల తర్వాత తన ఇంటికి వచ్చాడు పరందామయ్య. పిల్లల్ని ఎన్ని నెలలు గడిచాయో అడిగి అన్ని పుల్లలు కాళీబానలో వేశాడు పరందామయ్య. తరువాత నెల మారినప్పుడల్లా ఒక పుల్ల అందులో వేస్తున్నాడు. సంవత్సరం లోపల అతని శత్రువైన సముద్రపు మొసలిని చంపేయాలనేది అతని పట్టుదల. 11 పుల్లలు పడగానే 12వ పుల్ల పడే లోపల పని జరిగిపోవాలి. అందుకే రామిరెడ్డి దగ్గరకు వెళ్ళి ముహూర్తం పెట్టుకువచ్చాడు పరందామయ్య. 8వ రోజు భార్యకు పిల్లలకు విషయం చెప్పాడు. ఎల్లుండేరా ఆ సముద్ర ముసలికే సావుగిరాకియా, ఎల్లుండి రాత్రికే పడవపై ఎళ్ళే దాన్ని సంపత, ఇక పైన ఎప్పుడు ఇదే ఆనందంగా ఉందాం. బిగపట్టుకుని ఉన్న రహస్యాన్ని చెప్పేశాడు పరందామయ్య. అందరూ ఏడుపులు మొదలుపెట్టారు. పరందామయ్య భార్య అదే ఏడుపుతో వెళ్ళి పెళ్ళే వేరుగా ఉన్న తన 2 కొడుకుల్ని కోడళ్ళని వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చింది. దాంతో మనకేం పన్నాయినా, సముద్రంలో అది ఎటుపై ఉంటాదో, ఎల్లదు నాయనా అన్నాడు 50 ఏళ్ల పెద్ద కొడుకు. మా కుటుంబాలకు పెద్ద దిక్కు నువ్వే నాయనా, నువ్వు చసిపోతే ఎటైనా ఉందా, బతికినంత కాలం పని లేకుండా ఇలాగే బతుకు, చేపలాటకు రాలేదనే ఎప్పుడన్నా అడిగినామా ఏందా అన్నాడు 2వ కొడుకు. కోడళ్ళు అతని భార్య కూడా అదే సలహా ఇచ్చారు. పిల్లలు పెద్దగా ఏడ్చారు. ఏం చెప్తున్నావు నాయనా, అంత పెద్ద సముద్రం ముసలునే ఎక్కడని ఏడని ఎదుగుతావు నాయనా అన్నాడు 3వ కొడుకు. ఓరే అదే సప్త సముద్రాల అవతల ఉన్నా, నా చేతుల్లోనే దాని సావు, దాన్నే పట్టక తీరుతానరా, నా చేతులతోనే దాన్ని చంపే రొయ్యలపాలెం పొరువు నిలబెడతా అన్నాడు పరందామయ్య ధాటిగా. ఒరే పానం కంటే మానం ఎక్కువరా, సంవత్సరం కిందటే ప్రతిజ్ఞ చేసిన దాన్ని చంపుతానని, అప్పటినుంచే నిద్రాహారాలు లేకుండా దాన్నే జపిస్తుండా, సముద్రంలో ఎన్ని జీవులున్నా నన్ను కరిసిన ఆ ముసలనే గుర్తుపట్టగలను, దాన్ని చంపనే జలము దేనికే, దాన్ని సావు చూసిన తర్వాతనే ఎప్పటికైనా నా సావు, పరందామయ్య తిరుగులేనట్లుగా చెప్పాడు మళ్ళీ. సరే అయితే అట్నే గాని, అందరం పడవలు వేసుకునే ఆయుధాలు తీసుకునే వత్తాం, గడ్డపారలతో దాన్నే పొడిసి పొడిసి సంపదాం అన్నాడు పెద్దోడు. వద్దునాయనా, ఈ ముసలోడి కోసమా మీ పేనాలు అడ్డం పెట్టొద్దో, పగ దానికి నాకు అందులోనో సముద్ర ముసలి, ఎంతమందిని చూస్తే అదే తప్పించుకుంటాదే, నన్నొక్కనే వెళ్ళాలా, నా చేతిలోనే అది సావాలా స్పష్టం చేశాడు పరందామయ్య. ఎంతో చెప్పి చూశారు అతని కుటుంబ సభ్యులు. అంతేకాక పెదకాపుని కూడా తీసుకొచ్చి అతని చేత కూడా చెప్పించారు. అయినా పరందామయ్య వినలేదు. అందరూ దేవుడి మీద భారం వేశారు. ఆ రాత్రి పరందామయ్యను పడవ మీద ఒంటరిగా ఎక్కించి పడవను సముద్రంలోకి నెట్టారు అతని కొడుకులు.

ఆడవకు ఒక అంచున వెలుగుతున్నా కాకడ, ఒంటి మీద కప్పుకున్న నల్ల దుప్పటి, ఒడిలో ఆయుధాల కట్ట, చేతిలోని తెడ్డు ఒడివడిగా వేస్తూ అందరి ఏడుపులకు దూరంగా సముద్రపు అలల మీద వెళ్లిపోయాడు పరంధామయ్య. కుటుంబ సభ్యులంతా ఆ చీకట్లో అలాగే ఇసుకలో కూలబడిపోయారు. పరంధామయ్య సామాన్యమైన వాడు కాదు, నిజంగానే నీటిలో ప్రాణుల జాడలు పసిగట్టగల మునగాడు. ఆ ప్రదేశానికి వచ్చిన పరంధామయ్య ఆగిపోయాడు. తెడ్డు వేయడం ఆగిపోయింది. ఇక్కడే ఇక్కడే ఆ రాక్షస ముసలే నా కాలు తినేసుండాది అంటూ ఆనాడు అతని కాలు తినేసిన సముద్రపు ముసలి ఆకారాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాడు పరంధామయ్య. ఒడిలో ఉన్న అస్త్రశస్త్రాల మూటను ఒకసారి తడుముకున్నాడు. తరువాత కార్యాచరణకు దిగాడు. ఏకలవ్యుడు తన బొటన వ్రేలను నరికి ద్రోణాచార్యుడికి గురుదక్షిణ

జాగ్రత్తగా ఇస్తే ముసలోడు తన చేతిలోని కత్తితో తన కాలి వేలును కోసుకొని కాలిని నీటిలో పెట్టాడు. రక్తం బొటబొటా కారి నీటిలో కలిసిపోయింది. తరువాత కాలు బయటకు తీసి పడవలో పెట్టుకున్నాడు పరంధామయ్య. తరువాత అక్కడే పడవను గింజర్లు తిప్పుతూ సముద్రపు ముసలి కోసం ఎదురుచూడసాగాడు. మానవ రక్తం మరిగిన పులిలా సముద్రపు ముసలి ఇతని రక్తపు వాసనకు సముద్రపు నీటికి అడుగు లోతులో చివ్వున వస్తూ ఉంది సముద్రపు ముసలి. చెవి దగ్గర చేయి పెట్టి ఆ ప్రత్యేకమైన శబ్దం వింటూ కాగడా వెలుతురులో దాన్ని చూశాడు పరంధామయ్య. పడవ సమీపానికి వచ్చి అది తన నోటిని పెద్దగా తెరిచింది. తన వాడైన తెల్లని పళ్ళని చూపిస్తూ కాగడా వెలుతురులో జాగ్రత్తగా పరిశీలించాడు. దాని నోట్లోని ముందు నాలుగు పళ్ళు విరిగి ఉన్నాయి. ఇదే తన కాలుని తిన్న సముద్రపు ముసలి అని గుర్తుపట్టాడు పరంధామయ్య. ఆనాడు ఇనుపకమ్మితో దాని మూతి మీద కొట్టిన దెబ్బకు ఆ నాలుగు పళ్ళు విరిగాయి. ఆలస్యం చేయలేదు పరంధామయ్య. అది తిరిగి తన మీదకు దాడి చేయకముందే తన అస్త్రాల మూటను సరిగ్గా దాన్ని తెరుచుకున్న నోట్లోకి విసిరాడు. మరుక్షణమే వెలుగుతున్న కాగడాను కూడా పెరిగి గురిగా దాని నోట్లోకి విసిరాడు. క్షణాలలో పడవను తీరం వైపుకు మళ్లించాడు వేగంగా. గత నెలలో దీపావళి పండుగ జరిగింది. రాముడిపాలెం బజార్లలో రకరకాల టపాకాయలు వీధుల్లో అమ్మకాలకు పెట్టారు. అందులో తమ పాలెపోళ్లంతా పిల్లలకు పెద్దలకు రకరకాల ప్రమాదం లేని టపాకాయలు తీసుకెళ్లారు. పరంధామయ్య మాత్రం రెండు అడుగుల పొడవున్న బాంబు టపాకాయలు డజను కొన్నాడు. వాటిని తన పాత పంచెలో చుట్టి దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు సముద్రపు ముసలి మీద వాటిని ప్రయోగించాడు. ముసలివాడు ఓ 200 గజాలు వచ్చాడో లేదో, సముద్రం మీద భయంకరమైన విస్ఫోటనం జరిగింది. నీటి మీద పరుచుకున్న ఎర్రని మంటలు, సముద్రపు ముసలి ముక్కలు చెక్కలై ఆ ముక్కలు నీటి మీద అన్ని వైపులా వెదజల్లబడ్డాయి. పరంధామయ్య ఆనందం అంతా ఇంతా కాదు. తండ్రి కోసం కాగడాలతో ఎదురు చూస్తున్న అతని కుటుంబ సభ్యులు పరంధామయ్య క్షేమంగా వచ్చేసరికి వారి ఆనందం అంతా ఇంతా కాదు. నాయన్లారా, నాయన్లారా, సముద్ర ముసలినే నానే సంపేసిన, తన పీడ ఇరగడైపోయిండదే, ఇక ఇంటికి పోదాం, హాయిగా నిద్రపోదాం అన్నాడు పరంధామయ్య. మూడవ నాడు గవ్వలపాలెం సముద్రపు ఒడ్డుకు తెగిపోయిన దాని దవడ కొట్టుకు వస్తే రొయ్యలపాలెం తీరానికి పగిలి వేలాడుతున్న పేగులతో దాని తెరుచుకున్న పొట్ట కొట్టుకు వచ్చింది. పరంధామయ్య సాహసాన్ని, పగ తీర్చుకున్న వైనాన్ని రెండు బెస్తపాళాల జాలర్లు ఎన్నో రోజులు చెప్పుకున్నారు.

0: Haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu.
1: మీరింతవరకు సముద్ర తీర కథలు శీర్షికన పగబడితే పగ తీర్చుకోవాల్సింది అనే కథ విన్నారు. సమర్పణ మంజులా పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడొక సినీ గీతం విందాం, ఎలా చెప్పను ఈ చిత్రం నుంచి.

మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. తులాభారం చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు సుశీల, రచన రాజశ్రీ, సంగీతం సత్యం.

మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గొల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు

ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్ధికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్య మంతన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనుకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలేలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ధి పథం నుండి బయటపడడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తుల పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలేలా ప్రసంగిస్తూ, భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్య సమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశం నేతృత్వంలోని అనుసరణ కోసం ఊహించదగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక సహాయం బలహీన దేశాలు వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మనిర్భరత కూడా పెరిగింది. ఈరోజు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో
పండిట్ దీనదయాల్.

0: కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడ్డానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ బరాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పథకం సాధించింది. సెమీఫైనల్స్లో చైనీస్ జోడీ వాంగ్ చుక్విన్, సన్ ఇంక్షాతో తలబడిన భారత్ జోడి దియా చితాలే మనుషా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్, డూఓయీ కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్కి 2వ పథకం కాగా, 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్, మణికా బాత్రా జోడీ దేశానికి తొలిసారిగా కాంస్య పథకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్లో తన జమైకా సహచరి కమీనా జాన్సన్ స్మిత్, ఘనా విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుట్చెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాండ్స్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు, విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు, వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫొంటానాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను, సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత పక్షానికి తెలియజేసింది. అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం, భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యం చేస్తుందని పునరుద్ఘాటించింది. ముఖ్యాంశాలు మరోసారి. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా రైతులకు ఐసీజీ మరియు మొబైల్ యాప్స్ గురించి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా విందాం రైతులకు ఐసీజీ మరియు మొబైల్ యాప్స్ గురించి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ గారి ప్రసంగం.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ఈరోజు రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఆధునిక అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. వ్యవసాయంలో ICT అంటే ఏమిటి, మొబైల్ ఫోన్స్ యాప్లు రైతులకు ఎలా ఉపయోగపడుతున్నాయి అనే విషయాల గురించి మన రైతు సోదరులకు తెలియజేయడానికి నేడు సింహపురి FM స్టూడియోస్ లో ఉన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ ఎస్ లోకేష్ బాబు గారు. నమస్కారం అండి లోకేష్ బాబు గారు.
1: రైతు సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు.
0: లోకేష్ గారు, వ్యవసాయ రంగంలో ICT అంటే ఏమిటి, దాని గురించి క్లుప్తంగా వివరిస్తారా?
1: ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క రైతు చేతిలో మొబైల్ ఫోన్లు అనేది చూడడం జరుగుతుంది. ప్లస్ అది కాకుండా ఇది డిజిటల్ రెవల్యూషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మనకు పంట పండించే పరిస్థితి తీసుకున్నట్టయితే మనము ఆహార భద్రత అనేది చాలా కొరతగా ఉండేది. అప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉండేది. అప్పుడున్న వ్యవస్థ ఆ ప్రొడక్షన్ని ఎలా మీట్ అవ్వాలి అనేది చాలా వరకు కష్టపడింది. ఆ ప్రొడక్షన్ని మీట్ అవ్వగలుగుతున్నాం. కానీ ఇప్పుడు అంటే అప్పుడు హరిత విప్లవం, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు నంబర్ ఆఫ్ సోర్సెస్, ఒక ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఎన్నో విధాలుగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అది పుస్తకాలు చదవడం కావచ్చు, లేదా తోటి రైతుల్ని అడిగి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనము మొబైల్ ఫోన్స్ ద్వారా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చున్నాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దొరకడం అనేది చాలా వరకు ఈజీ అవుతుంది. కానీ ఏ ఇన్ఫర్మేషన్ అనేది అథెంటిక్, ఏది నిజమో అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మన మోడర్న్ అగ్రికల్చర్ ఏంటంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ డిజిటల్ రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అందులో కూడా మనకు ICT తీసుకున్నట్టయితే అది సమాచార మరియు కమ్యూనికేషన్ యొక్క సాంకేతికత. అంటే ఒక సమాచారాన్ని మనము రైతులకు చేరవేయడంలో ఏ విధంగా ఏ టూల్స్ అయితే మనం వాడుతున్నామో వాటిని మనం ICT అని చెప్పి పిలుచుకుంటాం. సో అందులో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మనకు మొబైల్ ఫోన్లు కానీ, ఇంటర్నెట్ కానీ, తర్వాత ఎన్నో మొబైల్ యాప్స్, తర్వాత SMS ద్వారా, తర్వాత వాట్సప్, సోషల్ మీడియా, తర్వాత డిజిటల్ అడ్వైజరీస్ కానీ, తర్వాత మార్కెటింగ్ వస్తే ఆన్లైన్ మార్కెటింగ్ కానీ, తర్వాత ఈ మధ్య మరి ఆధునికంగా చూసుకున్నట్టయితే డ్రోన్ టెక్నాలజీ, తర్వాత GPS సిస్టము, ఇలాంటి సాంకేతికతలు మన వ్యవసాయంలో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సమాచార మరియు కమ్యూనికేషన్ సాంకేతికత భాగంలోనే ఉంటాయి.
0: రైతులకు మొబైల్ ఫోన్ ఎందుకు అంత ముఖ్యమైనది, వ్యవసాయ మొబైల్స్ యాప్స్ గురించి కూడా తెలియజేస్తారా?
1: ఎందుకు ముఖ్యమైందంటే ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మోడర్న్ డేస్ లో తీసుకున్నట్టయితే ఒక్కసారి ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ లేకుండా ఉన్న పరిస్థితిని ఒక్కసారి ఊహించుకున్నామంటే ఏ పని జరగదు. అసలు ఇన్ఫర్మేషన్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళదు. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఆగిపోయిందంటే ఎవరెవరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే స్తంభించిపోతారు, ఏ పనులు కూడా జరగవు, ఆ పనులన్నీ అక్కడికి ఆగిపోతాయి. సో కమ్యూనికేషన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అందులో కూడా మనం తీసుకున్నట్టయితే నేటి రైతు చేతిలో మనం తీసుకున్నట్టయితే ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఒక చిన్న వ్యవసాయ సమాచార కేంద్రంగా మనం చూడొచ్చు. అంటే ప్రతి ఒక్క విషయం రైతు ఈ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి, తర్వాత ఎలాంటి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, రైతు సాధక బాధకాలు ఏంటి, సక్సెస్ స్టోరీస్ ఏంటి, ఎవరైనా ఫెయిల్యూర్ అయినారా, లేదా ఏ రకం వేస్తే బాగుంటుంది ఏంది, తర్వాత వాతావరణ సూచనలు తీసుకోవచ్చు. అదేవిధంగా తోటి రైతుతో కూడా ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ఎంత రోల్ ప్లే చేస్తుందంటే ఒక గ్రూప్ లో ఉన్న సభ్యులు వాళ్ళ అనుభవాలన్నీ కూడా ఆ గ్రూప్ లో షేర్ చేసుకుంటున్నారు. అంటే ఒక రైతు సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఏ విధంగా సక్సెస్ అయ్యాడు, అతను వాడిన విత్తనాలు ఏంటి, ఏ రకం వాడాడు, తర్వాత ఎరువులు ఏ ఎక్కడ తీసుకున్నాడు, ఏం వాడారు, ఏ విధంగా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యారు, ఇవన్నీ కూడా ఒక అరచేతిలో చూసుకోవచ్చు. అది మనం వాడేదాన్ని బట్టి. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ మనం పాజిటివ్ గా వాడచ్చు, నెగిటివ్ గా కూడా వాడచ్చు. కాబట్టి రైతులు ఎవరైతే ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ కోసం వాడుతున్నారో మొబైల్ ఫోన్ అనేది చాలా అత్యవసరము, ప్లస్ ఒక సమాచార కేంద్రంగా మనము పరిగణలోకి తీసుకుని రావచ్చు. అదే విధంగా రైతు చేతిలో మనం స్మార్ట్ ఫోన్ గిన ఉందంటే సమాచారం అనేది రైతు యొక్క పొలానికి చేరుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇందాక అడిగినట్టు మీరు మొబైల్ యాప్స్ అంటే ఏంటి, మామూలుగా ఇప్పుడు ప్రతిదీ అరచేతిలో ఉంది. ఏ విధంగా ఉంది? అది గూగుల్ రూపంలో కావచ్చు, లేదా సోషల్ మీడియా తీసుకున్నట్టయితే అది యూట్యూబ్ రూపంలో, లేదా ఇన్స్టాగ్రామ్ రూపంలో, లేదా ఫేస్బుక్ రూపంలో, లేదా ట్విట్టర్. ఈ మధ్య ఈ అన్ని ఉన్నప్పుడు మనకు ఈ మొబైల్ యాప్ అనేది ఏంటంటే ఒక సమిష్టి వ్యవసాయ సమాచారాన్ని అందజేసే ఒక అప్లికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకున్నట్టయితే అందులో మనకు రకరకాల ఛానల్స్ ఉన్నాయి. అందులో చూసుకున్నట్టయితే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి, మనకు చదువు చెప్పే ఛానల్స్ ఉన్నాయి, ఇంకోటి రైతులు కూడా వాళ్ళ అనుభవాల్ని చెప్పే ఛానల్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఒక యాప్ అనేది మనకు సమిష్టి వ్యవసాయ సమాచారాన్ని అందిచేస్తుంటది. అందులో మన వ్యవసాయకు సంబంధించిన యాప్స్ కూడా చాలా వరకు ఉన్నాయండి. మనకు వాతావరణం సంబంధించి మౌసం కావచ్చు, మేఘదూత్ కావచ్చు, దామిని యాప్ కావచ్చు, లేదా మనం పండించిన పంటను అమ్ముకోవడానికి నేషనల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఈనామ్ అనే యాప్ కావచ్చు, తర్వాత ఈ మధ్య కాలంలో ఎన్పిఎస్ఎస్ అనే యాప్ కావచ్చు, తర్వాత కిసాన్ సారథి యాప్ కావచ్చు, ఇవి ఈ విధంగా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి.
0: మొబైల్ యాప్స్ ఎందుకంత ముఖ్యమైనవి? ఈ యాప్స్ రైతులకు నిజంగా అంత అవసరం అవుతాయంటారా?
1: మంచి ప్రశ్న అండి, ఇది చాలా అవసరం. ఎందుకంటే వ్యవసాయంలో ముఖ్యంగా రైతుకు కావాల్సింది సమాచారం. అందులో తీసుకున్నట్టయితే మనకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒక రైతుగా చెప్తున్నాను, సరైన సమయంలో ఎప్పుడైతే ఆ సరైన నిర్ణయం తీసుకుంటాడో ఒక రైతు, అప్పుడు తన పంట బాగుంటుంది, మంచి దిగుబడి అనేది కూడా పొందగలుగుతుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే వర్షం రాబోతుందని ముందే తెలిసిందనుకోండి, అప్పుడు రైతు మందు పిచికారీ చేయడం వాయిదా వేసుకుంటాడు, లేదా పంట ఆల్రెడీ కోత సమయానికి వచ్చింది, కోత సమయానికి వచ్చినప్పుడు ఇంకా 2 రోజుల్లో వర్షం వస్తుంది అని ఫోర్కాస్ట్ వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ పంట కోతను ముందుగానే కోసేసుకుంటాడు. కాబట్టి ఆ వర్షం వల్ల వచ్చే నష్టాన్ని ఇక్కడ తగ్గించుకోగలుగుతున్నాడు. అదే విధంగా మార్కెట్ లో ఒక పంటకు మంచి ధర ఉందని తెలుసుకున్నాడు అనుకోండి, రైతు ఏం చేస్తాడు, ఆ మార్కెట్ కు అమ్ముకుంటాడు, 4 రూపాయలు మాకు డబ్బులు వస్తాయి, అందుకు ఆ మార్కెట్ కి వేసుకుంటాడు. ఆ సమాచారం అనేది ముందుగా తెలుసుకున్నాడు అనుకోండి, నిర్ణయం అనేది మెరుగవుతుంది. నిర్ణయం మెరుగైతే మనకు ఖర్చు తగ్గుతుంది, అదే విధంగా ఆదాయం అనేది పెరిగే అవకాశం ఉంటుంది.
0: ఈ మొబైల్ యాప్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారా?
1: వ్యవసాయం తీసుకున్నట్టయితే అనేక రకమైన మొబైల్ యాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంట తీసుకున్నాం అనుకోండి, విత్తనం నుంచి విత్తనం వరకు మనకు కావాల్సింది విత్తనము, ఎరువులు, తర్వాత పురుగు మందులు, తర్వాత వచ్చేసి హార్వెస్టింగ్, దాని తర్వాత కోత అనంతర పద్ధతులు కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్టేజ్, మనకు పంట విత్తుకోవాలనుకోండి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని ఎట్ట తెలుస్తుంది? దానికి సంబంధించిన యాప్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనము ఈ వాతావరణ సంబంధిత యాప్స్ కు వచ్చినట్టయితే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD వాళ్ళు ప్రవేశపెట్టిన మౌసమ్ అనే మొబైల్ అప్లికేషన్ ఉంది. చాలా మంచి అప్లికేషన్. అందులో రైతు ఏం చేసుకోగలడంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, తర్వాత ఉష్ణోగ్రత ఎలా ఉంది, వర్షపాతం ఎలా ఉంది, తర్వాత గాలి గాని తేమ గాని, ఈ వాతావరణ హెచ్చరికలు, ఇలాంటి సమాచారాలు అన్నీ కూడా ఈ మౌసమ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సరే, ఇవి తెలుసుకున్నాక ఏం చేయాలి అనేది రైతు యొక్క నిర్ణయం. దీనికి ప్రత్యామ్నాయంగా మళ్ళా IMD వాళ్ళే మేఘదూత్ అనే యాప్ అనేది ప్రవేశపెట్టారు. రెండవది, ఈ మేఘదూత్ యాప్ ఏం చేస్తుంది, ఇందాక మనం చర్చించుకున్న అంశాలు అన్ని ఇస్తూ వాతావరణ పరిస్థితుల అనుగుణంగా వ్యవసాయంలో ఏం చెయ్యాలి అనేది కూడా సూచనలు మనకు ఈ మేఘదూత్ అనే యాప్ అనేది కూడా ఇస్తుంది. అందులో రాబోయే రోజుల్లో వర్షం అవకాశం ఉంది అని చెప్పింది అనుకోండి, దాన్ని బట్టి పిచికారిని వాయిదా వేయండి అని అదే చెప్తుంది, లేదా వర్షాభావ పరిస్థితుల్లో తేమ సంరక్షణ చర్యలు చేపట్టండి, ఇలాంటి సలహాలు రైతుకు చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి. అదే విధంగా ఈ వాతావరణ సంబంధించింది 3వ యాప్ వచ్చేసి దామిని. ఈ యాప్ ఏం చేస్తుందంటే, ఇది జియోలాజికల్ సొసైటీ వాళ్ళు చేసింది. దామిని యాప్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే పిడుగులు పడతాదో ముందుగానే అలర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాప్ నా దాంట్లో ఉందనుకోండి, మనం ముందే మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి మన లొకేషన్ అన్ని ఇచ్చినప్పుడు పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం ఉంటే ముందే అలర్ట్ చేసి మీరు సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళిపోండి అని చెప్పి అలారం అనేది ఇస్తుంటది. అది దామిని యాప్. ఇవి వాతావరణ సంబంధించిన మొబైల్ యాప్స్. తర్వాత ఏదైనా సూచనల కోసం ఒక రైతుగా శాస్త్రవేత్తలను అడగాలనుకున్నప్పుడు దానికి కూడా మన కేంద్ర ప్రభుత్వం వారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళు ఈ మధ్య కిసాన్ సారథి 2.0 అనే యాప్ ని చేయడం జరిగింది. ఇంతకు ముందు కిసాన్ సారథి అని ఉండింది. కిసాన్ సారథిలో ఏమయ్యేదంటే ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో ఉన్న పంటల పరిస్థితులు బట్టి రైతుల మొబైల్ కి మెసేజ్ పంపించే వాళ్ళం, పరిస్థితి ఇలా ఉంది, ఈ పురుగు రావడానికి ఆస్కారం ఉంది, ఈ మందులు పిచికారీ చేసుకోవాలి. మేము ఈ శాస్త్రవేత్తల బృందం ఎప్పుడైతే పంటలు అన్ని పరిశీలించుకుంటూ తిరుగుతూ ఉంటామో అప్పుడు ఒక అవగాహన వచ్చేస్తుంది, ఏ పురుగు ఉంది, ఏ తెగుళ్ళు ఉంది అని మనకు ఐడియా వచ్చినప్పుడు వెంటనే ఈ కిసాన్ సారథి యాప్ ద్వారా మేము ఆ అడ్వైజరీస్ ని రైతులకు పంపించేస్తాం. మనకు కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు తీసుకున్నట్టయితే 185,000 రైతు యొక్క డేటాబేస్ మా కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరులో ఉంది. అంటే మేము పెట్టే మెసేజ్ 185,000 మందికి వెళ్ళిపోతుంది ప్రతిసారి. అంటే అట్టే టైం ఎంత మందికి వెళ్తుంది చూడండి ఒకసారి. కిసాన్ సారథి 2.0 యాప్ లో కూడా మనకు ఇంకా ఈ మధ్య కాలంలో అప్డేట్ చేశారు. అందులో మల్టీమీడియా మెసేజ్ గాని, తర్వాత రైతులు కాల్ బ్యాక్ చేయొచ్చు, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది అనుకోండి కాల్ బ్యాక్. అంటే ఈ కిసాన్ సారథి ఏం చేస్తుంది, 2.0 ఆ జోన్ లో ఉన్న సైంటిస్ట్లకి కాల్ కనెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా రైతులు కిసాన్ సారథి ద్వారా శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడగలుగుతున్నారు. సో రైతులు కూడా ఈ నంబర్ గుర్తు పెట్టుకోండి, కిసాన్ సారథి టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1800-123-2175 లేదా 144-26. అదే విధంగా రైతులు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పొలంలో ఉన్నప్పుడు మనకు కిసాన్ కాల్ సెంటర్ అనే నంబర్ కూడా ఉంది, అది వచ్చేసి 1800-180-1551. ఇదే కాకుండా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా ఫార్మర్స్ కాల్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ నంబర్ వచ్చేసి 1800-425-0430. ఈ విధంగా మనకు ఈ మన విస్తరణ తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ కిసాన్ సారథి ద్వారా రైతులతో ముఖాముఖి చర్చించుకోవడం అనేది కూడా జరుగుతుంది. అదే విధంగా ఓకే ఈ సూచనలు తీసుకున్న తర్వాత పంట వేస్తారు, పంట వేసిన తర్వాత ఎరువుల యాజమాన్యం, తర్వాత ఈ చీడపీడలు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా నివారించుకోవాలి అనే అంశంకి వచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం వారు ఈ మధ్య NPSS నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ అనేది డెవలప్ చేశారు. ఇంతకు ముందు ప్రైవేట్ది మనకు ప్లాంటిక్స్ అనే ఒక యాప్ ఉంది. ఈ ప్లాంటిక్స్ యాప్ లో ఏం చేసేవాళ్ళం అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆకు పైన తెగుళ్ళు యొక్క మచ్చ కనిపించినప్పుడు ఆకు ఏదైతే ఉందో అది ఫోటో తీసి ఆ ప్లాంటిక్స్ యాప్ లో అప్లోడ్ చేసేవాళ్ళం. అప్లోడ్ చేస్తే అది మనకు ఫలానా తెగుళ్ళు దీనికి ఇలా వాడుకోవచ్చు అని చెప్తుంది. దాని పని ఏంది, చెప్పడం వరకే, ఎందుకంటే దాని దగ్గర ఉన్న డేటాబేస్ తో చెప్తుంది, కానీ అదే ఫైనల్ అని రైతులు ఎప్పటికీ అనుకోకూడదు. సో ఇది మనకు వచ్చేసి NPSS ఏంటంటే ఇది ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన యాప్. ఈ NPSS ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అదే విధంగా మిషన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగించి తయారు చేశారు దీన్ని. ఈ NPSS లో సేమ్ రైతు ఆ ఫోటో తీసుకోవడం, అప్లోడ్ చేయడం, ఎవరో ఒక సైంటిస్ట్ వీళ్లకు ఆ సలహాలు అందజేయడం అనేది జరుగుతూ ఉంటది. అదే విధంగా ముఖ్యంగా ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పురుగును గుర్తించకుండా మందు కొట్టడం కంటే ముందుగా సమస్యను గుర్తించడం చాలా వరకు మంచి ఉద్దేశం అని చెప్పి ఈ NPSS అనేది తీసుకురావడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే వరి పంటలో కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ మనకు తెలియాలంటే మంచి యాప్ వచ్చేసి రైస్ ఎక్స్పర్ట్ అనే ఒక యాప్. ఇందులో వరి పంటకు సంబంధించిన పురుగులు, తెగుళ్లు, కలుపు మొక్కలు, నిమటోడ్స్, తర్వాత పోషక లోపాలు, వరి రకాలు, వ్యవసాయ యంత్రాలు ఇవన్నీ కూడా, తర్వాత సమస్యలపై ఫోటో ఆధారిత ప్రశ్నలు కూడా మనము అడగచ్చు. ఇది మంచి వరి పండించే వాళ్ళకి రైస్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది చాలా వరకు మనం చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏదైనా గాని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు పంట యొక్క డిసీజ్ గాని తెగుళ్ళు గాని ఇవన్నీ మనం గుర్తించాలనుకుంటే ఒక మంచి యాప్ వచ్చేసి AI డిస్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిసీజ్ ఐడెంటిఫికేషన్ ఫర్ క్రాప్స్. మనం మొక్కను చూస్తాం, మొబైల్ కెమెరా ఆ సమస్యను చిత్రంగా నమోదు చేస్తుంది, AI వచ్చేసి ఆ చిత్రాన్ని విశ్లేషించడంలో సహాయపడుతుంది. కానీ రైతులు చాలా వరకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెప్పిన ఆ సొల్యూషన్ అనేది ఫైనల్ కాదు అనేది గుర్తుంచుకోవాలి. ఇది కాకుండా సరే పంట పండిస్తారు, పండించిన తర్వాత మనకు మార్కెటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఆ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అనే విషయం వచ్చినప్పుడు మనకు రెండు ఇంపార్టెంట్ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి, రెండు గవర్నమెంట్ వే. ఒకటి వచ్చేసి అగ్మార్క్ నెట్, రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఈనామ్, నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఎన్ఏఎం. ఈనామ్ లో మనం తీసుకున్నట్టయితే అందులో ఏ పంటకు ఏ మార్కెట్ లో ఎంత ప్రైజ్ ఉంది అనేది తెలుసుకోవచ్చు. ప్లస్ మనం రిజిస్టర్ అయితే మన పంటను ఆ లైవ్ లో పెట్టొచ్చు. లైవ్ లో పెట్టేసిన తర్వాత ఎవరైనా ఇష్టమైన బయ్యర్ ఉన్నాడు, మన ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోతారు, కాంటాక్ట్ అయ్యి వీళ్ళ ప్రోడక్ట్ ని అమ్ముకోవచ్చు. ఈ విధంగా మనకు ఈనామ్ అనేది కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. అదే విధంగా రైతు సోదరులు ఈ మధ్య కాలంలో ఈ పిఎం కిసాన్ డబ్బులు, అంటే వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం వారు పిఎం కిసాన్ డబ్బులు అనేది అందజేస్తున్నారు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు రైతు భరోసా కింద అందజేస్తా ఉంది. వీటిలో మనకు స్టేటస్ ఏంటి, తర్వాత ఈ కేవైసీ చేయించుకోవడం గానీ, మన ఎలిజిబుల్ ఉందా లేదా, ఈ ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి ఈ పిఎం కిసాన్ యాప్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏపీ ఎయిమ్స్ 2.0 అనే యాప్ ని చేయడం జరిగింది. అందులో రైతు ఈ వ్యవసాయానికి సంబంధించిన సేవలు నేరుగా పారదర్శకంగా తీసుకోవచ్చు. మీ పొలం యొక్క సర్వే నంబరు, అదే విధంగా ఎంత విస్తీర్ణంలో ఉంది, గతంలో వేసిన పంట ఏంటి, ప్రస్తుతం సాగు చేయబోయే పంట ఏంటి, ఇవన్నీ వివరాలు ఈ ఏపీ ఎయిమ్స్ అనే యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అదే విధంగా వాళ్ళ పొలానికి భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాత విస్తీర్ణం ఎంత ఉందో దాన్ని బట్టి ఈ మధ్య ఎరువులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది. దానివల్ల అతిగా ఎరువులు వాడకుండా కూడా మనకు ఎంతైతే అవసరమో అంతే ఎరువులు అందజేస్తూ చాలా వరకు మన భూమిని కూడా కాపాడుకోవచ్చు. అదే విధంగా ఈ ఫెర్టిలైజర్ ఎలా వాడుకోవాలి అనే దానికి సంబంధించింది కూడా ఒక యాప్ ఉంది మేడం. అది వచ్చేసి ఫర్టిలైజర్ క్యాలిక్యులేటర్ యాప్ అంటాం. అంటే అందులో మనకు రికమెండెడ్ డోస్, ఇప్పుడు నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ లేదా సూక్ష్మ పోషకాలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 kilo నత్రజని అని చెప్పి అందులో ఇచ్చామంటే ఆ యాప్ ఏ రూపంలో ఎంత వేసుకోవాలి, లేదా యూరియా రూపంలో ఎంత వేసుకోవచ్చు, లేదా యూరియా అందిస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పికే అంటాం, ఈ నత్రజని ఇంత, ఫాస్ఫరస్ ఇంత, లేదా పొటాష్ ఇంత అని చెప్పి అందించినప్పుడు మోతాదులో అందుబాటు అయ్యే ఆ ఎరువు యొక్క వివరాలు కూడా ఈ ఫర్టిలైజర్ క్యాలిక్యులేటర్ ద్వారా రైతు చాలా వరకు తెలుసుకోవచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎంతెంత అవసరమో అంతే ఎరువును రైతులు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వారి పంటకు వేసుకోవచ్చు. ఇవి కాకుండా ఈ మధ్య ఆయిల్ సీడ్ సంబంధించింది ఒక యాప్ అనేది రిలీజ్ చేశారు, యాత్ర అనేసి, ఆయిల్ సీడ్ యాత్ర. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ భారత్ విస్తార్ అనే ఒక యాప్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ది. ఈ భారత్ విస్తార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకు అవసరమైన ఈ సాంకేతికతలు కావచ్చు, ఈ సూచనలు కావచ్చు, ఈ మార్కెటింగ్ కావచ్చు, తర్వాత పోస్ట్ హార్వెస్ట్ దానికి సంబంధించింది కావచ్చు, ఈ అన్ని సేవలు ఒకే దగ్గర తీసుకురావాలని చెప్పి ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు భారత్ విస్తార్ అనే ఈ యాప్ ను కూడా తీసుకురావడం జరిగింది.
0: లోకేష్ బాబు గారు, మొబైల్ యాప్స్ ఉపయోగించేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించాలంటారా, దీంట్లో ఏమైనా మోసాలు జరిగే అవకాశాలున్నాయంటారా?
1: చాలా మంచి ప్రశ్న మేడం. నంబర్ ఆఫ్ యాప్స్ వచ్చేసరికి రైతులు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యాప్స్ ఏదైతే అధికారికంగా ఉంటాయో, ఇందాక నేను చెప్పినట్టు అది పిఎం కిసాన్ గాని, ఏపీ ఎయిమ్స్ గాని, తర్వాత మన కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన యాప్స్ గాని, లేదా రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన యాప్స్ గాని, ఇవన్నీ అధికారికంగా ఏవైతే ఉన్నాయో వాటినే ఉపయోగించుకోవాలి. అది గవర్నమెంట్ కావచ్చు, ఐసీఆర్ వాళ్ళు చెప్పిన యాప్స్ కావచ్చు, ఐఎండి చెప్పిన యాప్స్ కావచ్చు, లేదా యాంగ్రో వాళ్ళు ఇచ్చిన యాప్స్ కావచ్చు, స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే అధికారికంగా ఉంటాయో అలాంటి యాప్స్ నే వాడాలి. అదే విధంగా ప్రతి ఒక్క వాట్సాప్ సందేశాన్ని నమ్మకూడదు. ఈ మధ్య కాలంలో ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. ఏదో ఒక లింక్ ఇస్తారు, అవసరమైన టాపిక్ మీదనే లింక్స్ ఇస్తారు, ఆ లింక్ మనం ఏమనుకుంటామో ఇది మనకు అవసరమేమో అని చెప్పి క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో మన మొబైల్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. సో చాలా జాగ్రత్తగా

0: మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి. ప్రతి విషయాన్ని లేదా ప్రతి సందేశాన్ని మీరు నమ్మకూడదు. అదే విధంగా కొన్ని చోట్ల చూడొచ్చు, ఈ మధ్య ఈ యూట్యూబ్ లలో మరీ ఎక్కువైపోయింది, వాస్తవాలు చెప్పడం తక్కువ అయిపోయింది. సో ప్రతి ఒక్క రైతు ఏంటంటే, వాళ్ళు ఒకవేళ ఆ వెరైటీ వేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విస్తీర్ణంలో వేసుకోకుండా ఒక చిన్న ఏరియాలో వాళ్ళు వేసుకుని అప్పుడు అది మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా అని చెప్పి తెలుసుకుని అప్పుడు వేసుకోవాలి. ఒకేసారి ఎవరో ఎక్కడో చెప్పారని చెప్పేసి దాన్ని మనం వాడుకోవడం సమంజసం కాదు. అదే విధంగా ఓటీపీలు, ఎవరని అడిగినా కూడా మీరు ఓటీపీలు గానీ పిన్నులు గానీ చెప్పకండి. ఏ మీ ఆఫీసర్ ఎవడైనా గానీ మీ పని మీద పోయినప్పుడు అక్కడ చెప్పండి తప్ప ఎవరో ఫోన్ చేసి ఓటీపీలు చెప్పండి పిన్నులు చెప్పండి అని చెప్పినప్పుడు చెప్పకూడదు. తర్వాత వచ్చేసి ఇందాక చాలా చోట్ల నేను చెప్పా, ఒక యాప్ లో మనకు వస్తాయి రికమెండేషన్స్, అన్ని వస్తాయి, కానీ ఆ యాప్ చెప్పిందని వెంటనే పురుగు మందును మీరు వాడకూడదు. అదే విధంగా ముందుగా మీరు గుర్తించాలి, పరిశీలన చెయ్యాలి, అది ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ ఉందా లేదా అని చూడాలి, నిపుణుల సలహా అడగాలి, తర్వాత సరైన మందు అనేది మీరు వాడుకోవాలి. ఇది యాప్స్ ఏంటంటే మనకు అలర్ట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అలర్ట్ అవ్వడం అనేది మన బాధ్యత. అదే విధంగా మొబైల్ యాప్స్ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. పాత వెర్షన్ ని మీరు ఉపయోగించడం వల్ల భద్రతా సమస్యలు అనేది కూడా ఏర్పడుతూ ఉంటాయి.
1: లోకేష్ బాబు గారు, చివరిగా రైతులకు మొబైల్ యాప్స్ గురించి మీరిచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి మీరు చెప్పినటువంటి యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చంటారా?
0: ఇంతవరకు నేను చెప్పిన యాప్స్ అన్ని కూడా మనకేందంటే వ్యవసాయం సంబంధించిన యాప్స్. పురుగులు కావచ్చు, తెగుళ్ళకు కావచ్చు, ఎరువులు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత శాస్త్రవేత్తలతో ఎలా అడిగి మనము తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా దీంట్లో వచ్చున్నాయి. అదే విధంగా మనకు వ్యవసాయం సంబంధించిన ఈ పథకాలు ఇవన్నీ కూడా మనకు పిఎం కిసాన్ అనే యాప్ లో మనకు వస్తాయి. అదే విధంగా ఏపీ ఎయిమ్స్ అనే యాప్ కూడా ఉంది, అందులో ఫార్మర్స్ రిజిస్టర్ అవ్వాలి, ప్రతిసారి ఈకేవైసీ చేపించుకుంటా ఉండాలి, అప్పుడే మీరు ఆ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతారు. చివరిగా మనకేందంటే నిత్యం అనుక్షణం రైతులు కూడా ఈ మొబైల్ ఫోన్ తోనే ఇప్పుడు గడిపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతన్న ఒక్కసారి ఈ రోజు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, వాతావరణం తెలుసుకోండి, అదేవిధంగా నేలను తెలుసుకోండి, పంటను గమనించండి, పురుగు తెగుళ్లను గుర్తించండి, శాస్త్రవేత్తలను అడగండి, అదేవిధంగా మార్కెట్ ధరలు తెలుసుకోండి, ప్రభుత్వ పథకాలను తెలుసుకోండి, అదేవిధంగా అధికారిక సమాచారాన్ని నమ్మండి. ముఖ్యంగా మొబైల్ చేతిలో ఉంటే రైతు స్మార్ట్ కాదు. మొబైల్లోని సరైన సమాచారాన్ని సరైన సమయంలో ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే రైతు స్మార్ట్ ఫార్మర్ అవుతాడు. అందుకే రైతు చేతిలో స్మార్ట్ ఫోన్, పొలంలో స్మార్ట్ నిర్ణయం, వ్యవసాయంలో తక్కువ ఖర్చు, మెరుగైన దిగుబడి, మంచి మార్కెట్, పెరిగిన రైతు ఆదాయం, ఇదే డిజిటల్ వ్యవసాయం యొక్క ముఖ్య లక్ష్యం.
1: ఈరోజు రైతులకు ఎంతో ఉపయోగకరమైన వ్యవసాయంలో ఆధునిక అంశాలైనటువంటి ICT అలాగే మొబైల్ యాప్స్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి లోకేష్ బాబు గారు.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు రైతులకు ICT మరియు మొబైల్ యాప్స్ గురించి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
1: మిత్ర పురుగులు పంటలపై దండయాత్ర చేసే రకరకాల చీడ పురుగులను నాశనం చేయగల ప్రకృతి సిద్ధమైన పురుగులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని పంటలకు మిత్ర పురుగులు అని పిలుస్తారు. పురుగులను నాశనం చేసే రసాయన మందులను విచక్షణారహితంగా వాడడం వల్ల మిత్ర పురుగులు కూడా మరణిస్తున్నాయి. ఇలా వాడడం వల్ల సహజ నియంత్రణ కూడా తగ్గిపోతోంది. ప్రతి పంటకు ఇలా పురుగు మందులు వాడడం వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా మనిషి ఆరోగ్యం కూడా గాడితప్పుతోంది. కొన్ని మిత్ర పురుగులు, అవి చేసే ప్రయోజనకరమైన పనులు కొన్ని తెలుసుకుందాం. కాండం తొలిచే పురుగులు అమరోమార్సా ఆక్సిస్టా, ఈ పరాన్న జీవి ఒక్కొక్క లద్దె పురుగులో ఒక్కొక్క గుడ్డును పెడుతుంది. ఇది కాండం తొలిచే పురుగులో ఒక జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుని ప్రౌఢ దశలో బయటకు వస్తుంది. ఫలితంగా కాండం తొలిచే పురుగు చనిపోతుంది. స్టెనోబ్రాకాన్ నెసివిల్లి పరాన్న జీవి కూడా కాండం తొలిచే పురుగు లార్వాలో గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లు పొదిగిన తర్వాత లార్వా

0: చంపి బయటకు వస్తుంది. అంతేకాకుండా పరాన్న జీవులైన కొటేషియా, చారప్స్, బ్రాకిస్టరంలు కూడా కాండం తొలిచే పురుగులను చంపేశాయి. ఆకుముడత పురుగులు ట్రైకోగ్రామా టెలినోమస్, ట్రైకోగామా జపానికం పరాన్న జీవులు ఆకుముడత పురుగులు గుడ్డు దశలో ఉన్నప్పుడు ఆశించి నాశనం చేస్తాయి. అపాంటలిస్, టెమిలుకా, ఇలాస్మస్ పరాన్న జీవులు జాతులు ఆకుముడత పురుగులను లార్వా దశలో ఆశించి వాటిని చంపి పంటలను కాపాడతాయి. ఆకుముడత పురుగు తొలి దశలో ఉన్నప్పుడు పైరుపై ముళ్ల మండను లాగుతూ వెడితే ఆకుముడత చీలి పురుగు నేలపై పడి చనిపోతుంది. సుడిదోమ, తెల్ల, పచ్చదోమలు గొనాటసిరస్, అనాగ్రస్, ఒటిగోసిటా జాతికి చెందిన పరాన్న జీవుల దోమ పచ్చదోమల గుడ్లను ఆశించి వాటి నుండి జీవరసాన్ని పీల్చుతాయి. ఈ పరాన్న జీవుల వలన దాదాపు 10-15% మేర దోమలు గుడ్లు దశలోనే నివారించబడతాయి. సూడో గోనాటోనస్ పరాన్న జీవి ప్రౌఢజీవి మాదిరిగా దోమల లోపల 1-2 గుడ్లను పెడతాయి. వీటి నుంచి వాటి పురుగులు వెలువడడంతో దోమలు శరీరానికి సాక్స్ మాదిరిగా అతుక్కొని వాటి నుంచి జీవరసాన్ని పీల్చుతాయి. పరాన్న భక్కులైన సాలెపురుగులు వరి పైరులో తోడేలు సాలెపురుగు, సొట్టి సాలెపురుగు, దోకే సాలెపురుగు, ఆర్చ్ సాలెపురుగు వంటి 8 సాలెపురుగులు ఉన్నాయి. ఇవి సుడిదోమలు, తెల్లదోమలు, పచ్చదీపపు పురుగులు, ఆకుముడత, గొట్టాల పురుగులు, వరి ఈగలను తినేస్తాయి. నీటి నల్లలైతే ఇవి నీటిలో నివసిస్తాయి. సుడిదోమలు, దీపపు పురుగులను ఇవి తింటాయి. మెరిడ్ నల్లులైతే లేత ఆకుపచ్చ రంగులో ఉండి పొడవైన స్పర్శకాలను కలిగి ఉంటాయి. ఇవి సుడిదోమలు, దీపపు పురుగుల గుడ్లను, పిల్ల పురుగులను తినేస్తాయి. పంటలో 30% మించి దోమలను ఇవే నియంత్రిస్తాయి. వివిధ రకాల లద్దె పురుగులను, కాండం తొలిచే పురుగులను తింటాయి. అక్షింతల పురుగులు సుడిదోమలను, దీపపు పురుగులను తినేస్తాయి. వాటర్ స్పైడర్స్ అయితే నీటిపై పడిన సుడిదోమలు, చిన్న గొంగళి పురుగులను తినేస్తాయి. పొడుగు మీసాల మిడతలు, వరి నల్లి, కాండం తొలిచే పురుగుల గుడ్ల సముదాయాన్ని సుడిదోమ పిల్ల పురుగులను తినేస్తాయి. తూనీగలైతే సుడిదోమలు, దీపపు, గొట్టాల పురుగులను తినేస్తాయి. మిత్ర కీటకాలు, ఈ మిత్ర పురుగులని మిత్ర కీటకాలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి రైతులకు.
1: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
2: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు

0: బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్ని చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చాప ఎట్లా పట్టాలి, చాప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంకు లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా మీకు కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 December 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యగారు ముఫ్తీ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
1: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
0: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారు, అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
1: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
0: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు, బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్, 1000 రూపాయల పెన్షన్ కంటే ఇంటి వెనుక పెరడు ఉంది అనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిన అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతారు.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమం గా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్ కి 78,000 రూపాయల్ని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలను బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్షిచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళిచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముక్తి బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: అందరూ అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశం కెళ్ళిచ్చి ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకుని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబడతాం అనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేసినారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ నందరిని ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్య మిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్య శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ని, రినూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.

వాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణతో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశ వాణి దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం వింటారు. మన భారతీయ సంస్కృతికి, నవభారత పునర్నిర్మాణ సంకల్పానికి మరియు మన సార్వభౌమాధికార ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే ఒక అద్భుతమైన ప్రయాణానికి మీ అందరికీ సాదర సుస్వాగతం. భారతదేశం అంటే కేవలం నదులు, పర్వతాలు, పటంలో కనిపించే కొన్ని సరిహద్దు గీతలు మాత్రమే కాదు. వేల సంవత్సరాల చరిత్ర, సనాతన సంస్కృతి, లక్షలాది మంది వీరుల త్యాగం, 140 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయుల ఆశయాలే మన భారతదేశం. మన దేశ చరిత్రను స్మరించుకుంటే ప్రతి యుగంలోనూ మన సృజనాత్మకతకు, మన శిల్పకళకు ఉదాహరణగా నిలిచే కట్టడాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ ఈనాడు అంటే 21వ శతాబ్దంలో ఒక నవభారత్ మన కళ్ళ ముందే రూపుదిద్దుకుంటుంది. మనం ప్రతిరోజు పత్రికల్లో చదివే లేదా వార్తల్లో చూసే గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అసామాన్య శ్రమను, వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యతను, ఇంకా మన జాతీయ గౌరవాన్ని చాటి చెప్పే స్మారక చిహ్నాల అంతరార్థాన్ని సుదీర్ఘంగా తెలుసుకోబోతున్నాం. ఒక దేశ అభివృద్ధికి ప్రామాణికం ఏమిటి? కేవలం ఆర్థిక గణాంకాలు లేదా బడ్జెట్ కేటాయింపులు మాత్రమేనా? కాదు. ఒక దేశపు నిజమైన శక్తి ఆ దేశపు మౌలిక సదుపాయాల బలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. సుదూర తీరాలను, కొండ ప్రాంతాలను క్షణాల్లో అనుసంధానించే ఆధునిక రవాణా మార్గాలు, విపరీతమైన భూకంపాలను, తీవ్రమైన తుఫాన్లను సైతం తట్టుకుని నిలబడే మహావంతెనలు, మన సైనిక దళాలకు వేగవంతమైన రవాణాను కల్పిస్తూ సరిహద్దు భద్రతను పటిష్టం చేసే వ్యూహాత్మక నిర్మాణాలు, ఇవన్నీ కేవలం కాంక్రీట్, స్టీల్తో చేసిన కట్టడాలు కావు. ఇవి మన భారతీయ ఇంజనీర్ల మేధస్సుకు, మన శ్రామిక శక్తి పట్టుదలకు నిలువెత్తు సాక్ష్యాలు. పూర్వకాలంలో మన రాజులు, మహారాజులు గొప్ప కోటలు, ఆలయాలు నిర్మించి దేశ వైభవాన్ని చాటారు. నేడు స్వతంత్ర భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ వంతెనలు, టన్నెళ్లు, కారిడార్లు నేటి నవభారతానికి ఆధునిక దేవాలయాలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తూ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ, సుదూర ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
1: దేశంలో ఇటీవల నిర్మించిన 4 ముఖ్యమైన వంతెనల గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అవి చీనా బ్రైలు వంతెన, అంచికడ్ వంతెన, న్యూ పంబన్ వంతెన మరియు సుదర్శన్ సేతు. ముందుగా చీనా బ్రైలు వంతెన, జమ్మూ కాశ్మీర్. చీనా బ్రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్ల ఎక్కువ ఎత్తు. దీన్ని 2025 జూన్ 6వ తేదీన ప్రారంభించారు. ఇది 1315 మీటర్ల పొడవైన ఉక్కు వంపు వంతెన. కాశ్మీర్ రైలు మార్గంలో ఇప్పటి వరకు కష్టతరంగా ఉన్న అంతరాన్ని ఈ వంతెన పూర్తి చేసింది. దీంతో కత్రా నుండి శ్రీనగర్ వరకు ప్రయాణం సమయం 3 గంటలకు తగ్గింది. చీనా బ్రైలు వంతెనను 8 తీవ్రత గల భూకంపాలను మరియు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా డిజైన్ చేశారు. అంజీకడ్ వంతెన, జమ్మూ కాశ్మీర్. అంజీకడ్ వంతెన భారతదేశపు మొదటి కేబుల్ స్టైడ్ రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో 725 మీటర్ల పొడవుతో ఉంది. సాధారణ స్తంభాలు నిలబెట్టలేని భూభాగంలో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణం 11 నెలల్లోనే పూర్తయింది. చీనా వంతెనతో పాటే 2025 జూన్ 6వ తేదీన అంజీకడ్ వంతెనను ప్రారంభించారు. దీంతో కత్రా రియాసి మార్గంలో చివరి అంతరం కూడా పూర్తయింది. ఈ వంతెనకున్న వై ఆకారపు స్తంభం పునాది నుండి 193 మీటర్ల ఎత్తు వరకు ఉంది. దీని డెక్ నిర్మాణానికి సుమారు 8200 మెట్రిక్ టన్నుల ఉక్కు వాడారు. న్యూ పంబన్ వంతెన, తమిళనాడు. న్యూ పంబన్ వంతెన భారతదేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ రైలు సముద్రపు వంతెన. ఇది రామేశ్వరం దీవికి రైలు మార్గాన్ని కలుపుతుంది. 1914లో నిర్మించిన పాత షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ వంతెనను 2022లో మూసేశారు. కొత్త వంతెనను 2019లో మంజూరు చేసి 2025 ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభించారు. దీని నిర్మాణ వ్యయం 550 కోట్ల రూపాయలు. ఈ వంతెనలో 72.5 మీటర్ల నావిగేషనల్ స్పాన్ ఉంది. ఇది 17 మీటర్ల ఎత్తు వరకు పైకిలేస్తుంది. దీనివల్ల ఓడలు క్రింద నుండి వెళ్లగలవు. అదే సమయంలో రైళ్లు యథావిధిగా నడుస్తాయి. 100 ఏళ్లపాటు ఉప్పుగాలిని సైతం తట్టుకునేలా ప్రత్యేక పూతగల స్టెయిన్లెస్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ వాడారు. చివరిది సుదర్శన సేతు, గుజరాత్. సుదర్శన సేతు గుజరాత్లో ఓకా బెయిత్ ద్వారకాల మధ్య నిర్మించారు. ఇది భారతదేశంలో అత్యంత పొడవైన కేబుల్ స్టైడ్ వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. 4 లేన్ల రహదారి దీనిమీద ఉంది. దీనికి ముందు బెయిత్ ద్వారకాకు బోటు ద్వారానే వెళ్లాల్సి వచ్చేది. 2017 అక్టోబర్ 7న శంకుస్థాపన జరిగింది. నిర్మాణం 2023 డిసెంబర్లో పూర్తయి 2024 ఫిబ్రవరి 25న సుదర్శన సేతు వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన కాలిబాట్ల వెంబడి భగవద్గీత శ్లోకాలు చెక్కారు. డెక్కుపైన ఉన్న సోలార్ ప్యానెల్ల ద్వారా సుమారు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
0: ఈనాడు మన కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలను ఒక్కసారి పరిశీలిస్తే మన దేశం ఎంతటి సాంకేతిక శిఖరాలకు చేరిందో స్పష్టంగా అర్థమవుతుంది. మంచు కురిసే హిమాలయ పర్వతాల గుండా పగలు రాత్రి తేడా లేకుండా రవాణా సాగించేలా రాతి కొండలను తొలిచి నిర్మించిన సుదీర్ఘమైన స్మార్ట్ టన్నెళ్లు, వేలాది టన్నుల బరువున్న రైళ్లను మరియు యుద్ధ ట్యాంకర్లను సైతం సునాయాసంగా మోయగల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కమాన్ ఆకారపు రైల్వే వంతెనలు, నగరాల మధ్య దూరాలను సగానికి పైగా తగ్గించి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ కారిడార్లు మరియు ఎక్స్ప్రెస్ వేలు, దట్టమైన సముద్ర గర్భంలో లోతైన పిల్లర్లపై నిలబడి మహాతుఫాన్లను సైతం లెక్క చేయకుండా ద్వీపాలను ప్రధాన భూభాగాలతో కలిపే కేబుల్ స్ట్రే వంతెనలు, ఇవి కేవలం దూరాన్ని తగ్గించే రవాణా మార్గాలు మాత్రమే కావు. ఒకప్పుడు సాధ్యం కాదు అని ప్రపంచం అనుకున్న ప్రతీదాన్ని సాధ్యమే అని నిరూపించిన భారతీయ సంకల్ప శక్తికి నిదర్శనాలు. ప్రతి మలుపులో, ప్రతి వంతెన పైకప్పులో మన దేశ సాంకేతిక సార్వభౌమాధికారం స్పష్టంగా కనిపిస్తుంది. సరిహద్దు గ్రామాల్లోని చివరి పౌరుడికి కూడా దేశ ప్రధాన స్రవంతితో వేగవంతమైన అనుసంధానాన్ని అందిస్తూ ఆర్థికాభివృద్ధికి సరికొత్త దారులు వేస్తున్న ఈ మహోన్నతమైన ప్రాజెక్టుల గురించి ఇంకా తెలుసుకుందాం.
2: బోగిబీల్ వంతెన, అస్సాం. ఇది బ్రహ్మపుత్ర నది మీదుగా 4.94 కిలోమీటర్లు పొడవున్న బోగిబీల్ వంతెన భారతదేశంలోనే అత్యంత దీర్ఘమైన రైలు కమ్ రోడ్డు వంతెన. దీనిని 25 డిసెంబర్ 2018 ప్రారంభించారు. 1997లో నిర్మాణం మొదలైంది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబ్రూగఢ్ ఇటానగర్ రహదారిని ఇది కలుపుతుంది. రైలు ప్రయాణానికి 200 కిలోమీటర్ల దూరం మేర వేగవంతమైన ప్రయాణం చేయవచ్చు. ఇది సైనిక అవసరాలకు, సామగ్రి రవాణాకు, ఉపకరణాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా వరదల సమయంలో రవాణా సులభం, సరిహద్దు ప్రాంతాలకు వ్యూహాత్మక మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ప్రాంతీయ అభివృద్ధి, వాణిజ్యం, భద్రతకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈ వంతెన వల్ల 70,000 టన్నుల సరుకు నెలకు 30 లక్షల మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. డాక్టర్ భూపేన్ హజారికా సేతు. ఇది ధోల్ మరియు సదియా వంతెన, అస్సాం. బ్రహ్మపుత్ర నదిపై ఇది నిర్మించబడింది. 9.15 కిలోమీటర్ల పొడవు గల వంతెన ఇది. దీనిని 26 మే 2017 ప్రారంభించారు. 60 సంవత్సరాల ప్రజల కల ఇది సాకారమైంది. T-72 యుద్ధ ట్యాంకులను సైతం ఇది మోయగలదు. అస్సాంలోని తొలి మరియు 2వ దీర్ఘమైన రహదారి వంతెన ఇది. ఈ వంతెన వల్ల వాయువ్య ప్రాంతానికి తూర్పు ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడింది. వాణిజ్య, రవాణా, రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందుతుంది. ఇంకా ప్రాంతీయ అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు, ఆర్థికాభివృద్ధికి ఈ వంతెన దోహదం చేస్తుంది. ఈ వంతెన యొక్క శక్తి, వేగం అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. దీని వలన రోజుకు 165 కిలోమీటర్ల ప్రయాణం తగ్గింది. అటల్ బిహారీ వాజ్పేయి సేవా వంతెన, ముంబై. ఇది ముంబై మరియు పూణే ఎక్స్ప్రెస్ వేలో భాగంగా సముద్రంపై నిర్మించారు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు, అంటే సుమారు 16.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడింది. డిసెంబర్ 2016 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభమై జనవరి 6, 2024న ప్రారంభమైంది. ఇంకా 2016లో పూర్తి అయ్యింది. ఈ వంతెన ద్వారా ముంబై, నవీ ముంబై ఇంకా పూణే ఎక్స్ప్రెస్ వే కలిసింది. సముద్రంపై నిర్మించిన భారత్లోనే 2వ అతిపెద్ద వంతెన ఇది. రవాణా సమయాన్ని తగ్గిస్తుంది, ఇంధన ఖర్చును, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ముంబై, పూణే మధ్య రవాణా సౌకర్యం, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. భారత మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది మరొక మైలురాయి అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ముంబై మరియు పూణేల మధ్య ప్రయాణం ఇంకా సులభం, వేగవంతం, సురక్షితంగా మారింది. ఇది మొత్తం 17,840 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది.
0: మనం ప్రారంభంలో అనుకున్నట్లుగా ఈ వంతెనలు, ఈ కేబుళ్లు, ఈ ఆర్చులు, కాంక్రీట్ గోడలు కేవలం భౌతికపరమైన నిర్మాణాలు మాత్రమే కావు. ఇవి భారతదేశపు నూతన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపాలు. ఒక్కసారి ఊహించండి, -డిగ్రీల చలిలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల మధ్య కాశ్మీరు లోయల పైభాగంలో నిలబడి ప్రపంచంలోనే

మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ నిర్మాణాలను కేవలం ప్రభుత్వం చేసిన పనులుగా చూడకండి. ఇవి ప్రజల భాగస్వామ్యం. ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. మన జాతీయ ఆస్తులను కాపాడుకోవడం మన బాధ్యత. మన పిల్లలకు ఈ మౌలిక వసతుల ప్రాముఖ్యతను మరియు దేశ సరిహద్దుల్లో జరుగుతున్న త్యాగాలను వివరించడం మన పౌరుల బాధ్యత. ప్రగతి పదంలో పయనిస్తున్న నవభారత్లో మనందరం ఐక్యంగా నిలుద్దాం. మన సాంకేతిక విజయాన్ని మనస్ఫూర్తిగా నిరంతరం స్మరించుకుందాం. మీరింతవరకు దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

మార్కాపుర కేంద్ర సౌజన్యంతో ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. భారతీయుడి చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయేష. వీరు డాడీ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారి కోసం పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్ మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక, వారందరి కోసం రాఘవేంద్ర చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వారందరి కోసం పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినేహితాలు. హలో అభిరుచిలో చివరి వాట్సాప్ మెసేజ్, విశ్వనాథ్ అండ్సన్స్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వారి కోసం పాటను విందాం.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్య సమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణ ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఉపరాష్టపతి భవన్లో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమం ఇన్ స్టెప్ 4వ సంచికలో పాల్గొన్న వారితో ఆయన మాట్లాడుతూ, పరస్పర సంబంధాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలు తమకు ఎదురయ్యే సవాళ్లను ఒంటరిగా పరిష్కరించలేవని పేర్కొన్నారు. భారతదేశం G20కి అధ్యక్షత వహించిన సమయంలో వసుధైవ కుటుంబకం స్ఫూర్తి సమ్మిళిత సహకార అంతర్జాతీయ భాగస్వామ్యాల పట్ల భారతదేశ విధానానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వ్యూహాత్మక విద్యకు అత్యున్నత కేంద్రమని అన్నారు. సాయుధ దళాలలోనూ సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులలోనూ మిత్రదేశాలలో వ్యూహాత్మక ఆలోచన నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుందని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వారణాసి నుండి వద్నగర్కు జరుగుతున్న యాత్రలో పాల్గొంటున్న సేవాయాత్రికులతో ఆయన వర్చువల్ విధానంలో ఈ రోజు సంభాషించారు. యువత సేవా కార్యక్రమాల ద్వారా ఈ యాత్ర

0: ను మరింత అర్థవంతం చేస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ది కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి అని గుర్తు చేసిన ప్రధానమంత్రి ఆయన బోధించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం, సంభాషణ అనే 7 సూత్రాలను ప్రస్తావిస్తూ
1: పండిత్ దీనదయాళ్ జీని హమే సమాజ జీవన్ మే అప్నే కర్తవ్యో కో నిభానే కే లియే 7 సూత్ర దియే హై. సేవాభావ, సంతులన, సంయమ, సమన్వయ, సకారాత్మకత, సంవేదన ఔర్ సంవాద్, యే హై యే 7 సూత్ర. యహీ 7 సూత్రో ఆప్కి ఇస్ సేవా యాత్రా కి ఆత్మా హై.
0: సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరులోని ఐఐఎస్సీలో ఈరోజు జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకచోట చేర్చుతుందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటిస్తూ,
2: ఎస్ఎఫ్ఐసి డస్ నాట్ ఎండ్ విత్ ది సబ్మిషన్ ఆఫ్ ఐడియా. Promising solution will be supported beyond the prototype. Further, it will be supported with a mentoring and incubation and pathways for the adoption in the real life. So that is a huge opportunity for you. Whatever the innovation is being done, whatever the research is being done, it should be useful for the common person, common people. Then only people will remember you.
0: Akashavani, Jatiya Vartalu Vintunnaru. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆరోగ్య మంధన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ది పొందుతున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల విషయంలో పురోగతి లేకపోవడంపై అంతర్జాతీయ సమాజంలో అసంతృప్తి పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్, బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ఎ చేంజింగ్ వరల్డ్ శీర్షికతో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. ఐక్యరాజ్యసమితిని బలోపేతం చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వని దేశాలు ఆ సంస్థను ఉపయోగించుకోలేవని చెప్పారు. కాగా ఈ సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్, లైబీరియా దేశాలు సంయుక్తంగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీ ఫేరర్స్ ను ప్రారంభించాయి. గల్ఫ్, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం, ఒమన్ గల్ఫ్ వంటి ప్రాంతాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రూప్ ఏర్పాటైందని జైశంకర్ పేర్కొంటూ,
3: As a major source country for seafarers, India has joined hands with Liberia, which hosts the largest shipping registry by tonnage on this matter. This group, which we have started today, will be inclusive, voluntary and action-oriented platform aimed at deepening cooperation among member states and other stakeholders. It will promote exchange of views, sharing of experiences, practical cooperation. It will complement and strengthen the existing international frameworks, mandates and instruments in these areas.
0: గత దశాబ్ద కాలంలో భారతదేశం ఆవిష్కరణలు, పరిశోధనలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈ రోజు పాల్గొని మాట్లాడుతూ, గత 5-6 దశాబ్దాలతో పోలిస్తే గడిచిన 10 ఏళ్లలోనే దేశంలో అధిక ఆవిష్కరణలు, పరిశోధనా కార్యకలాపాలు, కొత్త ప్రయోగశాలల స్థాపన జరిగాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును సాధించిందన్నారు. ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయని, సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన పురోగతి ఉందని అమిత్ షా పేర్కొంటూ, 2047 నాటికి వికసిత్ భారత్ అనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళా అథ్లెట్ భరణికా ఇళంగోవన్ పోల్ వాల్ట్ ఈవెంట్లో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం సాధించింది. ఇప్పటి వరకు నిర్వహించిన ఆసియా గేమ్స్లో ఈవెంట్లో భారత్కు పతకం రావడం ఇదే ప్రథమం. మరోవైపు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ విభాగంలో గుల్వీర్ సింగ్ రజతం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల దూరాన్ని 28:29.38 పూర్తి చేసి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. తాజా ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు, 9 రజతం, 12 కాంస్య పతకాలతో కలిసి మొత్తం 23 పతకాలు సాధించింది. సమర్థవంతమైన అటవీ నిర్వహణ కోసం సామర్థ్య పెంపుదల ప్రాజెక్టు వర్క్షాప్ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ చర్యలలో సాంకేతిక క్షేత్రస్థాయి సామర్థ్యాలను పెంపొందించగలదని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణ ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:49 మనం అబ్జర్వేట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
2: ఓ పాట కనులు కుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

విండు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:32. వెల్కమ్ టు మధురస్వరాత్. కొన్ని పాటలు వినగానే మనసులో ఒక అందమైన ప్రయాణం మొదలవుతుంది. సముద్ర పొలలు, చల్లని గాలి, ప్రకృతి అందాలు, వీటన్నిటినీ గుర్తు చేసేలా ఉండే ఒక చక్కని పాట కన్యాకుమారి అనే సాంగ్. 1990 వచ్చిన బొబ్బిల్ రాజా సినిమాలోని ఈ పాట అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పచ్చు. వెంకటేష్ గారి ఎనర్జీ, దివ్యభారతి గారి అందం, ఇళయరాజా గారి మధురమైన సంగీతం ఇవన్నీ కలిసి ఈ పాటకు ఒక ప్రత్యేకమైన ఫీల్ను తీసుకొచ్చాయని చెప్పచ్చు. 90s నాటి ఆ అందమైన సంగీతాన్ని, ఆ పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మనం విందాం ఇదే పాటని. వింటూ స్టూడియో

మనము నా మధుర స్వరాలు. పల్లెటూరి వాతావరణం, పచ్చని పొలాలు, మట్టి వాసన, వ్యవసాయంతో ముడిపడిన అందమైన జీవితం. ఈ ఫీల్ ను పాట రూపంలో మన ముందుకు తీసుకొచ్చిన అందమైన గీతం ఏరువాక సాగుతున్నదా. పాట మొదలైన వెంటనే మనకు ఒక పల్లెటూరి పండుగ వాతావరణం గుర్తొస్తుంది. జానపద సొగబగులు, చక్కటి బాణి, హుషారైన నృత్యం, ఇవన్నీ కలిసి ఈ పాటను చాలా ప్రత్యేకంగా నిలబెట్టాయని చెప్పచ్చు. ఒకే ఒక్కడు సినిమాలోని ఈ పాట అప్పటి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మరి ఆ పల్లెటూరి అందాలను, ఆ హుషారైన గీతాన్ని మరోసారి ఆస్వాదిద్దాం మీకోసం ఈ సాంగ్.

సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం.

మనమున మధుర స్వరాలలో కొన్ని పాటలు వింటే మనసు ఒక్కసారిగా హాయిగా మారిపోతుంది. కొన్ని పాటల్లోని సంగీతం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అలాంటి మధురమైన పాటల్లో ఒకటి రాసలీల వేళ. మెలోడీకి అందమైన సాహిత్యం తోడైతే ఆ పాట ఎంత కాలం గడిచినా మనసులో నిలిచిపోతుంది. ఆ రోజుల్లోని సంగీతంలో ఉన్న ఆ మాధుర్యం, ఆ స్వచ్ఛమైన ప్రేమ భావన ఈ పాటలో చాలా అందంగా కనిపిస్తాయి, కాదు వినిపిస్తాయి. అందుకే 90s నాటి ఆ మధురమైన జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మీకోసం మనసును హాయిగా తాకే ఈ పాట వింటూ స్టేట్యూ.

అంటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 10:10. ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలకి స్వాగతం.

की बात గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేశా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.